ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 29 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 19 తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 40 సెకండ్లు. మా శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 6:10 భావనలో ప్రగల్భాలు ఈ అంశం గురించి గజ్జెల కనకరాజు గారి ప్రసంగం, 6:15 భక్తిరంజనిలో సౌందర్య లహరి, 6:35 పొలం పనులు. ఈనాటి కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు వివరాలు. ఉదయం 7:00 కరీంనగర్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ హెచ్ సంపత్ కుమార్. 7:15 ఉదయ తరంగిణి. ఈనాటి కార్యక్రమంలో సుపథం, సామాన్యుని విజయగాథ శీర్షికన ఈనాటి కార్యక్రమంలో ఎకో వారియర్ బ్యాటరీ వెహికల్ తయారు చేసిన విద్యార్థిని అడప స్ఫూర్తిగారితో కార్యవర్తి గోపిశెట్టిగారి సంభాషణ ఉంటుంది. ఇంకా ఇది మన చట్టం ఈనాటి కార్యక్రమంలో సర్పేసీ యాక్ట్ ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం ఉంటుంది, పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విఎల్ జానకిరామ్ గారి వీణావాద్యం. ఉదయం 10:03 జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ యోగా గురువు విలాస్ పెనూర్కర్ గారితో పరిచయం ఉంటుంది, పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 11:03 నాటిక మనది సోమవారం మందిది మంగళవారం, రచన శరద్బాబు, రచన శ్రీ శరద్బాబు గారు, నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, నిర్వహణ ఆదిత్య తేజ గారు. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకంలో యుద్ధాలు ప్రాంతీయ ఘర్షణల ప్రాంతాల్లో జరిగే లైంగిక హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం, ఈ సందర్భంగా అడ్వకేట్ నాన్సీ గారితో పరిచయం ఉంటుంది, పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 12:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ నాటి కార్యక్రమంలో మల్లంపేట్ అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ఇక మా సాయంత్రం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో

గొల్లకేతమ్మ మల్లన్న కళ్యాణ ఘట్టం ఒక కథ వినిపిస్తారు శ్రీ సింగరపు ఓదయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో కోడిఫికేషన్ మెథడ్స్ MBA ఎంసే ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఉల్లువాకిల్లో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. అలాగే మొక్కల పెరుగుదలలో సేంద్రియ కర్బనం ప్రాముఖ్యత గురించి కృషి విజ్ఞాన కేంద్రం డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జహీరాబాద్ భూసార పరీక్ష నిపుణులు శ్రీ ఈ స్వామిగారి వివరాలు, ఆయన అందించే వివరాలు ఉంటాయి. 7:45 ఈరోజు రాత్రి వికసిత్ భారత్, 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, రాత్రి 10:00 కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి ప్రత్యేకంగా ప్రసారం చేసే రేడియో ధారావాహిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: So many friends in Paris before leaving and going back to Delhi. I come to visit you in next February, but you are my true friend. We love you. Take care.
1: President Draupadi Murmu will attend a program marking International Sickle Cell Day in Omkareshwar, Madhya Pradesh today. After that, she will travel to Rairangpur in Odisha, where she will inaugurate several development projects. These include a medical camp organized by AIIMS Bhubaneswar, a mega rural piped water supply scheme for mining affected villages, the Matru Shakti Bhavan of the Brahmakumaris, and a special circuit house. As part of the next phase of her visit, President Murmu and Prime Minister Narendra Modi will visit Pahadpur village in Odisha's Mayurbhanj district tomorrow. Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan has approved large-scale procurement of pulses and oil seeds at the minimum support price for four states. The ministry said that the procurement will be undertaken under the price support scheme in Tamil Nadu, Gujarat, Uttar Pradesh and Haryana. Uttar Pradesh has emerged as the biggest beneficiary under the approvals for the summer 2026 season. In Gujarat, procurement of 18,250 metric tons of moong has been approved for the summer 2026 season. The minister also approved an enhancement in the moong procurement limit for Tamil Nadu under the Rabi marketing season 2025-26 from 885 metric tons to 990 metric tons. Mr. Chauhan approved procurement of 2,115 metric tons of moong during the summer 2026 season for Haryana. In FIFA World Cup, Czechia were held 1-1 by South Africa in Group A match at the Atlanta Stadium in United States last night. And that is the end of this news bulletin.
2: Akashvani Hyderabad Kendram Bhavana ఈనాటి కార్యక్రమంలో ప్రగల్భాలు అంశం గురించి గజ్జల కనకరాజు గారి ప్రసంగం విందాం.
3: ప్రగల్భాలు అంటే బడాయి, ప్రలాపం, పోకిళ్ళు, డాంబికాలు అనే అర్థాన్ని సూచిస్తాయి. ఏ విషయంపైన అయినా అవగాహన లేకుండా మాట్లాడుతుంటారు. తమ శక్తియుక్తుల పరిణితి తెలుసుకోకుండా వాగడం చేస్తుంటారు. ఓ అంశంపై పలువురి మధ్య సంభాషణ జరుగుతుంటుంది. అది పూర్తి కాకముందు ఓ నేనైతేనా, అసలు అది నాకో లెక్క, చూడు ఏం చేస్తాను వంటి మాటలతో మధ్యలోనే దూరి తమ ప్రగల్భాల చాతుర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. పూర్వకాలంలోనే భర్తృహరి అను గొప్ప సంస్కృత పండితుడు భర్తృహరి సుభాషితమను శతక ప్రబంధాన్ని రచించారు. దాన్ని తెలుగులో పలువురు కవులు అనువదించారు. ఆనాటి సమాజంలో ప్రగల్భాల గురించి, దుర్మార్గుల స్వభావాన్ని గూర్చి ఈ పద్యంలో వివరించారు. పరిశీలిద్దాం. రీర్యమ్ము జడుగాగా సువ్రతుని మాయంగా సుచిందంబిగా సూర్యునిర్దయుగా మునిన్ విమతిగా స్త్రోత్రప్రియులాపు నిస్సారుంగా బలవంతు గర్వితునిగా సద్వక్త వాచాలుగా క్రూరుడెన్ని సుధీ గుణంబు దురితారూఢంబు జేయుంగదా అని చెప్పాడు. దుర్మార్గులు వివేకవంతుని అవివేకిగాను, వ్రతములు చేసి శుచి అయిన వారిని ఢాంబికునిగా, ఆచారవంతుని కపటం కలవానిగాను భావిస్తూ ప్రచారం చేస్తారట. అలాగే శౌర్యవంతుని నిర్దాక్షిణ్యవంతుడిగా, ప్రియంగా మంచిగా మాట్లాడేవారిని ప్రగల్భాలు పలికేవారిగాను, గొప్పవారిని గర్విష్టిగాను, పండితులను పనికి మాలిన వారిగాను భావించి ఆనందిస్తారని వివరించారు. అలాగే పక్కి అప్పల వెంకట నర్సయ్య కవి కుమారా కుమారి శతకాలు రచించారు ఇంటికి దీపం ఇల్లాలు, స్త్రీలు కుటుంబంలో సమాజంలో ఎలా మెలగాలో ఈ పద్యంలో వివరించారు. పోకిల్లు పోక పొందిక ఆకులలో పిందెరీతి అడకువగా నెంతో కలిసిమెల్చి ఉండిన లోకములో పలనుదా వెలుగు కుమారి. స్త్రీలు ప్రగల్భాలు పలకరాదు. ఆకుచాటున ఆకులా దాగు ఉన్న పిందెలా ఉండాలి. అందరితో వినయంగా కలిసిమెలిచి ఉండాలి. అలాంటి స్త్రీలు లోకంలో మంచి పేరును సంపాదిస్తారు. ప్రగల్భాలకు మహాభారతంలోని ఉత్తర కుమారుడి ప్రగల్భాలు చెప్పుకోవచ్చు. పాండవులు మాయాజూదంలో సర్వం కోల్పోయి అరణ్యవాసం పూర్తి చేసి విరాట మహారాజు ఆస్థానంలో అజ్ఞాతవాసం గడుపుతుంటారు. కౌరవులకు ఈ విషయం తెలుస్తుంది. పాండవులను ఎలాగైనా బయటకు రప్పించి మళ్ళీ వాళ్లను అరణ్య అజ్ఞాతవాసాలు చేయించాలని వ్యూహం పన్నారు. కౌరవరాజు దుర్యోధను

దుర్యోధనుడు భారీ సైన్యంతో ఉత్తర దిక్కున గల గోవులపై దాడి చేసి దొంగిలించుకుపోతాడు. ఎదురు తిరిగిన గోపాలకులను దండిస్తాడు. గోపాలకులు రోధిస్తూ వచ్చి అంతాపుర రక్షణ బాధ్యతలో ఉన్న ఉత్తర కుమారుడితో జరిగిన విషయాన్ని వివరిస్తారు. రాకుమార, ఎలాగైనా మన గోవులను మీరే రక్షించాలి అని కోరుతారు. గోపాలకులు అంతాపుర స్త్రీల ముందు తనను ప్రాధేయపడడంతో ఉత్తర కుమారుడి వక్షస్థలం ఎంతో విశాలంగా పొంగుతుంది. ఉత్తర కుమారుడు గర్వంతో పొంగిపోతాడు. వెంటనే గోపాలకులతో ఇలా అంటాడు, ఎత్తున గొందు కౌరవుల నెలలను మార్కొని రేని గోవులందెత్తు నిమేష మాత్రమున తేరికి సారథిలేమి చేసి నా చిత్తమునన్ విచార దిశ చెందెడు నెవ్వడు గల్గు నొక్కో నాకిత్తరినే గదా కడప నెంతయు నేర్తు రథంబునన్బురిన్. ఇంకా కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజ ముఖ్యులు మత్సముద్యమ స్ఫురణము సూచి పార్థుడను బుద్ధి గలంగగగ బెట్టుగిట్టు సంగరమున నోర్చి

0: కడప నెంతయు నేత్తు రథంబునన్బురిన్. ఇంకా కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజ ముఖ్యులు మత్సముద్యమ స్ఫురణము సూచి పార్థుడను బుద్ధి గలంగగా బెట్టుగిట్టు సంగరమున నోచి ఏ పశుల గ్రమ్మర దేరకయున్న నన్ను భూవరుడు సువృజ నమ్ము పరివారము చిత్తములందుమెత్తురే అని గొప్పలు చెబుతాడు. నేను 30 రోజుల పాటు యుద్ధం చేశాను. నా రథసారథి చనిపోయాడు. మంచి రథసారథి దొరికితే ఇప్పుడే యుద్ధానికి వెళ్తాను. ఏనుగులు గుర్రాలతో నిండిన శత్రు సైన్యంలోకి వెళ్లి నా ఆయుధాలతో దాడి చేసి బలహీనులైన కౌరవులను ఓడించి గోవులను తీసుకువస్తానంటాడు. యుద్ధంలో గొప్ప ఆయుధాలు ధరించిన దుర్యోధనుడిని భీష్మ కర్ణ ద్రోణ కృప అశ్వత్థామలను బెదరగొట్టి క్షణంలో పశువులను విడిపించుకు తెస్తాను అంటాడు. ఇక్కడ ద్రౌపది సైరేంద్రిగా, అర్జునుడు బృహన్నలుగా పనిచేస్తారు. ద్రౌపది రథసారథిగా బృహన్నలను తయారు చేసి యుద్ధానికి ఉత్తర కుమారుడితో పంపిస్తుంది. ఉత్తర కుమారుడు కౌరవ సైన్యాన్ని చూసి భయాందోళనకు గురైతాడు. అర్జునుడితో రథాన్ని వెనక్కి తిప్పమని ప్రాధేయపడతాడు. ఉత్తర కుమారుడు అంతాపురంలో మాట్లాడిన మాటలు ప్రగల్భాలుగా అనిపిస్తాయి. అందుకే అంటారు పెద్దలు, మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం గడపలు దాటవు కదా అని.
1: మీరింతవరకు భావన కార్యక్రమంలో ప్రగల్భాలు శ్రీ గజ్జల కనకరాజు గారి ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని. నాటి కార్యక్రమంలో సౌందర్య లహరి విందాం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇక కార్యక్రమంలోకి
2: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు చేస్తే రైతులు చక్కటి ఫలసాయాన్ని, ఆదాయాన్ని పొందగలరని ఈ విధంగా సూచనలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మొక్కజొన్న తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారంగా పండించే పంటలలో వరి ప్రతి తర్వాత మొక్కజొన్న ప్రధానంగా సాగు చేస్తున్నారు. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15.15 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ దిగుబడి పొందదగిన పంటగా ఇది రైతులలో ప్రాచుర్యము పొందింది. అయితే ఆశించిన దిగుబడి సాధించడంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉన్నప్పటికీ కొన్ని కీలకమైన కారణాల వల్ల ఈ పంట నుండి ఆశించినంత దిగుబడి సాధించలేకపోతున్నారు. మరి కారణాలు ఏంటంటే, సారవంతమైన భూములను వదిలేసి తక్కువ శక్తివంతమైన నేలలో సాగు చేస్తున్నారు. వర్షాభావం కారణంగా విత్తనాలు ఆలస్యంగా విత్తటం, పంట పెరుగుదల దశలో బెట్ట పరిస్థితులను కూడా ఎదుర్కోవడం ఇదొక కారణం. ఇక మొలక దశలో నీటి ముంపునకు గురి కావడం కూడా జరుగుతుంది. అందుకే ఈ పంటలో ఆదాయం పొందలేకపోతున్నారు. తగిన మోతాదులో ఎరువులు కూడా సక్రమంగా వేయకపోవడం ఇదొక కారణం. అధిక వర్షాల వల్ల కలుపు నివారణను సకాలంలో చేయలేకపోతున్నారు. పంట సున్నిత దశలో తేమ లేకపోవడం, చీడపీడల నివారణలో అప్రమత్తత ఉండడం. ఇప్పుడు చెప్పిన విధంగా రైతులు గమనిక పాటించి చక్కగా నిర్వహించుకోవాలని తెలియజేశారు శాస్త్రవేత్తలు. ఇక ఈ మొక్కజొన్నకు అనుకూలమైన నేలలు నల్లరేగడి, ఎర్ర, ఇసుక కలిగిన ఒండ్రు నేలలు బాగా అనుకూలం. ఇవి నీరు బాగా ఇంకే నేలలుగా ఉండాలి. పిహెచ్ స్థాయి 6.5 నుండి 7.5 మధ్య ఉండాలి. అయితే చౌడు భూములు, నీరు నిలిచే భూములు మొక్కజొన్నకు అనుకూలంగా ఉండవు. మరి విత్తే కాలం అయితే వర్షాధార మొక్కజొన్న పంటను సాధారణంగా జూన్ 2వ వారం నుండి జూలై 2వ వారం వరకు విత్తుకుంటారు. వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలిక రకాలతో జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. మరి ఈ రకాలను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, ఆ వివరాలు ఇలా అందజేస్తున్నారు. వర్షపాతాన్ని బట్టి రకాలు ఎంపిక చేసుకోవాలి. అధిక వర్షపాతంగా

ప్రాంతాల్లో దీర్ఘ మధ్యకాలిక రకాలు శ్రేష్టంగా పనిచేస్తాయి. అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో దీర్ఘ మధ్యకాలిక రకాలు అనుకూలంగా ఉంటాయి. తక్కువ వర్షపాతం ఉన్న తేలిక నేలలో స్వల్పకాలిక రకాలు అనుకూలంగా ఉంటాయి. అయితే ధృవీకరించబడిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల నుండి విత్తనాలు రైతులందరూ కొనుక్కుంటే చక్కగా మంచి ఉత్పత్తిని సాధిస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన రకాలు కొన్ని మనకు మన రైతు సోదరులకు సిఫారు చేస్తున్నారు. ఈ విధంగా DHM 117 ఈ రకం వచ్చేసి కాండం తొలుసు పురుగు కుళ్ళు తెగులకు నిరోధకత కలిగి 95 నుండి 100 రోజుల్లో ఈ పంట చేతికొస్తుంది. DHM 121 కుళ్ళు తెగులతో పాటు కొంతమేర నీటి ఎద్దరిని తట్టుకోగలుగుతుంది. కరీంనగర్ మక్కా 1 ఎండు తెగుళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అనుకూలంగా ఉంటుంది. మరి కరీంనగర్ మక్క విత్తు ఆలస్యమైన 90-95 రోజుల్లో పంట కోతకు వచ్చే రకం. ఇటువంటి రకాలను ఎంపిక చేసుకుని మన తెలంగాణ ప్రాంతం అంతా రైతులు విత్తుకుంటే చక్కటి మొక్కజొన్న పంట ఆదాయం చేతికొస్తుంది. మరి ఈ మొక్కజొన్న పంటకి నేలని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేసి నేల బాగా దున్ని చదును చేసుకోవాలి. 60 సెంటీమీటర్ల మధ్యంతరంతో బోదెలు కూడా తయారు చేసుకోవాలి. ఇక విత్తన మోతాదు మొక్కల సాంద్రత ఈ విధంగా విత్తుకోవాలి. ఎకరాకు 8 కిలోల విత్తనాన్ని వాడాలి. 60x20 సెంటీమీటర్ల అంచనాలతో మొక్కలు నాటాలి. అంటే ఎకరాకు 33,333 మొక్కలు నాటాలి. ఇక విత్తన శుద్ధి కార్యక్రమం కూడా చాలా అవసరం ఈ మొక్కజొన్న సాగులో. కిలో విత్తనానికి 3 గ్రాములు మ్యాంకోజబ్ లేదా థైరం లేదా క్యాప్టాన్ వాడాలి. సాయంత్రం నిలిప్రోర్ ఇంకా థయోమిథాక్సాం మిశ్రమం వాడడం వల్ల కత్తెర పురుగుల నుండి రక్షణ కలుగుతుంది. ఈ విధంగా ఈ విత్తన శుద్ధి కార్యక్రమాన్ని చేసుకొని మొక్కజొన్నను సరైన సమయంలో విత్తుకొని సరి అయిన ఎరువులు వేసుకొని ఈ పంటను సాగు చేస్తే ఈ వర్షాకాలంలో ఈ విధంగా పద్ధతులు పాటిస్తే చక్కటి దిగుబడి సాధించి రైతులందరూ లాభబాటలో పయనిస్తారని మన శాస్త్రవేత్తలు నిపుణులు పరిశోధకులు ఈ విధంగా మీకు సూచనలు చేయడం జరిగింది.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈరోజు రాత్రి 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వానాకాలంలో కందిపంట సాగు వివరాలు ఈ అంశం ఉంటుంది. 7:00 మార్కెట్ ధరలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. అలాగే మొక్కల పెరుగుదలలో సేంద్రియ కర్బనం ప్రాముఖ్యత గురించి కృషి విజ్ఞాన కేంద్రం, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, జహీరాబాద్ భూసార పరీక్ష నిపుణులు శ్రీ ఈ స్వామిగారి వారు అందించే వివరాలుంటాయి ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో.

ఒక ముఖ్య ప్రకటన. జూన్ 22 సాయంత్రం అనగా 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఇన్నటి కార్యక్రమంలో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణాంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు రైతులు, పశు పోషకులు, పరిపాలకులు అలాగే పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు అందిస్తారు. ఫోన్ చేయవలసిన నెంబర్లు 0402324085 అలాగే 2324085.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆక్వా రంగంపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆక్వా మేత ధరల స్థిరీకరణ కోసం రైతులు, తయారీదారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కమిటీ నివేదిక అనంతరం ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం పొగాకు రైతులు, ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని పొగాకు సంస్థలు కొనుగోళ్లు చేపట్టాలని, అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి. దానికి అనేకమైనటువంటి కారణాలు. దీనివల్ల ఫీడ్ కంపెనీలు ధరలు పెంచి నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఏకపక్షంగా ధరలు పెంచడానికి వీల్లేదు చెప్పి నిలుపుదల చేశాం. రొయ్యల రైతులకి ఒక శుభ పరిణామం. వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకు మేలు జరిగింది.
0: తెలంగాణలో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్యా వాతావరణం కల్పన, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మాదక ద్రవ్యరహిత పాఠశాలలు, కళాశాలలు పేరుతో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించడం, నివారణ చర్యలను బలోపేతం చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అనంతరం విద్యార్థులకు విద్యార్థి కిట్లు ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. దాదాపు 15,000 మంది విద్యార్థులు పాల్గొననున్న ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, పక్కా గృహాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ ఇప్పటివరకు 450,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్దిదారులకు అందజేశామని చెప్పారు. పేదల గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులతో పాటు అదనంగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలియజేస్తూ,
2: ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం చేసి ఇవ్వాలి అనే ఆదేశంతో పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత

0: దాదాపు 450,000 ఇల్లు ఇప్పటికి పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను
1: యోగాంధ్ర 2026 కార్యక్రమానికి రాష్ట వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు 1,00,000 పైగా నమోదు చేసుకున్నారని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారని పరీక్షల విభాగం సంచాలకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మే 25 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ bsc.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నిన్న దహనం చేశారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు రవాణాను సమర్థవంతంగా అరికడుతున్నామని మంత్రి తెలియజేస్తూ
2: ఎందుకంటే నాకు తెలియాలి, ఇక్కడ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియాలి. ఒకటి పోలీస్ పడుతున్న కష్టం ఎలా డిస్ట్రోయ్ చేస్తున్నాం అన్నది విధానం, అట్ ద సేమ్ టైం రాష్ట్ర భవిష్యత్తుని యువకులు ఈ గాంజా బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ మీద కూడా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రాయలేదు.
1: మైనార్టీల సామాజిక ఆర్థిక విద్యా అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్తో పాటు రాష్టంలోని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ కవి సమ్మేళనాలు ముషాయిరాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మైనార్టీ యువతకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, పథకం అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు నిన్న గవర్నర్ను కలిశారు. విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి డీఎస్సీ ప్రక్రియలో అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియపై పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అలాగే డీఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నియామక ప్రక్రియలో ఉన్నట్లు భావిస్తున్న లోపాలపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరామని తెలిపారు. ప్రముఖ ధ్వని అనుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ వర్ధంతి ఈరోజు. ఎంతోమంది ప్రముఖుల రాజకీయ నాయకుల గళాలను అతి సునాయాసంగా అనుకరించిన ఆయన తెలంగాణలోని వరంగల్లో 1932 డిసెంబర్ 28 జన్మించారు. ధ్వని అనుకరణ మిమిక్రీలకు గాను కళాప్రపూర్ణతో సహా పలు పురస్కారాలను పద్మశ్రీ పురస్కారాన్ని నేరేళ్ల వేణుమాధవ్ అందుకున్నారు. 2018 జూన్ 19వ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు. కాగా నేరేళ్ల గౌరవార్థం ఆయన పుట్టినరోజు డిసెంబర్ 28ని ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రధానమంత్రి సూర్యఘర్, పీఎం కుసుమ్, విద్యుత్ పంపిణీ వ్యవస్థ పునరుద్దరణ, ఆర్డీఎస్ఎస్ పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దుగ్గమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్తు సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సౌర పథకాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న

0: మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 133,000 రైతు కుటుంబాలకు 252,94,00,000 రూపాయల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు రాష్ట ఆర్థిక అభివృద్దికి కీలకంగా మారనుందని, పోర్టు ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగన్పూడి అనంత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాః. अथ वार्ताः. भारत फ्रांसयोः आर्थिक औद्योगिक सहकारं प्रगाढं कर्तुं प्रयत्नस्य भागरूपेण प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना पेरिस नगरे प्रमुखैः फ्रांस देशीयैः वाणिज्य नेतृभिः सह अनेकानि उच्चस्तरीय मेलनानि विहितानि. प्रधानमन्त्री पेरिस नगरे मिस्ट्रल एआई संस्थायाः सह संस्थापकेन मुख्य कार्यकारी अधिकारिण्या सह ఆర్థర్ మెంచ్ ఇత్యనేన సహ అపి మిలితవాన్. సామాజిక ప్రసార మాధ్యమే ప్రధానమంత్రిణా భారతస్య వర్ధమాన్ ఏఐ ఇది పారిస్థితిక వ్యవస్థాయాః అవసరాణాం విషయే అపి అవధానం ప్రదత్తం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవదిల్ల్యాం ప్రధానమంత్రి వికసిత భారత రోజ్గార్ యోజన ఇత్యస్యాంతర్గతం 2400 కోటి రూప్యకాణాం ప్రోత్సాహకాణాం వితరణం కరిష్యతి. నవదిల్ల్యాం యోజనాయాః విషయే ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ శ్రమ రోజ్గార్ మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయాః అవోచత్ యత్ గతవర్షస్య అగస్త మాసాత్ ఆరభ్య 63,00,000తో అధికాః కర్మచారిణః PMVVRY ఇత్యస్యాంతర్గతం ఔపచారిక కార్యక్షేత్రే ఆనీతాః సంతి. యేషు ప్రాయః 30% మహిళాః సంతి. సహ ఇతోపి అవోచత్ యత్ అస్యాః యోజనాయాః అంతర్గతం ప్రోత్సాహితాః 80% అధికాః సంస్థాః 25%తః న్యూనాః లఘుద్యమాః సంతి ఇతి. ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతిః ఇమాన్యుయల్ మాక్రోన్ హ్యః ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః కృతే హిందీభాషాయాం ఏకం భావపూర్ణం సౌప్రస్థానిక చలచిత్రం ప్రసారితవాన్, యత్ర సః ప్రధానమంత్రిణం ప్రియం మిత్రం ఇతి సంబోధయన్ అవదత్ ఫ్రాన్సః భవంతం స్నిహ్యతే. మైక్రోనః హిందీయాం అవోచత్ యత్ ప్రియ మిత్ర నరేంద్ర, ముఝే బహుత్ ఖుషీ హై आपका नाइस एवियन और पेरिस दौरे के लिए स्वागत करते. फ्रांस भारत की दोस्ती अमर रहे. फ्रांस राष्ट्रपति प्रधानमंत्रिणः मोदिनः एतं प्रवासं अतीव फलदायकम् इति उद्घोषयत्. प्रवासार्थं च कार्तज्ञ भावं ज्ञापितवान्. आगामी फरवरी मासे पुनः मेलनस्य आकांक्षां प्रकटयन् सः अवोचत् यत् प्रवासाय अस्माकं मैत्रीभावाय च धन्यवादः. वयं शीघ्रमेव फरवरी मासे पुनः मेलनाय प्रतीक्षामहे. जय हिन्द. केन्द्रीय कृषि एवं कृषक कल्याण मंत्री शिवराज सिंह चौहान आभासीय माध्यमेन चतुर्णां राज्यानां कृते एमएसपी इति न्यूनतम समर्थन मूल्येन बृहत् परिमाणे तिलहन क्रयणस्य स्वीकृतिम् अयच्छत्। कृषि मन्त्रालयानुगुणम् एषः क्रयण संकल्पः तमिलनाडु, गुजरात, उत्तर प्रदेश, हरियाणा इत्येतेषु राज्येषु मूल्य समर्थन योजनान्तर्गतं प्रचलति।

0: अस्मिन् ग्रीष्मकालीन ऋतौ उत्तरप्रदेशः सर्वबृहत् लाभार्थी राज्यत्वेन उदितः, यस्य कृते 98,2,84,000 मेट्रिक टन मितम् उद्गम 97,7,90,000 मेट्रिक टन मितम् माश अथ च 18,7,41,000 मेट्रिक टन मितम् कलायक्रयणस्य अनुमतिः दत्ता। नवीन एवं नवीकरणीय ऊर्जा मंत्रालयस्य सचिवः संतोष कुमार सारंगी न्यगादीत यत् दृढ़ नीतिगत संरचनया अभिनव सर्वकारीय प्रयासैहि भारतम् अद्य जगति नवीकरणीय ऊर्जा क्षेत्रे प्रमुख देशत्वेन समुदेति। नवदिल्ल्याम् आयोजिते हरित एवं सतत विकास संधि इत्याख्ये दशमे संवाद सत्रे नवीकरणीय ऊर्जा ऊर्जा सुरक्षा इति विषये भाषमाणः श्री सारंगी गत दशके भारतस्य अभूतपूर्व प्रगतेः उल्लेखं कृतवान्। तेन प्रतिपादितं यत् एषः विकासः मुख्यतया नवीकरणीय क्रयण अनिवार्यता, प्रतिस्पर्धात्मक निविदा दिशानिर्देशाः सहैव स्वचालित मार्गेण 100% वैदेशिक प्रत्यक्ष निवेशं करोति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम करीमनगर जिल्ला समाचार लेख अंदिस्तुन्नारु श्री हेच संपत् कुमार।
2: నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు పండుగ వాతావరణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ మాజీ ప్రధాని నెహ్రూ రికార్డ్ మోదీ అధిగమించి రికార్డు సృష్టించారని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో కొత్త కలెక్టర్ భవనాన్ని ఈ నెలాఖరు వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ భవనాన్ని జిల్లా కలెక్టర్ చిత్రమిశ్రతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం సహకారంతో అన్ని ఆధునిక సౌకర్యాలు సాంకేతిక వస్తువులు పౌరులకు అనుకూలమైన సేవా వ్యవస్థతో కూడిన కలెక్టరేట్ను సిద్దం చేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం బీజేపీ నాయకులు నిర్వహించారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ 2వ డివిజన్ తేగలగుట్టపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. అలాగే నగరంలో 66 డివిజన్లలో ఈ కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ జిల్లాలో ఈ వానాకాలంలో వర్షాలు తక్కువగా పడే అవకాశముందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈసారి ఎల్నినో కారణంగా నీరు తక్కువైనా ఇబ్బందులకు లోను కాకుండా రైతులు ఆరుతడి పంటలైన కంది, పెసర, మినుములు వంటి పప్పు ధాన్యాలు, నువ్వులు వంటి నూనె గింజలు, మిల్లెట్స్ వంటి పంటలు వేయాలని సూచించారు. ఖచ్చితంగా వరి మాత్రమే సాగు చేసే రైతులు స్వల్పకాలిక పంటగా వరి సాగు చేయాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో జనగణన ప్రక్రియ తొలిదశ విజయవంతంగా పూర్తయింది. జిల్లాలో 16 మండలాల్లో 303 గ్రామాలు, 3 పట్టణాలు, 1 నగరపాలక సంస్థ ఉన్నాయి. జనగణనలో భాగంగా ఎన్యూమరేటర్స్ నెల రోజుల పాటు ఇంటింటికి తిరిగి ఇంటి యజమాని పేరు, కుటుంబ సభ్యులతో పాటు వారు కలిగి ఉన్న మౌలిక సదుపాయాలు వంటి వివరాలు తమకు కేటాయించిన సర్వే పత్రాల్లో నమోదు చేశారు. కరీంనగర్ జిల్లాలో 1941 జనగణన బృందాలు పర్యటించాయని, వారి నివేదిక మేరకు 411,410 నివాసాలు, 3,14,944 కుటుంబాలు, 1,12,21,817 జనాభా ఉన్నట్టుగా తేలింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ముజ్జోరిలో లాల్ బహదూర్ జాతీయ పరిపాలనా అకాడమీ నిర్వహించిన జాతీయ స్థాయి గుడ్ గవర్నెన్స్ ఫర్ ఫీల్డ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమానికి కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి 3 ఐఏఎస్ అధికారులు ఎంపిక కాగా అందులో ప్రఫుల్ దేశాయ్ ఒకరు. జూన్8 నుంచి 13వ తేదీ వరకు వారం రోజుల పాటు జరిగిన క్షేత్రస్థాయి నిర్వాహకుల పరిపాలనా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చొప్పదండి మున్సిపాలిటీని బాల్య వివాహరహిత మున్సిపాలిటీగా అధికారులు ప్రకటించారు. గత 3 సంవత్సరాలుగా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో 1 బాల్య వివాహం కూడా నమోదు కాకపోవడంతో చొప్పదండి మున్సిపాలిటీని అధికారికంగా ప్రకటించారు. బాల్య వివాహాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం, అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ శాఖల సమన్వయం, స్థానిక ప్రజల సహకారం ముఖ్య పాత్ర పోషించాయి. భవిష్యత్తులో కూడా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో బాల్య వివాహాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపడతామని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ కాలుష్యం నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రాష్ట ప్రభుత్వం నిర్వహించిన పర్యావరణ హిత ప్రాజెక్టులో భాగంగా రాష్టస్థాయి అత్యుత్తమ కళాశాలగా ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ఎంపికైంది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి రాష్ట పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కల్వకుంట్ల రామకృష్ణ అందుకున్నారు. మధుమేహ వ్యాధి దేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆధునిక వైద్య విధానాలు, తాజా పరిశోధనలపై వైద్యులు నిరంతరం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని

0: వైద్య నిపుణులు తెలిపారు. కరీంనగర్లో ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన పంచం 2026 డయాబెటీస్ వైద్య శాస్త్రీయ సదస్సులో టీజీఆర్ఎస్ఎస్డిఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జి దీప మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా వైద్య నిపుణులు, ప్రొఫెసర్లు, పీజీ విద్యార్థులు, ఇంటర్నులు, వైద్య విద్యార్థులు సుమారుగా 800 మంది ప్రతినిధులు పాల్గొనడం సంతోషకరమన్నారు. కరీంనగర్లో అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరం ముగిసింది. గత నెల 11న ప్రారంభమై ఈ నెల 12వ తేదీ వరకు 17 క్రీడా అంశాల్లో 28 మంది అనుభవజ్ఞులైన కోచ్ల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ అందించగా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారుగా 1400 మంది బాలబాలికలు పాల్గొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ, జిల్లా యువజన క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బాలబాలికల కోసం నిర్వహించిన ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
1: కరీంనగర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కు వస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని మోదీ న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులు 18,880 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు సంబంధించిన ఒక అవగాహన పత్రంపైన నిన్న సంతకాలు జరిగాయి. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రపంచానికి భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న రాత్రి ప్యారిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించి మోదీ, ఒకప్పుడు దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగానే ఉండేవని, కానీ ఈనాడు వాణిజ్యంతో పాటు విశ్వాసం కూడా అంతే ముఖ్యమైందని చెప్పారు.
1: హర్ దేశ్ రిలయబుల్ సప్లై చైన్ చాహతా హై, హర్ దేశ్ స్టేబుల్ పార్ట్నర్షిప్ చాహతా హై, హర్ దేశ్ ఐసే సాథియో కి తలాష్ మే హై జిన్ పర్ లంబే సమయ తక్ భరోసా కియా జా సకే, ఔర్ ఐసే సమయ మే భారత్ విశ్వ మే ఏక్ ట్రస్టెడ్ పార్ట్నర్ కే రూప్ మే ఉభర్ రహా హై.
0: ప్రతి దేశం ఒక విశ్వసనీయమైన సప్లై చైన్ను, స్థిరమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, దీర్ఘకాలం పాటు విశ్వసించదగిన అటువంటి భాగస్వాముల కోసం ప్రతి దేశం అన్వేషిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే తరాలకు వృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలను అందించే వివిధ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెడుతోందని కూడా మోదీ చెప్పారు. భారత అభివృద్ది ప్రస్థానంలో ఇది ఒక నిర్ణయాత్మకమైన కాలమని, ఇక్కడ ఆకాంక్షలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయని ఆయన అన్నారు. ఈవియాన్లో జరిగిన G7 సమావేశంలో విశ్వాసం ఆధారిత భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తాను ప్రత్యేకంగా ప్రస్తావించానని కూడా మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ గవర్నెన్స్ అందరినీ కలుపుకుని పోయినప్పుడే ప్రభావంగా ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని G7 సదస్సుకు భారతదేశం అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచ వృద్ధిని అందరూ పంచుకున్నప్పుడే అది స్థిరంగా ఉంటుందని, అలాగే సాంకేతికత పట్ల విశ్వాసం కలిగినప్పుడే అది మానవాళికి నిజమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అన్నారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి, అస్థిరతలతో కూడిన కాలాన్ని ఎదుర్కొంటుందని మోదీ అన్నారు. ఈ సవాళ్లతో కూడిన సమయాల్లో ఫ్రాన్స్ భారతదేశాల మధ్య భాగస్వామ్యం స్థిరత్వానికి, సహకారానికి ఒక బలమైన స్తంభంగా మారిందని మోదీ అభివర్ణించారు. రెండు దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకున్నాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది రెండు దేశాలు కలిసి తృష్ణ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు కూడా మోదీ వెల్లడించారు. ఈ ఉపగ్రహం ప్రపంచంలో నీరు, ఆహార భద్రతను నిర్ధారించేందుకు దోహదపడుతుంది. తన ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో తాను ఫ్రాన్స్ చేరుకున్నానని మోదీ చెప్పారు. గత 12 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించిందని ఆయన తెలియజేశారు. అంతకుముందు మోదీకి బాన్షోర్ మోదీ, నమస్తే మోదీ అనే సందేశంతో భారత్ మాతాకి జై నినాదాలతో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్లోని భారతీయ సమాజం భారీ సంఖ్యలో తరలివచ్చి నినాదాలతో మోదీకి స్వాగతం పలికింది. మరోపక్క

ప్రధానమంత్రి పారిస్ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో ఆయన జరిపిన పర్యటనలో మూడో విడత ముగింపుకు తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వస్తున్నారు. తన ఫ్రాన్స్ పర్యటన ముగిసిన సందర్భంగా మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ రాబోయే రోజుల్లో భారత ఫ్రాన్స్ మైత్రి మరింత బలోపేతమవుతుందన్నారు. చర్చలు ఫలితాల పరంగా తన ఫ్రాన్స్ పర్యటన ఎంతో సమగ్రంగా సాగిందని ఆయన చెప్పారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఆయన కోసం ప్రత్యేకంగా హిందీలో ఒక వీడ్కోల్ వీడియో సందేశాన్ని రికార్డ్ చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో అంతర్జాతీయ సికిల్ సెల్ నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఒడిశాలోని రాయ్రంగ్పూర్కు పయనమవుతారు. అనేక అభివృద్ది ప్రాజెక్టులను అక్కడ ప్రారంభిస్తారు. వాటిలో భువనేశ్వర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, గనుల తవ్వకాల వల్ల ప్రభావితమైన గ్రామాలకు ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా పథకం, బ్రహ్మకుమారి సంస్థకు చెందిన మాతృశక్తి భవన్, ఒక ప్రత్యేక సర్క్యూట్ హౌస్ కూడా ఉన్నాయి. రాష్టపతి తన పర్యటన తదుపరి దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్ గ్రామాన్ని సందర్శిస్తారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పీఎంవీబీఆర్వై కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో పంపిణీ చేస్తారు. కార్మిక ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవియ ఈ విషయం తెలియజేస్తూ, గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63 లక్షల మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకొచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని చెప్పారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని డాక్టర్ మాండవ్య చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 15 లక్షల మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,46,00,000,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత నిధుల ద్వారా 2,18,00,000 మంది మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,45,000 కోట్ల రూపాయలు చేరుకుంటాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకొనున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్, కామన్ సర్వీస్ సెంటర్, ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మధ్య నిన్న న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లు అవకాశాల పరిధిని విస్తరించడం ముఖ్య ఉద్దేశంగా ఈ భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2022లో ఏర్పడిన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జెమ్ సిఎస్సి తాజా అవగాహన ఒప్పందం సహకారంలో ఒక గణనీయమైన విస్తరణను సూచిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరింత సమగ్రంగా ఫలితాలు ఆధారంగా రూపొందించిన విధానాన్ని ఈ ఒప్పందం కింద అనుసరిస్తారని, విక్రేతలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచి కేటలాగ్ జాబితా రూపకల్పన వరకు పూర్తిగా మద్దతు అందిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 4 రాష్ట్రాల నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజల కొనుగోళ్లకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఈ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 వేసవి కాలానికి సంబంధించిన అనుమతుల్లో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద లబ్దిదారుగా నిలవగా, గుజరాత్లో 2026 వేసవి కాలానికి గాను 18,250 మెట్రిక్ టన్నుల పెసరపప్పుల కొనుగోలుకు ఆమోదం లభించింది. అసోం, మేఘాలయ,
పశ్చిమ బెంగాల్లోని హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలోని కొన్ని ప్రాంతాలు

లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఈవేళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లో పిడుగులతో కూడిన వడగళ్ల వానలు పడతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, కరైకల్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఉరుములతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్లో

0: స్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులను రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు ఒక అవగాహన పత్రం పైన నిన్న సంతకాలు చేశారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఉదయ తరంగిణి.

శ్రోతలకి నమస్కారం. ఉదయతరంగిణికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా సుపథం, సామాన్యుని విజయగాథ శీర్షికన ఈనాటి కార్యక్రమంలో ఎకో వారియర్ బ్యాటరీ వెహికల్ తయారు చేసిన విద్యార్థిని అడపా స్ఫూర్తితో శ్రీ కార్యవర్తి గోపిశెట్టిగారి సంభాషణ విందాం.

0: సుపథం ఆకాశవాణి సుపథం.
1: శ్రోతలకు నమస్కారం. సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఈరోజు మన కార్యక్రమంలో ఎకో వారియర్ బ్యాటరీ వెహికల్ని తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ప్రభుత్వ ఏటీసీ విద్యార్థిని స్ఫూర్తి మనతో పాటు లైన్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం స్ఫూర్తి.
2: నమస్కారం.
1: ఎకో వారియర్ బ్యాటరీ వెహికల్ని తయారు చేశారు ఇటీవలే మీరు, దానికి మంచి పేరు వచ్చింది, ముందుగా మీకు శుభాకాంక్షలు.
2: థాంక్ యూ.
1: మీ బ్యాటరీ వెహికల్ తయారీ, దాని వెనక ఉన్న మీ ప్రయాణం గురించి చెప్పబోయే ముందు మీ కుటుంబ నేపథ్యం, మీరేం చదువుకున్నారు?
2: మా ఫాదర్ మెకానిక్, మమ్మీ ఏమో హౌస్ వైఫ్, అన్నయ్య ఎలక్ట్రీషియన్ సెకండ్ ఇయర్. నేను 10th నుంచి ఏటీసీ అనే కాలేజ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంకా పూర్తి అవ్వలేదు నాది, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ నేను అందులో.
1: సో ఈ బ్యాటరీ వెహికల్ తయారు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు?
2: చిన్నప్పటి నుంచి ఆ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. మాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది కదా అనేసి మేము అలా ఇంకా ఎన్విరాన్మెంటల్ ని రక్షించాలనేసి ఉద్దేశంతో చేయడం జరిగింది. మా ట్రేడింగ్ ఛార్జ్ రాజేంద్ర సార్ అని ఉంటారు, తను ఒక సజెషన్ లాగా ఇచ్చారు, ఇలా ఎలక్ట్రిక్ వెహికల్ చేస్తే బాగుంటది కదా, మీ డాడీ మెకానిక్ కదా అనేసి అన్నారు. నేను చదివేది కూడా అదే కాబట్టి మేము స్టార్ట్ చేయడం జరిగింది. డాడీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఫస్ట్ వద్దనేసి అన్నారు, రిస్క్ ఎందుకు వద్దు అనేసి అన్నారు. నేను ఇంకా ఫోర్ చేసి అడిగేసరికి కాదని లేక మేము వర్క్ స్టార్ట్ చేసినాము. కొంచెం మనీ ఉన్నప్పుడు మేము ఓన్లీ నైట్స్ చేసేవాళ్ళము. డాడీ వర్క్ షాప్ కి వెళ్లే వాళ్ళు, నేను కాలేజ్కి వెళ్లేదాన్ని, కుదరకపోయేది. ఇంకా చెయ్యాలి ఖచ్చితంగా అనే దాంతో మేము దాన్ని చేయడం జరిగింది. నైట్ వర్క్ చేసేవాళ్ళము. మాకు 2 months పట్టింది. మేము బయట ఏమి కొనలేదు, ఓన్లీ స్క్రాప్ ని యూజ్ చేసుకొని చేసినాం మేము. 40,000 అయింది.
1: 40,000 ఖర్చు అయింది మీకు?
2: బ్యాటరీస్ కూడా మేము కొత్త ఏం పెట్టలేదు, 4 batteries ఇంట్లో పెట్టాము వెహికల్స్. 4 batteries అవసరం లేదు, ఒక సింగిల్ బ్యాటరీ ఉంటది 48 volts 120 Ah, అది 32,000 ఏమో ఉంటుంది. అంత బడ్జెట్ లేక మేము అది వేసినాము 4 batteries. 2 hours ఛార్జింగ్ పెడితే 42 kilometers పోతుంది.
1: 2 గంటలు ఛార్జింగ్ పెడితే 42 kilometers వెళ్తుంది. ఓకే.
2: బిఎల్డిసి మోటార్ అని ఉంటుంది, బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్.
1: ఓకే.
2: దానికి రివర్స్ కూడా వేసాము ఒక మోటార్ కి. ఫస్ట్ మేము ఇట్లా వెహికల్ తయారు

చేస్తా అంటే ఫస్ట్ మోటార్ ఆర్డర్ చేసినప్పుడు మేము మోటార్ ఒక్కటే కొన్నది 10,000 పెట్టి, ఫస్ట్ మోటార్ ఫెయిల్ అయింది. మేము ఇట్లా దాన్ని కలెక్షన్ చేయడం జరిగింది. మేము చూసుకోకుండా వెల్డింగ్ చేస్తా ఉంటే అది గ్రౌండ్ తీసుకొని అది మోటార్ కాలిపోయింది. మేము మళ్ళీ ఇంకా అది దాన్ని ఆపేద్దాం, ఇంకా ఎందుకు ఇప్పటికే ఆల్రెడీ 10,000 లాస్ అయినాయి కదా అనేసి అనుకున్నాము. ఇంకా ఒక 4-5 డేస్ ఆపేసాం దాన్ని, ఇంకా వద్దు చెయ్యము అనేసి. ఇంకా అందరు అడిగేసరికి మేము మళ్ళీ స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఒక మోటార్ ఆర్డర్ పెట్టి మళ్ళీ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.

0: మీరు ఒకసారి తయారు చేస్తున్నప్పుడు మధ్యలో ఎర్త్ అయ్యి కాలిపోయింది అన్నారు కదా. సో ఈ మధ్య ఈ బ్యాటరీ వెహికల్స్ ఎక్కువగా కాలిపోవడము ఇది వింటున్నాం కదా, మరి మీ వెహికల్ కి మళ్ళీ ఆ ప్రమాదం జరగదు, మళ్ళీ కాలిపోదు అనే గ్యారంటీ ఎన్ష్యూర్ చేసుకున్నారా?
1: అంటే అది మా వల్లనే కాలిపోయింది, దానికి ఏం ప్రాబ్లం లేదు. మేమే దాన్ని గ్రౌండ్ తీసుకోకుండా వెల్డింగ్ చేసేసరికి అది
0: మీరు చేస్తున్నప్పుడు మీ
1: స్పార్క్
0: పొరపాటు
1: లాగా
0: వల్ల అది
1: వచ్చి,
0: కాలింది. ఓకే,
1: అవును స్పార్క్ లాగా వచ్చి కాలిపోయింది.
0: మీ చదువు ఎప్పటికి పూర్తి అవుతుంది?
1: ఇంకా 1 ఇయర్ ఉంది, ఈ ఆగస్ట్ కాకుండా మళ్ళీ వచ్చే ఆగస్ట్ కి ఫినిష్ అవుతుంది నా స్టడీ.
0: తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత చదువులు ఏమైనా చదవాలనుకుంటున్నారా?
1: నేను అయితే అప్రెంటిషిప్ ఉంటుంది దీని మీద, టాటా మోటార్స్ లో ఇస్తారు అప్రెంటిషిప్ చేసి నేను అందులోనే జాబ్ చేయాలనేసి నేను అనుకుంటున్నా.
0: జీవితంలో ముందుకెళ్ళి ఏం అవ్వాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ అంబిషన్?
1: అంబిషన్ అంటే నేను ఇంకా ఇలాంటి దాంట్లో ఇంకా ఎక్కువగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఇంకా డెవలప్ చేయాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని, అండ్ అంటే పొల్యూషన్ లేకుండా ఎకో ఫ్రెండ్లీగా మన ఫ్యూచర్ గా ఇంకా ఇలాంటి వెహికల్స్ వస్తే బాగుంటది కదా. పెట్రోల్ డీజిల్ అలాంటివి ఇప్పుడే చాలా తగ్గిపోతున్నాయి, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ లో అవి మనం కాపాడుకోవాలంటే ఇలాంటి వెహికల్స్ ఇంకా ఉంటే బాగుంటది అనేసి నేను అనుకుంటున్నా. ఇంకా
0: బాగుంది.
1: అడ్వాన్స్డ్ గా ఏమన్నా, ఇప్పుడు ఆల్రెడీ అది ఆటో రీఛార్జబుల్లే, కానీ మనం పెట్టకుండా అది ట్రావెల్ చేస్తూ ఉంటే రీఛార్జ్ అయ్యేలాగా చెయ్యాలనేసి నేను అనుకుంటున్నా. అలాంటి ఇంకా మంచిగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ పెట్టాలనేసి నేను అనుకుంటున్నా.
0: ఇంత చిన్న వయసులో ప్రకృతి, భవిష్యత్ తరాల గురించి ఆలోచించి, ఏవైతే ఇంధన వనరులు ఉన్నాయో అవి తగ్గిపోతున్నాయి, తర్వాత తరాల వారికి ఉండకుండా అయిపోతున్నాయి. సో మనం ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడాలంటే ఈ బ్యాటరీ వెహికల్స్ అవసరం ఉంది అంటున్నారు. మీకు ఆసక్తి ఎలా కలిగింది? ఎవరు మీకు దీని వెనకాల ఉన్న స్ఫూర్తి, ఆదర్శం? ఎవరు మిమ్మల్ని నడిపిస్తుంది, మార్గదర్శి?
1: డాడీ,
0: మంచి
1: ఇంకా
0: మాట.
1: డాడీకి నాకు ఇంకా ఇలా అంటే ఇంట్రెస్ట్ ఉంది ఇలా చెయ్యాలి అనేసి మేము అనుకుంటున్నాము. నాకని డాడీకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి చెయ్యాలని, నాకు సపోర్ట్ చేసింది కూడా డాడీనే.

0: సో మీరు తయారు చేసిన ఈ బ్యాటరీ వెహికల్ కి ఎకో
1: ఎందుకంటే
0: వారియర్ అనే పేరు ఎందుకు పెట్టాలనిపించింది?
1: ఆ ఎకో వారియర్ ఆ వెహికల్ ప్రకృతిని కాపాడుతుంది కదా, ఇంకా పర్యావరణాన్ని రక్షిస్తుంది కాబట్టి నేను ఇంకా ఆ పేరు పెట్టాలనేసి నేను అనుకున్నాను.
0: మీరు సొంతగా తయారు చేసిన ఈ వెహికల్ ఇప్పుడు ఈనాడు సక్సెస్ అయింది, తోటి వాళ్ళ అభిప్రాయం ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
1: నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మ్యాక్స్ అందరికి స్ఫూర్తి అంటే అని తెలిసింది, అట్లా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఇంకా ఇలాంటి ఇంకా చాలా చెయ్యాలి, నువ్వు నీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉంది ఇట్లా అనేసి వాళ్ళు కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు నా ఫ్రెండ్స్ అయినందుకు. ఇంకా నా ఫ్యామిలీ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు.

0: అంటే ఈ ప్రయాణంలో మీరు ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ తయారు చేద్దాం అనుకున్నారు, మధ్యలో బ్యాటరీ కాలిపోయింది, కొంచెం ఆర్థికంగా ఆలోచించాల్సి వచ్చింది, రెండు మూడు డిఫికల్టీస్ వచ్చాయి, మధ్యలో ఆపేశారు, మళ్ళీ మొదలు పెట్టారు, కొన్ని ఒడిదుడుకులు దాటుకొని మొత్తానికి విజయం సాధించారు, అంటే వెహికల్ పూర్తయింది. సో ఈ ప్రయాణంలో మీరు ఏం నేర్చుకున్నారు, దాని నుంచి ఏదైనా సాధించాలి, గుర్తింపు పొందాలనుకుంటున్న వారికి మీరేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?
1: ఇప్పుడు గోల్ పెట్టుకున్నామంటే అది రీచ్ అయ్యే వరకు మనం దాన్ని ట్రై చేస్తానే ఉండాలి. అది ఫెయిల్ అయినా ఏమైనా గానీ, ఇంకా ఫెయిల్ అయినా గానీ ఇంకా ట్రై చేస్తే మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాని మీద మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ రావాలనేసి మనలో ఉండాలి ఫస్ట్.
0: బాగుందమ్మా స్ఫూర్తి. మీరు కోరుకున్నట్టుగా బ్యాటరీ వెహికల్స్ తయారీలో గానీ ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా లేటెస్ట్ మెషినరీతో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని, మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలని ఆకాశవాణి తరపున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. నమస్కారం స్ఫూర్తి గారు.
1: థ్యాంక్ యూ.

0: మీరింతవరకు సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఇన్నటి కార్యక్రమంలో ఎకో వారియర్ బ్యాటరీ వెహికల్ తయారు చేసిన విద్యార్థిని అడపా స్ఫూర్తి గారితో కార్యవర్తి గోపిశెట్టి గారు చేసిన సంభాషణ విన్నారు. శ్రోతలు ఉదయతనిని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
6: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
5: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
6: మేము పాల్గొంటున్నాం,
5: మీరు కూడా పాల్గొనండి.
6: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు ఉదయతనిని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం ఈనాటి కార్యక్రమంలో సర్పేసీ యాక్ట్. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన బ్యాంక్ లోన్స్ తీసుకున్నాక ఏ పరిస్థితుల్లోనైనా రుణగ్రహీత కట్టలేకపోతే సర్ఫేసీ యాక్ట్ ప్రకారం ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి సర్ఫేసీ యాక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ప్రసాద్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ప్రసాద్ గారు, ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో రుణగ్రహీతకి సర్ఫేసీ యాక్ట్ అసలు అప్లికబుల్ అవుతుంది?
1: జనరల్గా బ్యాంకులో ఎవరైతే రుణం తీసుకొని ఇన్స్టాల్మెంట్స్ లోన్స్ ఏదైతే పద్ధతిలో వాళ్ళు ఒప్పుకున్న ప్రకారం వాళ్ళు ఈఎంఐ కావచ్చు,

0: కొన్నిసార్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరు వేరుగా ఉంటాయి. హవెవర్ ఎన్పిఏ డిక్లేర్ చేస్తే అకౌంట్ ఎన్పిఏ కావాలి ఫస్ట్. దానికి సర్ఫేస్ ఇనిషియేట్ చేయాలంటే ఎన్పిఏ కావాలి అకౌంట్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అన్నట్టు. అయితే ఆ ఎన్పిఏ అయ్యేందుకు జనరల్గా అయితే 3 మంత్స్ ఈఎంఐ వస్తుంది. ఇంకా వేరే కొన్ని కొన్ని వాటికి డిపెండ్స్ అపాన్ ద లోన్ కూడా, బట్ బేసిక్గా జనరల్గా అయితే 3 మంత్స్ కట్టకపోతే ఎన్పిఏ డిక్లేర్ చేసే ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఎన్పిఏ చేయవచ్చు.
1: ఎన్పిఏ డిక్లేర్ చేయడానికి అధికారి ఎవరు, డిస్క్రిప్షన్ ఎవరు?
0: నామ్స్ ఉంటాయి, అది అయిపోతుంది అకౌంట్ ఎన్పిఏ అయిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఏదైతే నామ్స్ పెడుతుందో దాని ప్రకారం అది ఎవరితో సంబంధం లేదు, అది ఎన్పిఏ అయిపోతుంది. సర్ఫేస్ ఇనిషియేట్ చేయాలన్నది లేదా అనేది బ్యాంక్ అధికారికి వాళ్ళ దగ్గరనే ఉంటుంది ఆ పవర్. అయితే బ్యాంకులో ఈ యాక్ట్ పెట్టిన కొత్తల్లో ఏమైందంటే, ఈ ఎవరంటే వాళ్ళు ఇట్లా పెడితే ఎవరైతే రుణగ్రహీతల మీద విచలవిడిగా వాళ్ళ మీద ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇబ్బంది అవుతుండొచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు సుప్రీంకోర్టులో చాలామంది ప్రశ్నించారు, యాక్ట్నే ఛాలెంజ్ చేశారు. అప్పుడు చీఫ్ మేనేజర్ స్థాయి మనుషులే దీన్ని ఇనిషియేట్ చేయాలా అని, అంటే వాళ్ళకు ఒక డిస్క్రిప్షన్ అన్నట్టు. అయితే వాళ్ళకు ఒక సమస్య మీద అవగాహన ఉంటుంది, ఇది నిజంగానే దీనికి యాక్ట్ అప్లై చేయాలన్నా వద్దా అనే విషయం మీద వాళ్ళకి అవగాహన ఉంటుందని ఓ బ్యాంకులో కానీ చీఫ్ మేనేజర్ స్థాయి అధికారికి ఇది వాళ్ళకు ఇచ్చిర్రు ఆ పవర్, మొత్తానికి సర్ఫేస్ పవరే వాళ్ళ చేతుల ద్వారానే చేయాలా అనేది చెప్పినారు.
1: మీరు అన్నట్టు ఎన్పిఏ డిక్లేర్ అయిపోయింది, చీఫ్ మేనేజర్ స్థాయి అధికారి ఇక ఆ రుణగ్రహీత నుంచి ఏమి రావట్లేదని తన డిస్క్రిప్షన్ ఉపయోగించి సర్ఫేస్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఏమేమి స్టెప్స్ ఉంటాయి?
0: వాళ్ళు ఇనిషియల్గా డిమాండ్ నోటీస్ అన్ని ఇస్తారండి ఫస్ట్. ఆ డిమాండ్ నోటీస్లో వాళ్ళు అన్ని రాస్తారు, ఫలానా రోజు మీద ఎన్పిఏ అయింది, మీరు ఇట్లా డిమాండ్ అమౌంట్ ఇంత డ్యూ ఉన్నారు, దీన్ని మీరు 60 డేస్ లోపల మీరు పే చేయాలా అని ఒక డిమాండ్ నోటీస్ ఇస్తారు. మొత్తం అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో ఫలానా రోజు వరకు మెన్షన్ చేసుకుంటూ అందులో అసెట్ ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే సర్ఫేసీకి ఏదో ఒక అసెట్ సెక్యూర్డ్ అసెట్ ఉన్నప్పుడే సర్ఫేసీ వస్తుంది, ఏవే మూవబుల్స్ కానివ్వండి ఇమూవబుల్స్ కానివ్వండి, ఆ వాటి డీటెయిల్స్ అన్నీ చెప్పుకుంటూ 60 డేస్ టైంలో మీరు కట్టండి లేకపోతే మేము ఫర్దర్గా వెళ్తాము అనే విషయం రాస్తారు. ఎవరైతే కడతారో ఆడికి ఆ 60 డేస్లో ఎవరైనా కట్టితే అది ఏం ఉండదు, ముందరికి కట్టలేని పక్షంలో ఫర్దర్ ప్రొసీడ్ అవుతారు. అది ఇనిషియల్ స్టెప్.
1: డిమాండ్ నోటీస్ వచ్చింది, కట్టలేకపోయారు, నెక్స్ట్?
0: ఇక డిమాండ్ నోటీస్ వచ్చినా సరే 60 డేస్ లోపల కూడా వాళ్ళు కట్టలేని పక్షంలో పొజిషన్ నోటీస్ అనేది బ్యాంక్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారండి. ఆ పొజిషన్ నోటీస్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే ప్రాపర్టీ ఉందో దాని మీద పొజిషన్ నోటీస్ అని ఒక ఫార్మాట్ ఉంటుంది. యాక్ట్లో అన్ని ఫార్మాట్స్ ఉంటాయి అన్నట్టు, ఇది ఎట్లా ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని చెప్పుకుంటూ ఆ ప్రాపర్టీ మీద ఫిక్స్ చేసుకుంటూ ఆ బారోవర్కి వాళ్ళకి ఎవరైతే ఆ ప్రాపర్టీ ఓనర్లో దానికి సంబంధించిన వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి ప్రాపర్టీ మీద ఫిక్స్ చేస్తూ వితిన్ 7 డేస్ పేపర్లో కూడా పబ్లిష్ చేస్తారు 2 లీడింగ్ న్యూస్ పేపర్స్లో. వన్ ఈజ్ షుడ్ బి వర్నాక్యులర్ లాంగ్వేజ్, ఆ ప్రాంతీయ భాష, ఆ రెండింటిలో పబ్లిష్ చేస్తారు. అది పొజిషన్ తీసుకున్నట్టు, సింబాలిక్ పొజిషన్ తీసుకున్నట్టు, లేకపోతే వాళ్ళ ఇష్టం.
1: ఎగ్జాంపుల్, నేనే ఒక ఉద్యోగిగా ఒక లోన్ తీసుకొని, హోమ్ లోన్ కానీ ఏదైనా లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితిలో నాకు డిమాండ్ నోటీస్ వచ్చాక నేను బ్యాంక్ అధికారిని వెళ్ళి రిక్వెస్ట్ చేసి నాకు కొంచెం గడివే ఉండని అడిగితే ఈ పొజిషన్ నోటీస్ని డిలే చేసుకునే,
0: అయితే దీంట్లో వెసులుబాటు ఉన్నది. అయితే దీంట్లో అప్పుడే యాక్ట్లో కూడా ఎప్పుడైతే పెట్టినారో అప్పుడు మళ్ళీ ఈ ప్రశ్నలను వచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ మా బాధలు ఎలా తెలియాలంటే 13-2 నోటీస్ 60 డేస్ టైం ఏదైతే ఇస్తుండ్రో ఆ నోటీస్ రాగానే వీళ్ళు రిప్లై ఇచ్చుకోవచ్చు దానికి, ఎవరైతే వాళ్ళ అభ్యంతరాలు చెప్పుకుంటూ. ఆ రిప్లై వచ్చిన 15 రోజుల్లోపు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు దానికి రిప్లై ఇవ్వాలి, అది మ్యాండేటరీ అన్నాడు. అయితే వీళ్ళది ఏమైనా బాధలు ఉన్నా అదంటే ఎందుమూలానో లేకపోతే తప్పు నాకు చేయొద్దు ఇలాంటివి ఏమున్నా వాళ్ళు చెప్పుకోవచ్చు, దానికి మటుకు బ్యాంక్ వాళ్ళు మ్యాండేటరీగా రిప్లై ఇవ్వాలి 15 డేస్లో. అది ఓ వెసులుబాటు అన్నట్టు వాళ్ళ, అదొక ప్రొసీజర్లోనే పెట్టారు. అది ఆ రిప్లై ఇస్తే దానికి వాళ్ళు కన్సిడర్ చేసి ముందుకు వెళ్ళాలన్నా వద్దా అప్పుడు వాళ్ళు మళ్ళీ డిసైడ్, ఆ రిప్లైతో పాటు చెప్తారు అన్నట్టు మనకు, మనం ఇచ్చిన అంటే అవసరమా లేదా ఏం చేయాలన్నది.
1: మీరు అన్నట్టు రిప్లై ఇచ్చారు లేదా అది ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్ళలేదు, తర్వాత ప్రొసీజర్ ఏంటి? పొజిషన్ నోటీస్ తర్వాత
0: ఒకసారి పొజిషన్ నోటీస్ ఆ ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవుతారో తర్వాత బ్యాంక్ వాళ్ళు వాల్యుయర్ని అప్రోచ్ అవుతారు, దాని ప్రాపర్టీకి ఎంత వాల్యూ వస్తుంది అంత వాళ్ళ వాల్యూ అనమాట. వాల్యుయేషన్ చేశాక ఒక నోటీస్ ఇస్తారు ఏమని అంటే అమ్ముతామని, ప్రీసేల్ నోటీస్ అంటారు దాన్ని. మేము 30 రోజులు టైం ఇస్తారు అప్పుడు 30 డేస్, ఈ ప్రాపర్టీని మీరు కట్టనందువల్ల మేము అమ్మేద్దాం అనుకుంటున్నాం, మీకు ఇప్పుడు 30 డేస్ టైం ఇస్తున్నాం అని ఇస్తారు. ఆ 30 డేస్ వరకు కూడా వాళ్ళు రాలేకపోతే మళ్ళీ ఒకసారి ఆక్షన్, అట్లా 2-3 ప్రొసీజర్స్ ఉంటాయి, అంటే ఆక్షన్ కావచ్చు టెండర్ త్రూ అయినా కానీ లేకపోతే బారోవరే వచ్చి మేము అమ్ముతాము అంటే ఎవరైనా బయ్యర్ని తీసుకొచ్చినా సరే ప్రైవేట్ ట్రీట్గా వాళ్ళకి అమ్మించుకోవచ్చు అన్నట్టు. ఆ పద్ధతిలో ఆ ప్రాపర్టీని అమ్మేసి వీళ్ళ ఏమైనా మిగులు ఉంటే వీళ్ళకి ఇస్తారు, లేకపోతే ఇంకోరైనా వచ్చి క్లెయిమ్ చేస్తే వాళ్ళకి ఇచ్చారు, అది ఇచ్చేసి.

0: తర్వాత లోన్ అమౌంట్ కన్నా ఎక్కువ వాల్యూ వస్తే ఆ మిగులు మళ్ళీ బారోర్కి ఇచ్చేస్తారు.
1: వాళ్ళకి ఇచ్చేస్తారు, లేకపోతే ఇంకో రన్న అది దానికి వేరే స్టెప్స్ ఉన్నాయి క్లెయిమ్, ఇంకో రన్న
0: ఓకే
1: నాకు
0: ఓకే
1: వచ్చేది ఉన్నది ఇంట్లో అంటే అప్పుడు అవి
0: ఆ ప్రొసీజర్ ప్రకారం
1: దాని
0: మనకు
1: ప్రకారం
0: అడుగుతారు.
1: పోతుంది.
0: అయితే ఈ సర్ఫేసి అప్లికబుల్ అవ్వడానికి, ప్రొసీడింగ్ స్టార్ట్ అవ్వడానికి అన్ని రుణాలకి ఇదే పద్ధతి, ఎగ్జెంప్షన్స్ ఏమైనా ఉన్నాయా?
1: ఈ సర్ఫేసి అన్ని రుణాలకు అప్లై చేస్తారు. ఇప్పుడు ఎక్కడైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో దానికి సర్ఫేసి అప్లై చేయకూడదని, తర్వాత లోన్ అమౌంట్ 20% ఆఫ్ ద ఇప్పుడు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 20% కంటే తక్కువ ఉందనుకోండి అవుట్ స్టాండింగ్ దానికి కూడా వెళ్ళకూడదు అని ఉన్నది.
0: అచ్చా, అంటే అమౌంట్ వైజ్ ఇంకా 20% మిగిలి ఉంటే,
1: 20% ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఒకవేళ
0: ఓకే ఓకే
1: ఉంటే
0: ఓకే
1: అప్పుడు కూడా అవసరం లేదు అని, ఎందుకంటే అది ఆల్మోస్ట్ పేమెంట్ చేసేసారు కదా అన్న, అంటే
0: అది
1: అట్లా
0: అయిపోయింది.
1: పెట్టారు కదా వాళ్ళ యాక్ట్లో అట్లా.
0: అయితే ఇప్పుడు ఎవరైనా రైతులకు కానీ వ్యవసాయదారులకి ఇది అప్లికబుల్ కాదు. చిన్న వ్యాపారులు ఎవరైనా వాళ్ళ వ్యాపారం కోసం లోన్ తీసుకొని వ్యాపారం సరిగ్గా నడవకను, లేదో ఇప్పటివరకు నడిచింది, ఏదైనా పరిస్థితుల వల్ల వ్యాపారం సరిగ్గా నడవకపోతే ఈఎంఐ కట్టలేకపోవడం, ఇంట్రెస్ట్ కట్టకపోవడం వల్ల సర్ఫేసి అప్లికబుల్ అయ్యి వాళ్ళ కొలెటరల్ ఏదైతే తనఖా పెట్టారు ప్రాపర్టీని, ఆ విషయంలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతారు.
1: ఈ వ్యాపారం ఏదైనా సరే యాక్ట్ అయితే అప్లై అవుతుంది. దాంట్లో ఈ వెసులుబాట్లు అనేటివి అగ్రికల్చరిస్ట్ కాదు క్రైటీరియా, ప్రాపర్టీ
0: అగ్రికల్చర్ ల్యాండ్
1: ల్యాండ్
0: ఇచ్చారు
1: ఉండకూడదు అది అన్నట్టు, అందుకని అది అందరికీ వర్తిస్తుంది. అగ్రికల్చరల్ ల్యాండ్కు మట్టుకు ఆ వెసులుబాటు ఇచ్చారు
0: ఓకే.
1: అది, ఇంకా కొన్ని ఇంకా వేరే షిప్స్ ప్లేన్స్ అట్లా వాటికి మన మామూలు
0: లేదు
1: దాంట్లోకి రావు కానీ
0: కరెక్ట్
1: అట్లా
0: కరెక్ట్
1: ఇంకొన్ని ఉన్నాయి అట్లా.
0: ఓకే
1: 1 lakh కంటే తక్కువ ఒకవేళ లోన్ ఉన్నా దానికి కూడా
0: అక్కడ తక్కువ ఉంటే సర్ఫేస్ అప్లికబుల్ కాదు,
1: అప్లికబుల్
0: అమౌంట్
1: అట్లా.
0: అమౌంట్. అయితే మీ అనుభవం ప్రకారం ఎక్కువ కేసులు ఎలాంటివి సర్ఫేసీ కింద వచ్చినాయి, అంటే ఎలాంటి లోన్స్ ఎక్కువగా సర్ఫేసీ ద్వారా జప్తు చేయబడ్డవి, ఎలాంటివి ఉన్నాయి ఎక్కువగా?
1: ఎప్పుడైనా ఏమవుతుంది జనరల్గా బ్యాంక్ అధికారులు వాళ్ళు అంటే డబ్బులు ఎప్పుడైతే ఇస్తుండ్రో అది గవర్నమెంట్ వాళ్ళు పబ్లిక్ మనీ కింద ట్రీట్ చేస్తారు వాళ్ళు, ఎప్పుడైతే అవి రాలేదో వాళ్ళకు ఉన్న ప్రయత్నాలు అన్నీ చేస్తారు అవి వసూలు చేస్తేందుకు.
0: కరెక్ట్.
1: అదే జనరల్గా ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, డిప్రిషియేట్ అవుతుంది అనుకోండి, అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు వీలైనంత త్వరగా రికవర్ చేసే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు.
0: బ్యాంకుకు లాభం కాబట్టి
1: ఆ ప్రాపర్టీ కూడా రేపు అందుబాటులో రాకపోవచ్చు, రేపు ఇవాళ తీసుకోలేదు అనుకోండి రేపు దాని వాల్యూ డిప్రిషియేట్ అవ్వచ్చు, ఎట్లంటే పరిస్థితులను బట్టి. కాకపోతే వాళ్ళ ధోరణి ఎంతసేపు రికవరీ మీద ఉంటుంది కనుక వాళ్ళు ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేసే ప్రయత్నమే చేస్తారు ఎంతసేపు.
0: మీరు అన్నట్టు ఈ సర్ఫేసీ యాక్ట్ ప్రొసీడింగ్స్ మొదలైన తర్వాత ఎక్కడైనా రుణగ్రహీత తనకు అన్యాయం జరిగిందని కానీ, ఈ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం కేటాయించిన ఆ 90 రోజుల వ్యవధి కానీ 60 రోజుల వ్యవధి కానీ ఫాలో అవ్వలేదని తను భావిస్తే తను ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
1: అయితే ఇప్పుడు ఫస్ట్ డిమాండ్ నోటీస్ ఇస్తారు, 60 డేస్ టైం ఇస్తారు వాళ్ళకు, అది పే చేయలేదు తను రిప్లై కూడా ఇచ్చాడు అనుకుందాం, రిప్లై ఇచ్చినా అతను ఆ బ్యాంక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవచ్చు, ఇచ్చినా వాళ్ళు తోసిపుచ్చు ఇవన్నీ మీరు చెప్పింది కరెక్ట్ కాదని వాళ్ళు అట్లాగే ముందుకు వెళ్ళొచ్చు. ఎప్పుడైతే పొజిషన్ నోటీస్ ఇస్తుండ్రో వాళ్ళు అక్కడి నుంచి బారోవర్కి రైట్ వస్తుంది ఏమని ఛాలెంజ్ చేయడానికి, ఆ ఈడెక్కడ సర్ఫేసీ మొత్తంలో ప్రొసీడింగ్స్నే ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. పొజిషన్ నోటీసే కానివ్వండి, తర్వాత ఇచ్చే రూల్ 30 డేస్ టైం ఫర్ సేల్, తర్వాత ఆక్షన్ నోటీసు, ఈ మూడింటినే తర్వాత అమ్మినాక కూడా ఏదైనా ప్రొసీడింగ్ ఉన్నా అవిటి మట్టుకే మనం ఛాలెంజ్ చేయగలుగుతాం. దాని గురించి డిఆర్టీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది, దాంట్లో మనం పోయి అర్జీ పెట్టుకోవచ్చు ఇట్లా ప్రొసీడింగ్స్ మాకు మా మీద తప్పు చేస్తున్నారు, దాన్ని ఛాలెంజ్ చేయవచ్చు. ఎనీ ప్రొసీడింగ్స్
0: ఛాలెంజ్ చేయడం వల్ల లాభం ఏంటి, ఆగుతుందా?
1: ఈ టెక్నికాలిటీస్తోని దాంట్లో స్టే పద్ధతి కూడా ఉంది, దాంట్లో స్టే కూడా వేయచ్చు ఆపచ్చు, ఆపి ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది మనం మన ఒక కేసు ఆడబెడితే వాళ్ళు జవాబు ఇస్తారు బ్యాంక్ వాళ్ళు, దాన్ని బట్టి అది కొట్టేయచ్చు, ఒకవేళ కరెక్టే ఉంటే ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. దాన్ని బట్టి ప్రొసీడింగ్స్ని తప్పు తప్పు మళ్ళీ వాళ్ళకి దాన్ని బట్టి, ఇప్పుడు ఒకవేళ ప్రొసీడింగ్స్ కొట్టేసే కేసు మీ దగ్గర ఉంటే ప్రొసీడింగ్స్ కొట్టేస్తారు, అసలు సర్ఫేసీ యాక్టే అప్లై కాదు నా ప్రాపర్టీకి దీనికి సంబంధం, ఎనీ పర్సన్ క్యాన్ అప్లై అన్నట్టు. అది కొన్నిసార్లు ఎలా అవుతుందంటే బారోవరే కాదు ఎవరిదో థర్డ్ పార్టీ ప్రాపర్టీ ఎఫెక్ట్ అవుతుంది, ఎనీ పర్సన్ అగ్రీడ్ బై ద ప్రొసీడింగ్స్ అని వస్తుంది, వాళ్ళందరూ సెక్షన్ 17 కింద డిఆర్ డెట్ రికవరీ ట్రైబునల్ ఆ జ్యూరిడిక్షన్లో ఉన్న డెట్ రికవరీ ట్రైబునల్ని అప్రోచ్ అయితే అక్కడ వారు డిసైడ్ చేస్తారు.
0: అంటే నిజంగానే సర్ఫేసీ అనేది బ్యాంకులకు ఒక శక్తివంతమైన ఆయుధమైంది అంటారు, మీ అభిప్రాయం ఏంటి?
1: బ్యాంకులకు అది తప్పకుండా శక్తివంతమైన ఆయుధమే, అంటే జనరల్గా వీళ్ళందరూ పెట్టేది ఏంటంటే ఇవంతా ఎకానమీని ఆలోచించి చేస్తుంటారు, దాంట్లో కొన్నిసార్లు ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు జరిగినా దాని గురించే డెట్ రికవరీ ట్రైబునల్ని ఏర్పాటు చేసినారు, అందులో వాళ్ళ యొక్క అభ్యంతరాలు ఏమున్నా అందులో దావా వేసి
0: అనుకోవచ్చు. ఏదైనా పరిస్థితుల వల్ల ఇలా కట్టలేకపోవడము, అది సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలై

0: అయిపోవడము, తను తన స్థిరాస్తిని లేదా చరాస్తిని దక్కించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం ఎక్కడో డబ్బు ప్రయత్నం చేస్తున్నాను, ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు వచ్చింది, సమూహం నాకు ఏదైతే అమౌంట్ ఉందో నేను కట్టాల్సింది అది కుదిరింది, అది ఏ స్థాయి వరకు నేను కట్టిన ఆస్తిని మళ్ళీ తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది, అంటే ఈ పాయింట్ దాటితే అది మీకు రాదు.
1: మీరు యాక్ట్ ప్రకారం వెళ్తేనేమో యాక్షన్ నోటీస్ పబ్లిషికేషన్ తర్వాత అతనికి రైట్ లేదని ఉంటుంది. అయితే మనకు తెలియదు ఒక్కసారి ఏమవుతుంది, వీళ్ళకి అయితే స్టెప్ బై స్టెప్ ఉన్నాయో అతనికి తెలియకనే పోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. నాకు 1 వీక్లో అమౌంట్ వస్తుంది అనుకోండి, నేను అప్పుడు కన్విన్స్ చేసుకోగలిగిన అనుకోండి,
0: చేసుకోవచ్చు.
1: నాకు ఇట్లా వస్తుందంటే వాళ్ళు ఆపేస్తారు, అంటే వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. అల్టిమేట్లీ ఇది అంతే ఏంటంటే కమర్షియల్ విజ్డమ్ ఆఫ్ ద బ్యాంక్. అది
0: అచ్చా,
1: వాళ్ళకి డబ్బులు కావాలా,
0: కావాలి
1: మనకు ప్రాపర్టీ
0: కావాలి,
1: కావాలా, ఈ దీన్ని
0: అదే
1: ఎంతవరకు అయితే మీరు వాళ్ళని కన్విన్స్ చేసుకుని దాన్ని బట్టే ఉంటుంది. తప్పితే ప్రొసీజరల్ ఏమైనా ఉంటే డెట్ రికవరీ ట్రైబ్యునల్లో మీకు రిలీఫ్
0: ఛాలెంజ్
1: దొరుకుతుంది.
0: చేయొచ్చు.
1: అది లేని పక్షంలో అక్కడ నాకు ఏం లేదు, నాకు కేసు అనుకున్నప్పుడు ఇక డబ్బులు ఉంటేనే అతనికి రిలీఫ్, లేకపోతే
0: అంతే
1: ప్రాపర్టీ
0: అంతే అంతే.
1: దక్కించుకోనికి అవకాశం కూడా తక్కువే.
0: అయితే చాలామంది సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలైన తర్వాత కూడా ఈ అవేర్నెస్ లేక, మీ అనుభవం ప్రకారం చాలామంది చేస్తున్న తప్పులు ఏంటి, ఏం చేయకుండా ఉంటే, అంటే ఒకటి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లోనే పరిస్థితి వస్తుంది, సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయంటే ఇంకా కట్టలేకనే వచ్చిందని అర్థం, ఆ పరిస్థితుల్లో కూడా తెలిసి తెలియక కామన్ మ్యాన్ చేస్తున్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని ఎలా మినిమైజ్ చేయొచ్చు అంటారు మీ అనుభవం ప్రకారం?
1: అంటే లీగల్గా ఒకసారి సర్వీసీ ఇనిషియేట్ అయిందంటే లిమిటెడ్ టైం పీరియడ్లో వాళ్ళు క్లోజ్ చేద్దామని
0: చూస్తూ
1: చూస్తారు.
0: ఉంటారు.
1: ఇప్పుడు మనకు యాజ్ ఏ బారోవర్ మనకు ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తాయి అంటే అది వేరే. అప్పుడు మనం దానికి తగ్గట్టు ఒక అడ్వకేట్ గారిని కలిస్తే అందులో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా చూసి దాంట్లో ఏమైనా రెమెడీ ఉంటే
0: ఉందా, పాసిబిలిటీస్
1: తీయగలుగుతారు.
0: ఉన్నాయా?
1: ఇంకా లేని పక్షంలో ప్రాపర్టీ అనేది వాల్యూ ఆక్షన్లో పెట్టి అమ్మితే ఎక్కువ వస్తుందా, మనమంతలకు మనమే దాన్ని అమ్ముకొని ఏమైనా వాల్యూ ఇవ్వగలుగుతామా అనేది నెక్స్ట్ క్రైటీరియా మిగులుతుంది.
0: ఆ ప్రొవిజన్ బారోవర్కి ఇస్తుందా బ్యాంక్?
1: అంటే మనమే బయ్యర్, ప్రైవేట్ ట్రీటీ అని ఒక ఫెసిలిటీ ఉంటుందండి అందులో. అయితే
0: అది
1: మనమే
0: వివరించారు, ప్రైవేట్ ట్రీటీ.
1: ప్రైవేట్ ట్రీటీ అంటే నేను ప్రాపర్టీ ఒక 1 లాక్కి అమ్ముడుపోతుంది అనుకుందాం ఫర్ సపోజ్. బ్యాంకులో యాక్షన్ పెట్టినప్పుడు అందరూ ఎంత పబ్లికేషన్ ఇచ్చినా దాంట్లో
0: ముందుకు రావడం లేదు.
1: ఎవరు వస్తారో తెలియదు. నాకు అనిపిస్తుంది దానికి 2 లక్షలు వస్తుందో లేకపోతే 125,000 వస్తుందో అనిపించింది అనుకోండి, నేనే అతన్ని తీసుకుపోయి కడితే నా రుణం కొంచెం తగ్గుతుంది. ఇన్ఫ్యాక్ట్ అట్లా ఓకే, అదేంటంటే దాంతో అందరూ ఇద్దరు లాభపడతారు అని.
0: అర్థమైంది. సో ఆ ప్రొవిజన్ ఉంది అయితే.
1: ప్రైవేట్ ట్రీటీ అని ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఇంకా అది ఒకవేళ అమ్మాలా ఉన్నాడు అంటే అతనే పోయి కడతాడు కూడా. ఇప్పుడు వాళ్ళకి కావాలి డబ్బులు,
0: అది బ్యాంక్ వ్యవస్థ నడవడం కోసం వాళ్ళ డబ్బులు కట్టాలి అంతే.
1: డబ్బులు బ్యాంకుకి తనతో కట్టిస్తే మీ డాక్యుమెంట్ వస్తుంది, తనకి రిజిస్ట్రేషన్ మీరు చేయవచ్చు.
0: చేసుకోవచ్చు. బ్యాంక్ లోన్స్ తీసుకున్నాక కట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నాక ఎలాంటి పరిస్థితుల్లో ఈ సర్ఫేసీ అప్లికబుల్ అవుతుంది, సర్ఫేసీ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయని చాలా చక్కగా వివరించారు మా శ్రోతలకు. చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు, నమస్కారం అండి.
1: నమస్కారం.
2: ఇది మన చట్ట

0: మీరు ఇంతవరకు ఇది మన చట్టం ఈనాటి కార్యక్రమంలో సర్ఫేసీ యాక్ట్ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
3: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
2: యోగా సంఘం పోర్టల్ ద్వారా

0: ద్వారానే కాకుండా 1-800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సినీ గీతాలు విందాం కార్యక్రమంలో ముందుగా. భారతీయుడు చిత్రం కోసం కేజేఎస్ దాస్ తలపిస్తున్న గీతాన్ని విందాం.

శ్రోతలు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలకు వస్తోంది. కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

శుభపంతు వరాళి రాగంలో గ్రహభేద రాగాలాపన తానమది. కార్యక్రమాల చివరిగా హంసానంది రాగంలో ముత్తయ్య భాగవత రచన విందాం. ఆదితాళం నీదు మహిమ.

మీరు ఇంతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ విఎల్ జానకిరామ్ గారి వీణావాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పి రామారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచానికి భారతదేశం ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న రాత్రి ప్యారిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, ఒకప్పుడు దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగానే ఉండేవని, కానీ ఈనాడు వాణిజ్యంతో పాటు నమ్మకం కూడా అంతే ముఖ్యమైందని చెప్పారు. నాలుగు రాష్ట్రాల నుండి కనీస మద్దతు ధరకు పప్పుధాన్యాలు, నూనె గింజల భారీ కొనుగోలకు వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఈ కొనుగోలు చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్

న్యూఢిల్లీలో కామన్ సర్వీస్ సెంటర్ ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్ల అవకాశాల పరిధిని విస్తరించడం ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆర్టీసీలో గుర్తింపు పొందిన సంఘాల ఎన్నికల ప్రక్రియకు షెడ్యూల్ విడుదల చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం 30 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్టీసీ పురోగతి భవిష్య కార్యాచరణపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ సమ్మె సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వేతన సవరణ 2021 కింద ప్రకటించిన 11% ఫిట్మెంట్ను జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారకరామారావు, శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు నిన్న సమావేశమయ్యారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట రాజకీయ పరిస్థితులతో పాటు ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించినట్లు సమారం. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్లో నిన్న రాత్రి అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో చెకియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ 1-1 డ్రాగా ముగిసింది. దీంతో నాకౌట్ దిశకు చేరుకునే అవకాశాలు ఇరు జట్లకు సజీవంగా ఉన్నాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా చూడాలని ఉంది చిత్రం కోసం హరిహరణ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. మణిశర్మ సంగీత సారథ్యం, వేటూరి రచన.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: కార్యక్రమంలో ఇప్పుడు నీ స్నేహం చిత్రం కోసం ఉషా ఆలపిస్తున్న గీతాన్ని విందాం. సిరివెన్నెల రచన, ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్

0: ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం.

0: సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు సినీగీతాలు వింటున్నారు. రాజశ్రీ రచనకు ఇడరాజా సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానించేసిన గీతం చిత్రం ఓ పాపాలాలి విందాం.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: కార్యక్రమంలో ఇప్పుడు వేటూరి రచనకు కెఎం రాధాకృష్ణన్ సంగీత సారథ్యంలో హరిహరన్ చిత్ర ఆలపిస్తున్న గీతం విందాం. చిత్రం ఆనంద్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: కర్నూలులో ఇప్పుడు చిన్నరాయుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపిస్తున్న గీతాన్ని విందాం.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
3: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
2: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
3: మేము పాల్గొంటున్నాం,
2: మీరు కూడా పాల్గొనండి.
3: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
4: కార్యక్రమంలో ఇప్పుడు వేటూరి రచనకు ఇళయరాజా సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం అన్వేషణ.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఘర్షణ చిత్రం కోసం శ్రీనివాస్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. కులశేఖర్ రచన, హరీష్ చేరా సంగీత సారథ్యం.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
0: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: కార్యక్రమంలో ఇప్పుడు శ్రేష్ఠ రచనకు వివేక్ సాగర్ సంగీతం అందించగా అమృత వర్షిని అలపిస్తున్న గీతం చిత్రం పెళ్లి చూపులు.

ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అనగా 22వ తారీఖున సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తిగల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు మీరు ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నంబర్లు 040 ఎస్టిడి కోడ్ జతచేసి 2324-0852, మరొక నెంబర్ 040 జతచేసి 2324-0853కి ఫోన్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేస్తారు. రైతు భరోసా నిధులను ఈ నెల 30వ తేదీన విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేస్తారు. రాష్ట్రంలో చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేయాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రిని కోరారు. దీనివల్ల వేల మంది చేనేత కార్మికుల జీవనోపాధి మెరుగుపడమే కాకుండా ప్రభుత్వ సంస్థలకు నాణ్యమైన చేనేత ఉత్పత్తుల సరఫరా కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో నీట్ యూజీ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 21వ తేదీన నీట్ రీ ఎగ్జామ్ నిర్వహిస్తుండగా విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ అనుబంధ ఆన్లైన్ సేవలకు సంబంధించి సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో సేవలు నిలిపివేయనున్నట్లు శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలియజేశారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకంలో జల సంరక్షణ, గ్రామీణ జీవనోపాధి, మౌలిక విపత్తులు, విపత్తు నిర్వహణ కేటగిరీల్లో 318 పనులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేస్తుందని, ఇది రైతాంగాన్ని దారుణంగా మోసం చేయడమేనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి కౌన్సిలింగ్

ప్రక్రియ ఈవేళ ప్రారంభమవుతుంది. విద్యార్థులు ఈవేళ నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం 37 హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈరోజు జాతీయ పఠన దినోత్సవం జరుపుకుంటున్నారు. గ్రంథాలయ అక్షరాస్యత ఉద్యమ పితామహుడైన పిఎన్ పణికర్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వం 1996లో అధికారికంగా పఠన దినోత్సవాన్ని ప్రకటించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు విలాస్ పెనుర్కర్ గారితో పరిచయమైందాం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 జూన్ 21 ఆదివారం నాడున జరుగుతుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ 12వ వార్షిక వేడుకలు ఈ సంవత్సరం ఇతివృత్తం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. ప్రజలు వయసు పైబడే కొద్దీ శారీరక శక్తి, చలనశీలన మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఈ ఇతివృత్తం ఉపయోగపడుతుంది. యోగా ట్రైనర్గా దాదాపు 40 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఇస్తున్న విలాస్ పెనుర్కర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. విలాస్ పెనుర్కర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: విలాస్ పెనుర్కర్ గారు, అసలు యోగా అంటే ఏమిటి, యోగా యొక్క ఆవశ్యకత ఏమిటి?
2: యోగా అసలు యోగా కాదు. యోగా అంటే మూల శబ్దం యోగ. యోగ ఈ శబ్దము సంస్కృతంలో యుజ అని ఒక ధాతు ఉంది, దాంతో ఈ యోగ అని శబ్దం ఫామ్ అయింది. ఇప్పుడు విదేశంలో వాళ్ళు యోగ అనలేరు కాబట్టి వాళ్ళు యోగా అనటం అనేది మొదలుపెట్టారు. మన వాళ్ళు కూడా దానికి యోగా అనటం మొదలుపెట్టారు. అయితే ఈ యోగ అనేది ఇది ఒక జీవన విధానము, ఇది వ్యాయామం అనేది కాదు. జనాలు దీనికి వ్యాయామం అని అంటారు, ఇది వ్యాయామం కాదు. ఇది ప్రతిరోజు ఈ యోగాభ్యాసం అనేది మనం చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, తర్వాత మనశ్శాంతి ఉంటుంది. ఈ 24 గంటల్లో 1 గంట గటాయించి ఒక వ్యక్తి యోగాభ్యాసం కనుక చేస్తే 23 గంటలు ఆ వ్యక్తి చాలా ఉత్సాహంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. దాని గురించి యోగాభ్యాసం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి చాలా చాలా అవసరము.
1: మీరు దాదాపు 40 సంవత్సరాల క్రితం నుంచి ఈ యోగాభ్యాసాన్ని నేర్పుతున్నారు, అంతకుముందు ఎలా ఉండేది సార్? అంటే యోగా మీద ఎంత అవేర్నెస్ ఉండేదా?
2: లేదండి, గత 40 సంవత్సరాల నుంచి కొంచెం మార్పు రావటం ప్రారంభమైంది. ఎందుకంటే గత 30-40 సంవత్సరం నుంచి ఏమవుతుందంటే మన దేశం నుంచి కొంతమంది యువకులు విదేశానికి వెళ్ళటం ప్రారంభించారు, ఎక్కువ సంఖ్యలో. అక్కడ వెళ్ళాక వాళ్ళు చూశారు ఏమిటి, అమెరికా వెళ్తే అక్కడ అన్ని చోట ఎక్కడంటే అక్కడ జనాలు యోగా చేస్తున్నారు, యోగాభ్యాసం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చాలా ఆశ్చర్యమైపోయింది, యోగ అంటే ఇది మా దేశంలో పుట్టిన విద్య, కానీ మన దేశంలో మాత్రం ఎవరు చేస్తలేరు. అయితే వాళ్ళు తిరిగి ఎప్పుడైతే భారతదేశానికి వచ్చారో దాని తర్వాత వాళ్ళు కూడా యోగాభ్యాసం అనేది ప్రారంభించారు.
1: ఇప్పుడు యోగా మీద ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. నిత్య జీవితంలో యోగా వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది?
2: యోగ అంటే మీకు ఆరోగ్యంగా ఉండాలంటే యోగాభ్యాసం చేయాలి. మీరు డాక్టర్ దగ్గర వెళ్ళకూడదు అంటే యోగాభ్యాసం చేయాలి. డాక్టర్ బిల్ డబ్బులు ఖర్చు చేయవద్దు అంటే యోగాభ్యాసం చేయాలి.

0: మీతో పాటు మీ పరివారం అంటే మీ ఫ్యామిలీ కూడా బాగుండాలంటే పూర్తి ఫ్యామిలీతో యోగాభ్యాసం చేయటం అనేది చాలా చాలా అవసరము.
1: విలాస్ పెనూర్కర్ గారు, యోగా అంటే ఏమిటి మీరు చెప్పారు. ఈ యోగాలో యోగాసనాలు చేయటమేనా, మెడిటేషన్ చేయటం అని ఇంకా ఏమేమి ఉన్నాయి యోగాలో?
0: యోగాలో ఆసనాలు ఉంటాయి, మరియు ప్రాణాయామం ఉంటుంది, మరియు ధ్యానం ఉంటుంది. ఇప్పుడు ప్రతిరోజు నేను క్లాస్ తీసుకుంటాను, దాంట్లో 35 నిమిషాలు ఏమో ఆసనాల గురించి ఇస్తాను, 15 నిమిషాలు ప్రాణాయామం గురించి, తర్వాత 5 నిమిషాలు ధ్యానం గురించి, 5 నిమిషాలు ప్రార్థన. ఇలా ఒక గంట కార్యక్రమం ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే ఈ సామూహికంగా యోగాభ్యాసం అనేది చేయటము చాలా చాలా అవసరము. ఇంట్లో నేను ఒక్కడనే చేస్తాను అంటే కుదరదు. ఎందుకంటే సామూహికంగా చేస్తున్నారంటే అక్కడ ఆ స్థానంలో మీరు ఒకే ఉద్దేశంతో వెళ్తారు. ఏమిటి, నేను యోగాభ్యాసం చేయాలి, వేరే ఉద్దేశం ఏమీ ఉండదు. అయితే అక్కడ మీరు పూర్తి కాన్సన్ట్రేషన్తో యోగాభ్యాసం చేస్తారు. తర్వాత ప్రతిరోజు చేయటం వలన ఇప్పుడు మేము అంటే ఒక శిక్షకగా అక్కడ చూస్తూ ఉంటామన్నమాట. అంటే కొన్ని స్థితులు ఎలా ఉంటాయంటే శ్వాస తీసుకుంటూ ఆ స్థితిలోకి రావాలి, శ్వాస వదులుతూ ఆ స్థితి నుంచి బయట రావాలి. కొన్ని స్థితుల్లో మీరు ముందు వంగాలి, కొన్ని స్థితుల్లో బ్యాక్ సైడ్ వంగాలి. అయితే ఇది మేము ఆబ్జర్వ్ చేస్తూ ఉంటాము, ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ కరెక్షన్ కూడా చేయటం జరుగుతుంది. అలాగే కొంతమంది సాధకులకి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అప్పుడు మేము చెప్తాము హర్నియా ఉంటే ఈ ఆసనం చేయవద్దు, ఇంకా ఏమైనా ఆపరేషన్ అయిందంటే ఈ ఆసనం చేయవద్దు అని మేము చెప్తూ ఉంటాము. అయితే ప్రత్యేకంగా యోగ శిక్షక్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళ నేతృత్వంలో యోగాభ్యాసం చేసేది చాలా మంచిది.
1: విలాస్ గారు, మీరు చెప్పారు యోగాసనాలు చేయటం చాలా మంచిది అని చెప్పి.
0: అవునండి.
1: అయితే పూర్వంలాగా పూర్వం రోజుల్లో ఏముండేది, వ్యవసాయ పనులు ఉండేవి, ఊళ్ళలో రకరకాల పనులు ఉండి శారీరక శ్రమ ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మన మెట్రో సిటీల్లో శారీరక శ్రమ చేసే అవకాశం లేదు, చేసే ఇది కూడా లేదు. అందువల్ల అందరూ మాక్సిమం యూత్ అంతా ఏం చేశారంటే జిమ్లకు వెళ్ళటం, ఫిట్నెస్ ట్రైనింగ్లకు వెళ్ళటం ఇలా చేస్తున్నారు. సో ఆ జిమ్కి వెళ్ళి మనం శారీరక శ్రమ చేయటం వల్ల ఏమొస్తుంది? అదే ఇక్కడ మీరే చెప్పిన యోగాసనాల్లో మనం కదలకుండా కొన్ని నిమిషాలు అదే ఆసనంలో ఉండాల్సింది, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్, ఏంటి ఏది ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది?
0: అవునండి, జిమ్ అనేది అసలు చూస్తే అది మన దేశంలో పుట్టిన విద్య కాదు, అది బయట నుంచి వచ్చింది విద్య. అది జిమ్లో ఏమవుతుందంటే మీరు ఒకేసారి శ్వాస ఎక్కువ తీసుకోవాలి, ఒకేసారి శ్వాస తక్కువ తీసుకోవాలి, లేకపోతే జర్కీ మూమెంట్స్ ఉంటాయి, ఇమీడియట్ మూమెంట్స్ ఉంటాయి. దాని వలన శరీరంలో మీకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు, అప్పుడు మీరు ఒకేసారి మీకు అలవాటు ఉండదు, కొద్ది కొద్దిగా చేస్తారు, కానీ అది అంత బలంతో చేసిన పని మన శరీరానికి సూట్ అవ్వదు. ఈ యోగాభ్యాసం అనేది ఎట్లా ఉంటుందంటే మీకు ఎంతవరకు అవుతుంది, మీ మడిమరి మేము ఎప్పుడైతే క్లాస్ తీసుకుంటామో అప్పుడు చెప్తూ ఉంటాము, ఇప్పుడు మీతో ఎంత అవుతుంది అంతే చేయండి. మరి ఇది ఎట్లా ఉంటుందంటే స్ట్రెచెస్ మెల్లమెల్లగా ఎక్కువ, సూర్య నమస్కారంలో ఆ స్థితికి రావాలి అంటే మొదటి ఒక 2 నెలలు 3 నెలల వరకు ఆ సాధకులు మేము కావాలన్న స్థితిలో ఆయన రాలేరు, మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. అప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చాక ఆయన ఆ స్థితిలో కూడా వస్తారు. అంటే ఇది అంతా మెల్లగా స్లో ప్రాసెస్లో జరుగుతుంది, అక్కడ అలా కాదు. అన్ని జర్కీ మూమెంట్స్ ఉంటాయి, దాంతో మీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ఇంకా వేరే వ్యాధులు కూడా రావటానికి అవకాశం ఉంటుంది. దాని గురించి యోగాభ్యాసం అనే మంచి పద్ధతి, ఎందుకంటే దీని మీద మన ఋషులు బాగా తపస్సు చేశారు. తపస్సు చేసి ఈ పూర్తి విశ్వానికి ఈ యోగ విద్య అనేది ఇచ్చారు. మనం ఏమిటి, అంత రెడీగా ఉంది, దాన్ని వాడుకోవాల్సిందే. వాళ్ళంతా దాని మీద సంశోధనం చేశారు, ఎలా చేస్తే బాగుంటుంది అని ఆ అన్ని ఆసనాలు కానీ ప్రాణాయామం కానీ అన్ని డిజైన్ చేసి మన గురించి రెడీగా ఉంచారు.
1: మీరు చెప్పారు సూర్య నమస్కారాలు చేయటం చాలా మంచిదని. సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి?
0: సూర్య నమస్కారాల్లో చూడండి 5 ఆసనాలు ఉంటాయి. 5 ఆసనాలు మీరు 2 సార్లు చేస్తారు సూర్య నమస్కారంలో, 2 ఆసనాలు ఏమో ఒక్కసారి. అయితే ఇట్లా

0: పన్నెండు ఆసనాలు అంటే మీరు 12 స్థితిలోకి వచ్చి 5+2 ఈ 7 ఆసనాలు చేస్తారు. అయితే ఎవరైతే పూర్తిగా అన్ని ఆసనాలు చేయలేరు, సమయం లేదు, అట్లాంటి సాధకులు ఒక్క సూర్య నమస్కారం, 3 సూర్య నమస్కారాలు, 5 సూర్య నమస్కారాలు, 7 సూర్య నమస్కారాలు, 11 సూర్య నమస్కారాలు ఇట్లా చేస్తే కూడా సరిపోతుంది. అంటే పూర్తి ఈ సూర్య నమస్కారం ఇంకా వేరే ఆసనాలు ఇంకా ప్రాణాయామం చేసే కూడా అవసరం లేదు. సూర్య నమస్కారంలో ఆసనాలు కూడా వచ్చేసి ప్రాణాయామం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే కొన్ని స్థితుల్లో మీరు శ్వాస తీసుకొని ఆగాలి, కొన్ని స్థితుల్లో వదలాలి. అయితే అక్కడ ప్రాణాయామం కూడా అయిపోతుంది, ఆసనాలు కూడా అయిపోతుంది.
1: దానివల్ల ప్రధాన ఉపయోగం ఏమిటి, ఏం ఫలితం కలుగుతుంది?
0: బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, తర్వాత రోగ ప్రతిరోధాత్మక శక్తి ఏదైతే అంటామో అది పెరుగుతుంది. మీ దగ్గర రోగాలు రావు, అసలు భయపడి దూరమే వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే మీ శరీరం అట్లా తయారవుతుంది. దాని గురించి అసలు ఏదైతే వ్యక్తి ప్రతిరోజు యోగాభ్యాసం చేస్తారో మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఆయనకు డాక్టర్ అనే వ్యక్తి తెలియదు, ఆయనకు అవసరమే పడదు. ఏదో కొన్ని చిన్న చిన్న విషయాలు ఏదో అవుతే అది మన ఆయుర్వేదంలో ఏదైతే ఉంటుందో, లేకపోతే కొన్ని ఆసనాలు చేస్తే ఆయన బాగైపోతారు. కేవలం ప్రాణాయామంతో కూడా కొన్ని రోగాలు బాగైపోతాయి.
1: విలాస్ గారు, ఇప్పుడు ఒక యోగాసనంలో ఆయనకి అవసరమైన ఒక యోగాసనం మీరు వేయించారు, అయితే ఆసనంలో ఆయన కూర్చున్నాడు దాదాపు ఒక 15-20 నిమిషాలు ఉండాలా ఆసనంలో?
0: ఒక ఆసనంలో కొన్ని స్థితులు ఉంటాయి, ఒక 5 స్థితులు ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క స్థితిలో మహా అయితే 1/2 నిమిషం లేకపోతే 1 నిమిషం, 50 సెకండ్లు లేకపోతే 1 నిమిషం అంతే. కానీ దానికన్నా ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, ఒక్కొక్క స్థితిలో.
1: ఇప్పుడు ఆ స్థితిలో ఆయన అట్లా యోగా అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది బాడీలో, ఎందుకు ఆ ప్రయోజనం కలుగుతుంది ఆయనకి?
0: అయితే ఏమవుతుందంటే ప్రతి ఒక్క బాడీలో రక్త ప్రవాహం అనేది బాగా జరుగుతుంది. చిన్న చిన్న నాడీలు ఉంటాయి కదా, చిన్న చిన్న అవి కూడా, అంటే కొన్ని చోట చిన్న చిన్న నాడీలు పనిచేయటం అనేది అది ఆటోమేటిక్గా పనిచేయవు అవి. కానీ దీని మూలన ఏమవుతుందంటే చిన్న చిన్న నాడీలు కూడా పనిచేయటం, అక్కడ కూడా రక్త ప్రవాహం జరగటం, ఇది అంతా ప్రారంభం అవుతుంది. దాని మూలన మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీలో అన్ని భాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయి అంటే మన బాడీ అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీ పర్ఫెక్ట్గా ఉంటుందో అప్పుడు చాలా సహజంగా మనము ఆనందంలోనే ఉంటాము, ఉత్సాహంగా ఉంటాము.
1: ఆసనాలు, ప్రాణాయామం మరియు ధ్యానం మధ్య తేడాలు ఏమిటి?
0: ఆసనాలతో మన శరీరం మీద ఏం ప్రభావం పడుతుందో అది ఒక రకంగా ఉంటుంది. ప్రాణాయామంతో మన శరీరం మీద ఏదైతే ప్రభావం పడుతుందో అది ఇంకో రకంగా ఉంటుంది. అలాగే ఈ రెండూ చేశాక పూర్తి మనశ్శాంతి దొరకాలంటే ధ్యానం. అయితే ఈ 3 కూడా యోగాభ్యాసంలోనే భాగాలు, కానీ దీని ఉపయోగాలు వేరే వేరే ఉన్నాయి. ఇప్పుడు శారీరకంగా చూస్తే ఆసనాలు వేస్తే మన శరీరం బాగైపోతుంది, అలాగే మానసికంగా ఉత్సాహం రావాలి, ప్రాణశక్తి పెరగాలి అంటే మనకు ప్రాణాయామం పనిచేస్తుంది. ఈ రెండు దొరికిన తర్వాత మనకు చిత్తశుద్ధి కావాలి, అంటే శాంతి కావాలి, శాంతిలోనే ఆనందం. అది ఎక్కడ దొరుకుతుందంటే మీరు ధ్యానం చేస్తే. జనాలు ఎలా ఉన్నారంటే మేము 5 నిమిషాలని ధ్యానం చెప్తాము, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి ధ్యానంలో వెళ్ళిపోతే ఇంకా ఎక్కువ సమయం కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయనకు అర్థం కాదు, ఇప్పుడు పూర్తి అదే ధ్యానం, 5 నిమిషాల తర్వాత ఆపండి అని చెప్తే ఆయనకు వినపడిందంటే అది ధ్యానం కాదు. పూర్తి ఆయన దాంట్లో విలీనం అయిపోతే అది నిజంగా ధ్యానం. పూర్వకాలంలో మన ఋషులు ధ్యానం చేసేవారు, ఎంత గంట సేపు, 2 గంటలు అట్లా ధ్యానం చేసేవారు. అయితే 1 గంట సేపు ధ్యానం చేస్తే 4 గంటలు నిద్రపోయాక మనకు ఏదైతే మన శరీరానికి ఇది దొరుకుతుందో, ఎనర్జీ దొరుకుతుందో, అది 1 గంటలో ఇక్కడ దొరుకుతుంది.
1: అయితే ప్రాణాయామం గురించి చెప్పారు, ప్రాణాయామాలు ఎన్ని రకాల ప్రాణాయామాలు ఉన్నాయి, అది అందరూ అవలంబించవచ్చా, ఏ వయసులు వారు అవలంబించాలి, ఆ విధానం ఏమిటి?
0: ప్రాణాయామం దానికి వయసు గురించి ఏమి తేడా లేదు. చిన్న బాలకుడు 8 సంవత్సరాల నుంచి పెద్ద వ్యక్తి ఆయనకు 70-80 సంవత్సరాలు కూడా ఉండవచ్చు, ఆయన కూడా చేసుకోవచ్చు.

ప్రాణాయామంకి అంటే కొన్ని నిర్బంధాలు ఏమున్నాయంటే, ఆయనకు ఒకవేళ ఏమైనా ఆపరేషన్ అయింది అప్పుడు ఆయన కొన్ని ప్రాణాయామం చేయవద్దు. కానీ మామూలుగా చేసే అనులోమ విలోమ లాంటి ప్రాణాయామము ఈ మామూలు వ్యక్తి కూడా చేసుకోవచ్చు. ఈ కపాలభాతి ప్రాణాయామంలో పొట్టకి కొంచెం జర్కీ మూమెంట్స్ ఉంటాయి, దాని గురించి ఆపరేషన్ అయ్యే వ్యక్తులకి మనము ఆ ప్రాణాయామం చేయవద్దు అని చెప్తాము. అది కూడా ఆపరేషన్ అయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయాయి అంటే మళ్ళీ

0: పిలికి మనము ఆ ప్రాణాయామం చేయవద్దు అని చెప్తాము. అది కూడా ఆపరేషన్ అయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయాయి అంటే మళ్ళీ ఆయన ఆ ప్రాణాయామం కూడా చేయవచ్చు.
1: మీరు చెప్పినట్లు ప్రాణాయామం అంటే మనం పీల్చే గాలిని ఎంతసేపు లోపల ఉంచాలి, ఎంతసేపు వదలాలి, దాంట్లో విధానాలు వేరుంటాయి.
0: అవును.
1: కానీ ఆ ప్రాణాయామం అన్ని వయసుల వారు కూడా చేయవచ్చు.
0: అవును.
1: ఏంటి దానివల్ల ఏం వస్తుంది వాళ్ళకి? ప్రాణాయం అంటే బ్రీతింగే కదా. ఇప్పుడు మనం రోజు ఇప్పుడు కూర్చొని కూడా మీతో మాట్లాడుతూ కూడా నేను గాలి పీల్చుకుంటున్నాను.
0: అవును.
1: మీరు చెప్పే విధానాల వల్ల గాలి పీల్చుకోవడం వల్ల శరీరానికి ఏం జరుగుతుంది?
0: అదే ఇప్పుడు మనము మామూలుగా అంటే మన శరీరానికి చెప్పాల్సిన అవసరం లేదు, బాబు ఇప్పుడు గాలి పీల్చుకో, ఇప్పుడు వదిలేసి, అది ఆటోమేటిక్గా సరుకుతుంది. కానీ ప్రాణాయామంలో మనం ఏం చేస్తామంటే దాని మీద మనకు కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు ఆపాలి అంటే మనం ఆపుతాము, ఇప్పుడు వదలాలి అంటే వదులుతాము. అంటే ప్రాణాయామం చేసేటప్పుడు గాలి మీద కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్డ్ తీసుకోవటము, కంట్రోల్డ్ వదలటము, ఇక్కడేమీ ఆటోమేటిక్గా అవుతుంది. దినమంతా మనం గాలి తీసుకుంటూ ఉంటాము, వదులుతూ ఉంటాము, అది ఆటోమేటిక్గా అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఎట్లా ఉంటుంది, ఎప్పుడు మనము రైట్ నాసిక ద్వారా శ్వాస తీసుకుంటాము, లెఫ్ట్తో వదులుతాము. కొన్నిసార్లు ఏమవుతుంది, లెఫ్ట్తో తీసుకొని రైట్తో వదులుతాము. ఇంకా కొన్ని చాలా తక్కువసారి ఏమవుతుందంటే 2 నాసికాల ద్వారా తీసుకొని 2 నాసికాల ద్వారా వదలటం జరుగుతుంది. అది ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ ప్రాణాయామంలో ప్రత్యేకంగా మనం ఏం చేస్తామంటే కంట్రోల్డ్ బ్రీదింగ్ ఉంటుంది.
1: అంటే మీరు చెప్పినట్లు ఈ కంట్రోల్డ్ బ్రీదింగ్ వల్ల శరీరానికి ఏమొస్తుంది అంటే ఏమైనా ఆక్సిజన్ ఎక్కువ తీసుకోగలుగుతున్నారా?
0: అవునండి, ప్రాణాయామంతో శరీరానికి ఆక్సిజన్ ఎక్కువ దొరుకుతుంది. దాని మూలాన రక్త ప్రవాహం బాగా జరుగుతుంది, దాని మూలాన హృదయం బాగా పనిచేస్తుంది. ఇది అంతా లింక్డ్ అన్నమాట. రక్త ప్రవాహం ఎప్పుడైతే బాగా జరుగుతుందో అప్పుడు హృదయానికి కూడా ఏం అవసరం ఉంటుందో అది దొరుకుతుంది. కాబట్టి హృదయం కూడా బాగా పనిచేస్తుంది. అయితే ప్రాణాయామంతో ఇట్లాంటి లాభాలు ఎన్నో ఉంటాయి.
1: అంటే ఇది చిన్నపిల్లలు పెద్దవారు కూడా చేయవచ్చు?
0: అందరు చేయవచ్చు అండి.
1: అంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్రాణాయామం మనం ఈ టైంలో మొదలు పెట్టాలి అంటే దానికి ముందు ఆహారం తీసుకోవడానికి ఏమైనా టైం గ్యాప్ ఏమైనా కావాలా?
0: ఇది ప్రాణాయామంకే గ్యాప్ కావాలని కాదు, యోగాభ్యాసం చేయటానికి ఉదయం చేస్తే చాలా మంచిది. ఒకవేళ ఉదయం చేయలేకపోయినారనుకోండి, మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం చేయాలని అనుకుంటే భోజనాంతరం 4 గంటలు గ్యాప్ ఉండాలి, దాని తర్వాత చేసుకోవచ్చు. కానీ మంచి సమయం అంటే ఉదయమే.
1: విలాస్ గారు ఉదయం చేస్తే మంచిదని చెప్పారు. అయితే ఉదయం లెగ్గానే వాటర్ మంచినీళ్ళు తాగి ప్రాణాయామంలో కానీ లేకపోతే యోగాసనాల్లో కూర్చోవచ్చా?
0: కూర్చోవచ్చు.
1: అంటే టిఫిన్ చేయకూడదు?
0: అస్సలు చేయవద్దు, అస్సలు చేయవద్దు.
1: అది కూడా స్నానం చేసి కూర్చోవాలంటారా?
0: అవునండి, స్నానం చేసి యోగాభ్యాసం చేస్తే చాలా బాగుంటుంది. ఒక వ్యక్తికి సాధకులకి అది కుదరదు, అప్పుడు స్నానం చేయకుండా కూడా చేయవచ్చు. కానీ మంచి రిజల్ట్స్ రావాలంటే ఆయన స్నానం చేసి శ్వేత బట్టలు వేసుకొని ఓపెన్ దాంట్లో గార్డెన్లో కానీ పైన కానీ అట్లా చేస్తే చాలా బాగుంటుంది.
1: అంటే ఉదయం లెగ్గానే ఎట్లాగో దాహం వేస్తుంటుంది కాబట్టి కొంత వాటర్ తాగి స్నానం చేసి మంచి తెల్ల బట్టలు ధరించి ఈ ప్రాణాయామానికి కూర్చుంటే మంచిదండి.
0: అవునండి.
1: అయితే వీళ్ళు ప్రాణాయామం కానీ లేకపోతే ఈ మీరు చెప్పిన యోగాసనాలు ధ్యానము ఇవి చేయాలనుకునే వాళ్ళు వాళ్ళ ఆహారంలో ఎటువంటి విధానాలు ఉన్నాయి, ఏమైనా పాటించాలా ప్రత్యేకంగా?
0: ప్రత్యేకంగా పాటించాలంటే బయట తినకపోతే బాగుంటుంది. మీ ఇంట్లో ఏం తయారవుతుంది అది తినండి. ఇంట్లో మనం ప్రతిరోజు అంటే అన్నం పప్పు కూర ఇది చేస్తాము, ఇంట్లో తయారయ్యే పదార్థాలు తినండి మీరు. కానీ బయట తినటం అనేది మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఆయిల్ ఎట్లా ఉపయోగిస్తారో, ఆ కూరగాయలు ఎలా ఉంటారో, అన్ని విషయాలు ఉన్నాయి దాంట్లో. మనం వాడే స్పూన్స్ కూడా బాగా కడుగుతారో లేదో, ఈ అన్ని విషయాలు దాంట్లో ఉన్నాయి. దాని గురించి ఇంట్లో ఏదైతే చేస్తారో మీరు, కేవలం అన్నం పప్పు ఈ కూరగాయ తింటే కూడా సరిపోతుంది.
1: ఇప్పుడు ఎన్ని రకాల యోగాసనాలు అందుబాటులో ఉన్నాయి?
0: యోగాసనాలు దగ్గర దగ్గరగా 100 పైన ఉన్నాయి.
1: ఈ 100 అందరూ చేయాలా?
0: కాదు, అందరూ చేయాలంటే కావాలంటే చేసుకోవచ్చు, కానీ చాలా టైం పడుతుంది. ఇప్పుడు ప్రతిరోజు మేము ఏదైతే చేపిస్తామో అది దగ్గర దగ్గర 15 ఆసనాలు చేపిస్తాము ఆన్ అన్ యావరేజ్.
1: అంటే వాళ్ళకి ఏ ఆసనం అవసరం ఉందో అది చేపిస్తారు?
0: అది సామూహికంగా ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మా దాని ప్రకారంగానే మేమేం

0: అనుకుంటాం, దాని ప్రకారంగా వెళ్తాము. కానీ ప్రత్యేకంగా ఒక వ్యక్తికి ఫలానా వ్యాధి ఉంది అంటే ఆయనకు సెపరేట్గా మళ్ళీ వేరే ఆసనాలు చెప్తాము. కానీ సామూహికంగా ఎప్పుడైతే తీసుకుంటామో మనం ఏం మేము ముందు ఏం అనుకుంటామో దాని ప్రకారంగా ఆసనాలు కానీ ప్రాణాయామం కానీ తీసుకుంటాము.
1: విలాస్ గారు, మీకు 40 సంవత్సరాల నుంచి ఇందులో అనుభవం ఉంది కాబట్టి ఈ యోగాసనాల ద్వారా వ్యాధులు ఖచ్చితంగా తగ్గాయంటారా?
0: ఖచ్చితంగా అంటే 200% తగ్గినాయి. అంటే ఇది ఎలా ఉంది అంటే, మన దేశంలో పుట్టిన ఇది విద్య, కానీ ఎప్పుడైతే విదేశం నుంచి లండన్ వాళ్ళు కానీ అమెరికా వాళ్ళు కానీ ఎప్పుడైతే అంటారో ఇది చాలా బాగుంది, అప్పుడు మన వాళ్లకు దాని మహత్వం అనేది తెలుస్తుంది. ఇది సహజమే. విదేశం నుంచి అంటే వాళ్ళు అన్నారు కదా కాబట్టి నేను చేస్తాను. కానీ నిజంగా చెప్పాలంటే ఈ యోగాభ్యాసం అనేది, యోగ విద్య ఏదైతే ఉందో దానికి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది, ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. బాగా కష్టపడి మన ఋషులు దీనికి మన గురించి తయారు చేసి సమర్పించారు.
1: విలాస్ గారు, చాలామంది డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు, అలానే బ్లడ్ ప్రెషర్ పేషెంట్లు ఉన్నారు, వీళ్ళకి యోగా ఏ రకంగా సహాయపడుతుంది?
0: ఇప్పుడు ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకంగా కొన్ని ఆసనాలు ఉన్నాయి. సేతుబంధాసనం కానీ, లేకపోతే భుజంగాసనం కానీ, ఇంకా కొన్ని ఆసనాలు ఉన్నాయి. అయితే డయాబెటిక్ పేషెంట్కి ఆ ఆసనాల మూలన వాళ్ళ డయాబెటీస్ నియంత్రణంలో వస్తుంది. అయితే ప్రత్యేకంగా మేము చూస్తాము ఎవరైతే డయాబెటిక్ పేషెంట్ ఉన్నారో వాళ్లకు మా క్లాస్ అయిన తర్వాత వేరే వాళ్ళకు ఏదైతే ఆసనాలు అవసరమో అది చేపిస్తాము. వక్రాసనం ఉంటుంది డయాబెటీస్కి, భుజంగాసనం ఉంటుంది. ఈ ఆసనాలు పనిచేస్తాయి. తర్వాత ఇది మేము చూసాం, కొన్ని రోజులు ఈ ఆసనాలు పాటించిన తర్వాత టెస్టింగ్కి వెళ్తే ఆయన మధుమేహం నియంత్రణంలో వచ్చినట్టు ఆ పరీక్ష చూపిస్తుంది.
1: ఇది ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ అయిపోయింది, అలానే మనం కూడా మన మొబైల్ వల్ల మల్టిపుల్ యాక్సెస్ అయిపోయింది మన బ్రెయిన్. ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నాం, వెంటనే ఒక ఫోన్ కాల్ రాగానే వెంటనే ఎనదర్ థింగ్, ఇంకొక ఆలోచనలోకి వెళ్ళిపోతాం, వాళ్ళకి ఏదో సమాధానం చెప్తాం, మళ్ళీ ఇంకొక ఆఫీస్లో ఇంకొక విషయం గురించి డిస్కస్ చేస్తాం. ఇట్లా మనం ఆలోచించే మన బ్రెయిన్కి ఇచ్చే ఇది కూడా మల్టిపుల్ అయిపోయింది. సో దీని ద్వారా స్ట్రెస్ పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. వెనకటి రోజుల్లో ఇది లేదు, ఈ ఫోన్ లేదు, ఏదైనా కమ్యూనికేషన్ చేయాలంటే ఒక ఉత్తరం వచ్చేది, లేదా ఒక టెలిగ్రామ్ వచ్చేది, చాలా పీస్ఫుల్ లైఫ్ లాగా ఉండేది. ఇప్పుడు మారిపోయింది కదా. ఈ ఆధునిక కాలంలో ఈ కొత్త తరంలో వచ్చే ఇటువంటి స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా ఏమైనా యోగాసనాలు ఉన్నాయా?
0: యోగాసనం ప్రత్యేకంగా అంటే స్ట్రెస్ వెళ్ళిపోవాలి, స్ట్రెస్ ఉండకూడదు. అంటే మీరు వేరే ఆసనాలు చేస్తే కూడా, కేవలం సూర్య నమస్కారం వేస్తే కూడా ఆ స్ట్రెస్ అనేది ఉండదు మీకు. కానీ ఈరోజు మీరు చెప్పినట్టు ఈ మొబైల్ మూలన స్ట్రెస్ అనేది చాలా వచ్చేస్తుంది. అయితే ముందు ఒక కాలంలో, ఇప్పుడు కాదు, ఒక 50 సంవత్సరం క్రితం, 40 సంవత్సరం క్రితం, 30 సంవత్సరం క్రితం కూడా ఈ యోగాభ్యాసం అనేది అంతా దానికి ఇంపార్టెన్స్ లేదు. అంటే జనాలు చేసేవారు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ కాలంలో ఈ పరిస్థితిలో ఎప్పుడైతే మీరు గ్లోబలైజేషన్ అంటున్నారు, ఇప్పుడు ఇది మొబైల్ వాడటం అంటున్నారు, అప్పుడు మాత్రము ఇప్పుడు చాలా చాలా ఈ పరిస్థితిలో యోగాభ్యాసం అనేది చాలా చాలా అవసరము. అది కొన్ని ఆసనాలు చేస్తే ఆ స్ట్రెస్ పోతుంది, కొంత కొన్ని ప్రాణాయామం చేస్తే ఆ స్ట్రెస్ పోతుంది. ధ్యానంలో అయితే మీకు అస్సలు స్ట్రెస్ ఉండనే ఉండదు, మీరు మళ్ళీ ఫ్రెష్ అయిపోతారు. మళ్ళీ ఫ్రెష్ అయ్యాక ఈ స్ట్రెస్ బేర్ చేయడానికి మీ దాంట్లో శక్తి వస్తుంది.
1: ఇప్పుడున్న జీవన విధానంలో కూడా కంపారిజేషన్ బాగా పెరిగిపోయింది. ఎదుటోళ్ళతో పోల్చుకోవటం, ఇదిగో వాళ్ళకి ఇంకా మంచి సదుపాయాలు ఉన్నాయి, వాళ్ళకి ఇంకా బాగా ఉన్నారు, మనం లేము, మనం ఆ స్టేజ్కి వెళ్ళాలనే తాపత్రయంతో, ఇది కూడా ఒక రకమైన స్ట్రెస్సే కదండి.
0: అవును అవును. దాని గురించే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు అసలు ఈ వ్యాధులు రావటానికి కారణం అదే మీరు చెప్పినట్టు. ఆయన దగ్గర ఒక కారు ఉంది, నా దగ్గర అసలు లేదు, నా దగ్గర కారు రావాలి. ఆయన దగ్గర 2 ఉన్నాయి, నా దగ్గర 3 రావాలి. ఆయనకు 3-బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది, నాకు 2-బెడ్రూమే ఉంది. ఆయనకు ఆస్తి ఉంది, నాకు లేదు. ఇట్లాంటి కంపారిజన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వ్యాధులు అనేది ఖచ్చితంగా వస్తాయి. దాంట్లో ఈ మధుమేహం అనేది ఉచ్చ రక్తచాపం కానీ, నిమ్న రక్తచాపం కానీ, థైరాయిడ్ కానీ, ఇట్లాంటి వ్యాధులు రావటానికి కారణం అదే. అయితే ఏ వ్యక్తి, ఏ సాధకుడు

0: అయితే యోగాభ్యాసం చేస్తారో ఆయన దాంట్లో పూర్తి మార్పు వస్తుంది. నా దగ్గర ఏముంది, దాంట్లో నేను ఆనందంగా ఉన్నాను, ఇంతే సరే, నేను ప్రయత్నం చేస్తాను, కానీ అది కావాలి, ఎట్లా ఏ పరిస్థితి రాని నాకు అది అవసరమే అని అనుకోలేను. ఎవరైతే సాధకులు ఉన్నారో వాళ్ళు అట్లా అనుకోరు. వాళ్ళు వచ్చే ఉండే పరిస్థితుల్లో హ్యాపీగా ఉంటారు. వాళ్ళకు తెలుసు ఆనందం దేంట్లో ఉంది అనేది, వాళ్ళకు తెలుసు.
1: ప్రాణాయామం గురించి చెప్పారు. ఎంత వయసు పిల్లలు ప్రాణాయామాన్ని ప్రారంభించవచ్చు?
0: 8 సంవత్సరం నుంచి బాలకుడు చేయవచ్చు. తర్వాత మనం ఉండే వరకు ఆ ప్రాణాయామం కానీ ఆసనాలు కానీ చేసుకోవచ్చు. అంటే 70, 80, 90 సంవత్సరం ఉంటే కూడా అప్పుడు ఇంకా చాలా అవసరం.
1: ఇప్పుడు పిల్లల కానుంచి పెద్దవాళ్ళ దాకా ప్రాణాయామం చేయవచ్చు అని చెప్పారు. అయితే ఈ ప్రాణాయామం కానీ లేకపోతే యోగాసనాలు కానీ, సపోజ్ ధ్యానం కానీ చేయాలంటే అది ఒక గురువు గారి ఆధ్వర్యంలో నేర్చుకుంటే మంచిదేనా, లేకపోతే ఈ మధ్య చాలా వీడియోలు వస్తుంటాయి లేకపోతే టీవీల్లో చూసి కూడా చాలామంది చేస్తుంటారు, అది మంచి పద్ధతేనా అంటారా?
0: దీంట్లో రెండు భాగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏమిటంటే, మీరు ఎప్పుడైతే ఆసనాలు ప్రాణాయామం చేయటం ప్రారంభిస్తారో అప్పుడు కనీసం 3 నెలల వరకు ఒక శిక్షక్ అనే వ్యక్తి మీకు చాలా చాలా అవసరం. అయితే ఆయన గైడెన్స్తో మీరు చేస్తే ఇది మీకు అర్థమైపోతుంది. అది అంతా అర్థమైన తర్వాత ఒకవేళ మీరు టీవీలో చూసుకొని కానీ మొబైల్లో చూసుకొని కానీ అప్పుడు మీరు చేస్తే పర్వాలేదు. కానీ బేసిక్గా ఈ అర్థం అవ్వాలంటే కనీసం 3 నెలలు టైం పడుతుంది. అది ఆసనాలు కానీ, మరి ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ, ఇది అర్థం చేసుకోవాలంటే 3 నెలలు టైం పడుతుంది. దాని తర్వాత కూడా అసలు చూస్తే శిక్షక్ ఉండాల్సిందే, కానీ వేరే మార్గం లేదు. ఇప్పుడు అంటే అప్పుడు మీరు ఈ మొబైల్ లేకపోతే మన టీవీలో చూసి చేసుకోవచ్చు.
1: ధ్యానం ఏంటి, ధ్యానం అంటే ఏంటి, ధ్యానం చేయాల్సిన అవసరం ఏముంది, ధ్యానం ఏమి నేర్పుతుంది ఒక వ్యక్తికి?
0: ధ్యానం అంటే ఈ విచారం చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానికి ఫుల్ స్టాప్ ఇవ్వాలి. మన బ్రెయిన్ అంతా 0 అయిపోవాలి, ఆలోచనలు ఏమి రాకూడదు. ఎప్పుడైతే ఆలోచనలు పూర్తిగా స్టాప్ అయిపోతాయో అదే ధ్యానం. అంటే దీనికి అసలు పని ఉండకూడదు.
1: అది జరుగుద్ది అంటారా, నాకు ఆలోచన రాకూడదు అని కూర్చుంటే కొన్ని వేల ఆలోచనలు వస్తూనే ఉంటాయి.
0: అదే, అది ఒకరోజు పని కాదు, ఒక నెల పని కాదు, 5 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం కూడా అవుతుంది. అప్పుడే మీకు ధ్యానం అనేది ఏంటి అంటే, మీరు ధ్యానం చేస్తున్నారు, ఒక అరగంట ధ్యానం చేయాలని అనుకుంటున్నారు, దాంట్లో ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు కూడా మీకు ధ్యానం పట్టితే మీకు మంచి ధ్యానం వచ్చినట్టు. అంటే పూర్తి అరగంట ధ్యానంలో మీరు కూర్చోలేరు, ఆ సెట్ అవ్వటానికే టైం పడుతుంది. ఒక్కసారి సెట్ అయిన తర్వాత దాంట్లో ఒక 5 నిమిషాలు కూడా మీ మనసులో ఏ ఆలోచన లేవు అని ఒక 5 నిమిషాలు కూడా ఆ స్థితిలో మీరు ఉంటే అదే ధ్యానం అండి.
1: అంటే ఏదన్నా ఒక మంత్రమో లేదా ఏదన్నా జపం చేసుకోవటమా?
0: కాదు కాదు.
1: లేదా ఒక దీపాన్ని చూస్తూ ఉంటామా?
0: అది వేరే, అది వేరే. కానీ మామూలుగా మనం ఏదైతే ధ్యానం చేస్తామో అది ఎలా ఉంటుందంటే, మీరు ఒక ఆలోచన వచ్చింది, ఇవాళ ఆఫీస్లో ఇలా జరిగింది, దానికి ఇంకా స్ట్రెచ్ చేయవద్దు, జరిగింది సరే వదిలేయండి, ఇంకా ఇవాళ బస్సులో చాలా రష్ ఉండే, అయితే ఏంటి అని. అంటే ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి, మీరు దానికి స్ట్రెచ్ చేయవద్దు, సరే వచ్చేదంటే సరే అంతే, నెక్స్ట్ వచ్చింది. ఇట్లా చూస్తూ చూస్తూ ఏమవుతుందంటే ఈ ఆలోచనలు రావటం అనేది ఆగిపోతాయి, అదే ధ్యానం.
1: ఈ సంవత్సరం థీము ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. అంటే పెద్దవారి కోసం యోగా థీముని ఈ సంవత్సరం పెట్టారు. అయితే వృద్ధులకి పెద్దవారి కోసం యోగా ఎలా ఉపయోగపడుతుంది? ఈ వయసులో సపోజ్ ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వాళ్ళకి ఆ యోగాసనాలు వేయడానికి శరీరం సహకరిస్తుందా?
0: ఆ వ్యక్తి ముందు నుంచే చేస్తూ ఉన్నారు, అప్పుడు వార్ధక్యం వచ్చింది అంటే ఆయనకు ఏం సమస్యనే ఉండదు. ఎట్లా అంటే ఆయన ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అన్ని ఆసనాలు ప్రాణాయామం ఆయన చేసుకోవచ్చు. కానీ వృద్ధాపకాలం నుంచి నేను యోగాభ్యాసం ప్రారంభిస్తాను అంటే అప్పుడు కొంత సూక్ష్మ క్రియలు ఉంటాయి, ఆ సూక్ష్మ క్రియలతో ఆయన ప్రారంభించాలా. మెల్లమెల్లగా మెల్లమెల్లగా సూక్ష్మ క్రియలు అయిన తర్వాత చిన్న చిన్న ఆసనాలు అవి చేస్తూ కొంచెం ముందుకు వెళ్తూ ఉండాలా. తర్వాత

0: ఎవరికైతే ఇప్పుడు వార్ధక్యం వస్తుందో, మీరు అన్నట్టు వాళ్లకు చాలా చాలా యోగాభ్యాసం అనేది అవసరము. ఎందుకంటే ప్రతిరోజు ఒక సమస్య ఉంటుంది, ఇక్కడ నొప్పి ఉంది, అక్కడ నొప్పి ఉంది, మధుమేహం ఎక్కువ అయింది, బీపీ తక్కువ అయింది, ఈ అన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళకు. అయితే వాళ్లకు అంటే అందరికీ అట్లా చూస్తే యోగాభ్యాసం అనేది అందరికీ అవసరమే, కానీ వృద్ధాపకాలం వచ్చాక వాళ్ళకు ఇంకా చాలా ఎక్కువ అవసరము.
1: యువకులకు యోగా ఏ రకంగా అవసరం?
0: ఇప్పుడు చూడండి, యువకులకు మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు స్ట్రెస్ ఉంది, ఆ స్ట్రెస్తో ఏమవుతుంది, ఈ అన్ని వ్యాధులు, మధుమేహం, ఉచ్చ రక్తచాపం, నిమ్న రక్తచాపం, థైరాయిడ్, ఇవి చాలా జనరల్గా ఈ వ్యాధులు వస్తున్నాయి. అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను 35 సంవత్సరం వయసు మా క్లాస్లో ఒక ఆయన వచ్చారు, ఏమిటంటే మధుమేహం. ఇప్పుడు ఈ ఐటీ క్షేత్రంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్లకు టైం లిమిట్ ఇస్తారు, ఆ లిమిట్లో ఆ పని అయిపోవాలి, ఆ సమయంలో ఆ పని అయిపోవాలి. అయితే ఎప్పటికీ స్ట్రెస్ ఉంటుంది. తర్వాత ఇంకో స్ట్రెస్ ఏముంటుందంటే ఆయనకు జాబ్ నుంచి ఎప్పుడు తీసేస్తారో అని తెలీదు. ఏదో ఒకరోజు ఆయన పిలిచి చెప్తారు, బాబు రేపటి నుంచి రావద్దు. అయితే ఇట్లాంటి భయం ఎప్పటికీ ఉంటుంది. దాని గురించి యువకులకి ఇది యోగాభ్యాసం అనేది చాలా చాలా అవసరము. ఇప్పుడు నేను మరీ చెప్తున్నాను, ఎవరైతే పూర్తి ఆసనాలు వేయలేరు వాళ్ళు కనీసం ఒక 5 సూర్య నమస్కారాలు వేస్తే కూడా సరిపోతుంది. 5 సూర్య నమస్కారం వేయాలంటే 1/2 గంట టైం పడుతుందండి. 1/2 గంట ఎవరైనా చాలా ఈజీగా తీసుకొని చేయవచ్చు.
1: చివరిగా యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ఈ 3 చేయటం వల్ల పిల్లలు, మధ్య వయస్కులు అంటే యువకులు, పెద్దవారు వీరందరూ శారీరకంగా ఆరోగ్యంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలరు అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా?
0: ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను, గత 40 సంవత్సరాల నుంచి నేను అనుభవిస్తున్నాను. మా క్లాస్లో అన్ని రకాలుగా జనాలు వస్తారు, ఏ వ్యాధి ఎవరికి లేరు అట్లాంటి చాలా తక్కువ మంది వస్తారు. ఎక్కువ మంది ఎప్పుడు వస్తారంటే యోగా క్లాస్లో డాక్టర్ ఎప్పుడైతే చెప్తారో మీరు యోగా చేయండి అప్పుడే జనాలు వస్తారు. అంటే ఇది ఒక అలవాటు అయిపోయింది జనాలకి. చాలా తక్కువ మంది ఎలా ఉన్నారంటే స్వయంగా ఉత్సాహంగా వచ్చి యోగాసనం చేసేవారు చాలా తక్కువ మంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు యోగాసనం చేయాలి, యోగాసనం చేస్తే బాగుంటుంది, ఖర్చు తగ్గుతుంది, డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఈ అన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా స్వయంగా వెళ్ళి క్లాస్లో యోగాభ్యాసం నేర్చుకోవాలి అని చాలా తక్కువ మంది వస్తారు.
1: విలాస్ పెనూర్కర్ గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: కృతజ్ఞతలు మీకు కూడా.
2: మీరు ఇంతవరకు జూన్ 21వ తేదీ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకునే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రముఖ యోగా గురువు విలాస్ పెనూర్కర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు.

0: చిత్రసీమల ముందుగా విన్న ఆ పాట అల్లరి మొగుడు చిత్రం కోసం చిత్ర బృందం ఆలపించిన గీతం.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: మేము పాల్గొంటున్నాం,
1: మీరు కూడా పాల్గొనండి.
2: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
0: కార్యక్రమంలో ఇప్పుడు సిరివెన్నెల రచనకు చిరంత్ భట్ సంగీత సారథ్యాన్ని అందించగా అభయ్ జోత్పుర్కర్, శ్రేయా ఘోషల్ ఆలపిస్తున్న గీతం విందాం. చిత్రం కంచే

వింటున్న పాట డిస్కో రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. సిరివెన్నెల రచన ఎస్ఎస్ తమన్, సంగీత సారథ్యం.

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడత నిధులు విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,46,4,00,000కు పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేస్తారు. అమెరికాలోని డల్లస్లో 31వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరగనున్న G20 సావరిన్ వెల్త్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ వీక్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆహ్వానాలందాయి. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు చేయనున్న జీరామ్జీ పథకం విషయంలో జార్ఖండ్ ప్రభుత్వం అనుసరించిన విధానంపై మంత్రి సీతకారా తీశారు. ఆ రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దీపికా పండే సింగ్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ నెలఖరులో జరగనున్న బీజేపీ రాష్ట కార్యవర్గ సమావేశానికి రావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ను ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆహ్వానించారు. గురువారం ఢిల్లీలో ఆయన నితిన్ నబిన్ను కలుసుకున్నారు. పార్టీ కోసం చిత్తశుద్దితో పనిచేసే వారికి గుర్తింపు తప్పకుండా ఉంటుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గతంలో డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులయ్యారని గుర్తు చేశారు. గురువారం నాడు ఎంపీ ఎమ్మెల్యేల కల్చరల్ సెంటర్లో కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది. వైద్య కళాశాలలో 344 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ఈ నెల 22వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు డీఎంఈ కార్యాలయం తెలియజేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మారుస్తూ

మొత్తం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఈ విభాగం ఆర్థికపరమైన అంశాలన్నీ డిఎస్హెచ్ పేరిటే కొనసాగనున్నాయి. అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ నేరాల నియంత్రణలో విశిష్ట సేవలు అందించే అటవీ శాఖ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు వన సంరక్షణ మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ రూల్స్ 2026ను రాష్ట ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ నూతన విధానంలో భాగంగా 4 పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈరోజు ప్రపంచ సికిల్ సెల్ నివారణ అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నారు. సికిల్ సెల్ వ్యాధి అనేది జన్యుపరమైన రక్త రుగ్మత. దీనివల్ల ఎర్ర రక్త కణాలు వాటి సాధారణ గుండ్రని ఆకారం కోల్పోయి నెలవంక ఆకారంలోకి మారుతాయి. వ్యాధి నిర్మూలన కోసం పరిశోధనలకు మద్దతు ఇవ్వడం, ముందస్తు పరీక్షలను ప్రోత్సహించడం, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చూడడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి మనది సోమవారం, మందిది మంగళవారం. నాటకం వింటారు. రచన శ్రీ శరత్ బాబు, నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్, సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: చంద్రయ్య శ్రీ దాసరి ఆనంద్, పాపయ్య శ్రీ ఎస్ రామగోపాల్, రాములమ్మ శ్రీమతి పి జయశ్రీ, సర్పంచ్ శ్రీ డి సత్యమోహన్, ఎంకయ్య మంగయ్య, శ్రీ జీడిగుంట వెంకట్రావు.

0: దొరా, ఎవరు నువ్వు? నా పెంకుటింటి కూడా కారులో వచ్చిన గొప్ప మనిషివి, ఎవరు దొరా నువ్వు?
1: చంద్రయ్య, నేను పాపయ్యనురా, గుర్తుపట్టలేదా?
0: గుర్తుపట్టలేదు దొరా. పాపయ్య ఎవరు? పాపాలు బాగా చేసినందుకు పాపయ్య అనే పేరు వచ్చిందా మాదొరా?
1: కాదురా సన్నాసి, పాపాలు చేస్తే పాపయ్య, పుణ్యాలు చేస్తే పున్నయ్య అనే పేర్లు రావురా. నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? నేనురా నీ క్లాస్మేట్ని. మనిద్దరం కలిసి ఒకే బడిలో చదువుకున్నావు, ఇప్పుడైనా గుర్తుకు రాలేదా?
0: నేను చదువుకోలేదు మహారాజా, అందుకే ఇట్ట మట్టి పిసుకుతూ కూలి లెక్క మారినాను.
1: అది కాదురా.
0: నీ బాంచన్, నీ కాల్మొక్త ద్వారా గుర్తుకొచ్చే గుడ్డి గుర్తులు చెప్పి పుణ్యం కట్టుకో.
1: అదేరా, మన ఈ చిన్న ఊరు బడిలో మనం కలిసి చదువుకున్నాం, గుర్తుకు రావట్లేదా? నువ్వు బాగా చదివేవాడివి కాదు, అందుకే నిన్ను తన్ని గేంటేశారు. అదే బడిలో నేను 10వ తరగతి వరకు చదివి పాస్ అయ్యాను.
0: 10వ తరగతిలో పాస్ అయితే ఇట్ట కారిత్తరా దొరా?
1: కాదురా చంద్రయ్య, 10వ తరగతి పాస్ అయ్యాక మన ఊరి పక్కనున్న తాలూకాలో ఇంటర్ చదివాను. ఆ తర్వాత హైదరాబాద్కు వెళ్లి బీటెక్ పాస్ అయ్యాను. మొత్తం 16 సంవత్సరాలు కష్టపడి చదివాను.
0: 16 ఏళ్లు ఊరికే చదువుతూ కూసోకుండా నా లెక్క కూలో నాలో చేసుకుంటే 10 రూపాయలు వచ్చేవి కదా దొరా? అంత టైం ఎందుకు పాడు చేసుకుంటారు మహారాజా? నీకంటే నేనే మేలు. చిన్నప్పటి నుంచి కూలి చేసుకుని 4 రాళ్లు సంపాదించి సైకిల్ కొని పైకి వచ్చాను. అందుకే చదువుకున్న వాళ్లకు కూలి ఇవ్వరు. అంటే నీకంటే నేనే మేలు, నాకు ఎవరైనా కూలి ఇస్తారు.
1: అది కాదురా సన్నాసి, చదువుకుంటే కూలి చేయాల్సిన అవసరం లేదు. దర్జాగా నాలా ఇలా ఏసీలో కూర్చొని ఉద్యోగం చేసుకోవచ్చురా.
0: ఏసీలో కూర్చుంటే జలుబు ఎత్తది మహారాజా. ఎంచక్క పొలంలో నాగలితో పొలం దున్నితే చల్లగాలి ఎత్తది మహారాజా.
1: ఓరి నీ మట్టి బుర్ర ఎదవా, నీకు 40 ఏళ్లు గాడిదలా పెరిగినా బుర్ర మాత్రం ఎదిగి చావలేదు. ఇంతకీ నన్ను గుర్తు పట్టావా లేదా?
0: నీ కాళ్ళమొక్తం దొరా, నన్ను క్షమించండి. తమరు ఎవరో గుర్తుకొచ్చి సావడం లేదు సారు.
1: నేను పాపయ్యను రా సన్యాసి అంటే కూడా నీకు ఇంకా గుర్తు రావట్లేదురా? మన ఇద్దరము 16 ఏట వరకు కలిసి ఇదే ఊళ్ళో కబడి ఆడుకున్నాము. మన మోటబావిలో దూకి గంటల తరబడి ఈత కొట్టేవాళ్ళము.
0: అట్టనా?
1: చింత చెట్టు ఎక్కి చింతకాయలు కోసి తినేవాళ్ళము. పతంగుల పండుగకు ఇద్దరం కలిసి పతంగులు ఎగరేసేవాళ్ళము. తేయిన పతంగు కోసం ఇద్దరము ముళ్ళకంచెలు దాటి పరిగెత్తేవాళ్ళము. ఓ రోజు నేను బావిలో పడితే నువ్వు ప్రాణం కాపాడావు, అదన గుర్తుందా? నన్ను ఒరే పాపిగా అని

0: పిలిచేవాడి కదరా.
1: ఓరి ఓరి ఓరి పాపిగా, నువ్వు అట్రా ఎదవా.
0: నేనేరా?
1: ఎట్ట పాపిగాడు అని పేరు చెప్పాలి, కాని పాపయ్య అంటే ఎట్టా గుర్తుపడతానరా? బాగున్నావురా పాపిగా.
0: అమ్మయ్యా, నీ ట్యూబ్ లైట్ బుర్ర ఇప్పుడు వెలిగిందన్నమాట.
1: సమించరా పాపిగా, నువ్వని తెలియక ఇందాక దొరా, దొరగారు, మహారాజు సార్ లాంటి అనకూడని కారుకూతలు కూశానురా.
0: అవి తిట్టు కావురా సన్నాసి, గౌరవప్రదమైన మాటలే. దాదాపు 16 ఏళ్ల తర్వాత మన ఊరికొచ్చాను. మన చిన్న పల్లెటూరు నా చిన్నతనంలో ఎట్లా ఉండేదో ఇప్పుడు అట్లాగే ఉంది. ఇక్కడి మనుషులు మారలేదు, ఊరు మారలేదు. నువ్వు నా ప్రాణం కాపాడితివి చూడు. ఆ మోటబాయి కూడా అలాగే ఉన్నదిరా.
1: నేను నీ ప్రాణం కాపాడడానికి మోటబావిలోకి దుంకలేదురా. నీ జేబులోంచి 10 పైసల బిల్ల అందులో పడింది, దానిని నీకు తెలియకుండా కొట్టేయాలని దుంకినా.
0: భలే,
1: నిన్ను పైకి ఎక్కించి పంపినాక ఆ సిక్క తీసి నా జేబులో వేసుకుని పైకొచ్చినప్పుడు
0: నీ కక్కుర్తి తగలేడా? నువ్వు నా ప్రాణం కాపాడవని ఇన్ని రోజులు సంతోషించాను కదరా. పోనీలే, అలాంటి చిలిపి పనులే తీపి గుర్తులు. మరి ఇంతకీ నువ్వు ఏం చేస్తున్నావురా చంద్రిగా?
1: ఇదిగో నువ్వు చూస్తున్నావు, అన్నం తింటున్నాను రా పాపిగా.
0: నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావంటే గత 16 ఏళ్ళు ఏం చేస్తున్నావు అని అర్థం రా.
1: అంటే నా భార్యతో సంసారం చేస్తున్నాను రా పాపిగా.
0: అది కాదురా సన్నాసి, బతకడానికి ఏం చేస్తున్నావు అని అర్థం.
1: మరి అట్ట తెలుగులో అడగవేంట్రా, బతకడానికి 24 గంటలు ఊపిరి పీలుతున్నాను, 6 చెంబుల నీళ్లు తాగుతున్నాను, 3 పూటల అన్నం తింటున్నాను.
0: రోజుకు 10 గంటలు పడుకుంటున్నావా?
1: అవునరా, బాగా చెప్పావు. నువ్వెప్పుడు చూసావు?
0: ఓరి ఎదవా, నా ప్రశ్న ఏంటంటే నువ్వు బతకడానికి ఏమి ఉద్యోగం చేస్తున్నావురా అని అడుగుతున్నాను రా.
1: అట్టాగా ఒరే పాపిగా, చదువుకున్న హౌలగన్ లెక్క నేను కొలువు చేయడమేంద్రా. చదువురాని దొరల దర్జాగా కూలి చేస్తున్నాను, అది కూడా రైతు కూలీని. రైతే రాజని అంటారు కదా.
0: అవును,
1: అందుకే రాజు లెక్క పెంకుటింట్లో బతుకుతున్నా. అదే మా ఇంటి వెనక ఉన్న రాజుగాడి లెక్క రాత్రి కళ్ళు పగలు గంజి తాగుతూ బతుకుతున్నా.
0: సర్లే, ఇక నుంచి నువ్వు కూలీ పనికి పోవడానికి వీల్లేదురా.
1: ఒరే పాపిగా, ఆ కూలి కూడా చేయకపోతే మా పొట్ట గడవదురా. నా జేబు కొట్టు, కాని నా పొట్ట కొట్టకురా.
0: ఓరి వెర్రి బాగులోడా, ఇక నుంచి నువ్వు కూలికి పోవడానికి వీల్లేదంటే నీకు నేను కొలువు ఇస్తానని అర్థం రా.
1: ఓహో, ఎవరా బాబు? సీఎం కొలువో, కలెక్టర్ కొలువో ఎవరా బాబు? కనీసం ప్రధానమంత్రి కొలువో ఇవ్వరా బాబు. నీ లెక్క కారులో దర్జాగా తిరుగుతా.
0: అవి నేను ఇచ్చే కొలువులు కాదురా. మన ఊళ్ళో నేను కొత్తగా కార్పొరేట్ ఆఫీస్ పెట్టాలనుకుంటున్నాను, ఆ కంపెనీలో నీకు కొలువు ఇస్తానని నీకు చెప్తున్నాను రా.
1: నాకు కొలువు ఇవ్వడానికి కార్ఖానా పెడతావా?
0: నీకోసం కాదురా సన్నాసి, నీలాగా తరతరాలుగా నిరుపేదలుగా బతుకుతున్నా మన ఊరి వాళ్ళ కోసం రా.
1: బాగుందే,
0: మన ఊళ్ళో ఫ్యాక్టరీ తెరుస్తున్నారా, అందులో కంప్యూటర్ చిప్స్ తయారు చేస్తారు.
1: ఆలుగడ్డ చిప్స్ పానీపూరి బండి మీద దొరుకుతాయి కదరా.
0: అవి కాదురా,
1: నువ్వు తయారు చేసి ఆ చిప్స్ నాకు తినిపిస్తావా?
0: కాదురా, చిప్స్ అంటే కంప్యూటర్లు వాడే పరికరము, దానిని మన ఊళ్ళో తయారు చేసే ఫ్యాక్టరీ కడతాను అంటున్నాను.
1: మన ఊర్లో కరెంటే లేదు, ఇక కంప్యూటర్లు ఎక్కడున్నాయిరా? మరీ వాటి పరికరాలు మన ఊళ్ళో ఎవరు కొంటారా సన్నాసి? చదువుకుంటే ఉన్నమ్మతి పోయిందని పెద్దలు అంటారు, అందుకే నేను నీలా చదువుకోకుండా మంచి పని చేశాను.
0: అది కాదురా, వాటిని మన ఊళ్ళో తయారు చేసి అమెరికాకు పంపుతాను.
1: ఓహో, మన ఊరు పేరు చెబితే అమెరికోడు కొంటాడన్నమాట.
0: ఊరి పేరు కాదురా, కంపెనీకి ఓ పేరు ఉంటుంది, ఆ పేరును బట్టి కొంటారు. నీ మట్టి బుర్రకు ఇలాంటి విషయాలు తెలియవులే ఊరుకో.
1: నిజమే, ఇంతకీ మన ఊరిలో కార్ఖానా ఎందుకు తెరుస్తున్నావో సమజ్కొస్తలేదురా పాపిగా.
0: మా అమ్మ నన్ను 9 మాసాలు తన కడుపులో మోసిందిరా, కాని ఈ ఊరు నన్ను నా 16 ఏట వరకు మోసింది. అమ్మలా ఊరు తన ఒడిలో లాలించి పెంచింది, అందుకే మన ఊరికి కొత్త వెలుగు తేవాలని ఇలా వచ్చానురా.
1: అట్టాగా? ఒరే పాపిగా, కొత్త ఎలుగు ఎందుకురా? చీకటి పడితే మన ఊళ్ళో వీధి లైట్లు ఎలుగుతాయి కదరా.
0: కొత్త వెలుగంటే వీధి లైట్లు వేస్తానని కాదురా, మన ఊళ్ళో ఫ్యాక్టరీ కడితే అందరికి కొలువులు వస్తాయి, అందరి జీవితాలు బాగుపడి జీవితంలో కొత్త వెలుగు వస్తుందని అర్థం. అందుకే ఇక్కడే.

0: కార్పొరేట్ ఆఫీస్తో పాటు ఒక ఫ్యాక్టరీ కట్టి ఊరు రుణం తీర్చుకోవాలని డబ్బుతో వచ్చానురా.
1: అంత డబ్బు ఎక్కడిదిరా పాపిగా నీ దగ్గర? ఏ బ్యాంక్ కన్నాలు కొట్టి ఎత్తుకొచ్చినావు?
0: బ్యాంకుకి కన్నాలు వేయలేదురా అక్కు పక్షి. నేను హైదరాబాద్ లో బీటెక్ చదివాక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి బాగా సంపాదించాను. ఆ డబ్బుతో మన వాళ్ళ కోసం ఫ్యాక్టరీ కట్టాలని డబ్బు తెచ్చాను. బాగా సంపాదించింది దీనికోసమే రా.
1: ఓహో, ఎంత సంపాదించావేందురో?
0: ఏదో 10 కోట్లు లేరా?
1: 10 కోట్లా? అన్ని కోట్లు ఉతకాలంటే సబ్బు దండగ కదరా. సలెత్తే వేసుకోవడానికి 1 కోటి సరిపోద్ది కదరా. చదువుకుంటే ఉన్న మదిపోయిందని పెద్దలు అంటారు, అందుకే నేను ఇలా చదువుకోకుండా మంచి పని చేశాను రా.
0: 10 కోట్లంటే మనం వేసుకునే కోట్లు కాదురా మట్టి బుర్రా. 10 కోట్లంటే 1000 లక్షల రూపాయలు అని అర్థం.
1: లక్షలు అంటే లచ్చలా?
0: అంతేగా మరి, 1000 లచ్చలే.
1: 3 పూటలా అన్నం తినడానికి అన్ని లచ్చలు సంపాదించడం ఎందుకురా పాపిగా? పోయేటప్పుడు పైకి కట్టుకుపోతామా ఏంది?
0: అది తప్పు కాదురా ఎదవా. ఈ రోజుల్లో ఎంత సంపాదిస్తే అంత గొప్ప. మన దగ్గర డబ్బు ఉంటేనే కదరా అందరూ మనల్ని గౌరవిస్తారు.
1: అంటే ఇప్పుడు నిన్ను గౌరవించమంటావా? నా వల్ల కాదురా భయ్.
0: అరే,
1: నిన్ను మునుపట్లెక్క ఒరే పాపిగా అని పిలుస్తాం అలా.
0: అదే నాకు కావాలిరా, ఆ పిలుపులోనే కమ్మటి స్నేహం ఉంటుంది.
1: సర్లే, ఎండనబడి వచ్చావు. ఆ బావి కాడున్న నీళ్లతో కాళ్లు కడుక్కొని ఇంట్లోకి రా, నాతో పాటు 4 ముద్దలు తిను.
0: చూశావా, నేను రాగానే నువ్వు నా కడుపు చూశావు. అదే హైదరాబాద్ లో జేబులు చూస్తారు పక్కా డబ్బు మనుషులు. టీ పోసినా 10 రూపాయలు నష్టం అనుకునే మనస్తత్వాలు అవకాశవాదులు, ఇంకా చెప్పాలంటే బహుస్వార్థపరులు. వాళ్లకు మన ఊళ్ళో లాగా ప్రేమనురాగాలు తెలియవురా.
1: అట్టగా
0: వాళ్ళ మాటల్లో కల్మషం ఉంటుంది, స్వార్థము ఉంటుంది, కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. వాళ్ళు తమ స్వార్థం కోసమే బతుకుతారు. అక్కడున్న చాలా మంది ఇలాంటి చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి ఓ చేత్తో పట్ట మరో చేత్తో పొట్ట చేత పట్టుకుని వచ్చారు, కోట్లు సంపాదించారు. కానీ ఏ ఒక్కడు కూడా జన్మనిచ్చిన ఊళ్ళో 4 మంచి పనులు చేసి బాగు చేయాలని ధ్యాస లేదు. అక్కడి మనసుల పొల్యూషన్ ప్రేమకి విసిగెత్తి నేను మన ఊరు వచ్చానురా. మన ఊళ్ళో స్వచ్ఛమైన ప్రేమానురాగాలు ఉంటాయి, మానవత్వము 4 పాదాల మీద నడుస్తుంది.
1: ఒరే పాపిగా, నువ్వు చెప్పిన దాంట్లో హైదరాబాద్ అనే పదం తప్ప ఒక్క ముక్క అర్థమై సావలేదురా. నా లెక్క కొంచెం తెలుగులో మాట్లాడవచ్చు కదరా, ఆ భాష ఏంటిరా? నువ్వు చాలా మారిపోయినావురా పాపిగా. చదువుకుంటే ఉన్నమతి పోయిందని పెద్దలు ఊరికే అనలేదురా.
0: అంటే నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? మంచిదేరా, నీకు అర్థం కాకపోవడమే మంచిది.
1: అట్లాగా
0: అర్థం చేసుకుంటే నాలా బాధపడేవాడు.
1: ఒరే పాపిగా, నా బుర్ర తినకురా, ముందు అన్నం తినరా, నాకు ఆకలేస్తోంది. ఒసే రాములమ్మ.
0: ఇప్పుడు ఒసే రాములమ్మ సినిమా టీవీలో వస్తుందరా?
1: కాదే, నా ఇల్లాల పేరు రాములమ్మ. ఉత్తిగా రాములమ్మ అని పిలిస్తే నొచ్చుకుంటది, అందుకే ఒసే రాములమ్మ అని ఇజ్జతిచ్చి పిలిస్తే ఖుషి అవుతుంది. ఎక్కడున్నవే ఒసే రాములమ్మ?
2: పెండతో పిడకలు కొడుతున్నానయ్యా.
0: ఓ మై గాడ్, నిండా ఇలా పిడకలు కొట్టావేంటి వదినా?
2: కారు గరం గరంతో జ్వరం వచ్చిందా లాగున్నది, పైగా ఎండలో నిలబెట్టినావు గద్దోరా, అందుకే జల్దీ జల్దీ 20 పిడకలు కొట్టినా. పిడకలు జల్దీ ఆర్తాయి మళ్ళా. ఇదిగో దోరా,
1: నా లంగోటి నాటి దోస్తును పట్టుకుని దోరా అని పిలిచి కించపరచకే ఓసే రాములమ్మ, ఒరే పాపిగా అని నాలా గౌరవంగా విలువు.
2: అట్టాగేనయ్యా, ఇదిగో ఒరే పాపిగో.
0: ఈ ఎదవలా ఒరే పాపిగో అని పిలవకు వదినా, పాపయ్య అని పిలిస్తే చాలు. నువ్వు నాకన్నా చిన్నదానిలా ఉన్నావే.
2: అట్టాగేలేరా పాపిగా.
0: వదినా, అది 25 లక్షల కొత్త కారు వదినా, దాని చుట్టూ పిడకలు కొడితే పాడవుతుంది, వెంటనే ఆ పిడకలు తీసి కడగండి వదినా.
1: ఒరే పాపిగా, ఆరకుండా పిడికలు తీస్తే ఎట్టా వస్తాయిరా? పెండ చేతికొస్తుంది, 2 రోజులు పోతే అవే రొట్టె ముక్క లెక్క ఎండుతాయి, అప్పుడే వాటిని తీయాలి. బీటెక్ చదివినావు, ఆ మాత్రం తెలిదేంట్రా? చదువుకుంటే ఉన్న మతి పోయిందని పెద్దలు అంటారు, అందుకే నేను ఇలా చదువుకోకుండా మంచి పని చేసినాను.
0: ఏందిరా నీ నాస ఎప్పుడు?
1: సర్లే, ముందు భోంచేద్దాం పద. మన ఊరి పప్పన్న మెతుకులు తిని చాలా కానమైంది.
0: పప్పు ఏం రుచిగా ఉంటుందిరా, బంగారం లాంటి పచ్చి పులుసు ఉంది చూడు. ఆ పచ్చి పులుసులో ఇంత గొడ్డు కారం వేసుకొని పచ్చిమిరపకాయను ఉల్లిగడ్డను నంజుకుంటుంటే నా సామిరంగా మటన్ బిర్యానీ పనికిరాదురా.
1: ఒరే పాపిగా, ఇక నుంచి నీకు

0: అమ్మయ్యా, చాలా కాలం తర్వాత మన పల్లెటూరు అన్నం కడుపు నిండా తిన్నానురా చంద్రయ్య.
1: బాగుందా?
0: బియ్యం దొడ్డుగున్నా సన్న బియ్యం కంటే రుచిగా ఉందిరా.

0: నా సామిరంగా, నశాలానికి ఘాటెక్కి సురుమందిరా. ఆ రుచి పట్టణంలో ఎక్కడ దొరుకుతుందిరా?
1: ఇంతకీ కడుపు నిండా తిన్నావా లేదా అది చెప్పరా పాపిగా.
0: చాలా కాలం తర్వాత కడుపు నిండా తిన్నానురా. నేను వద్దని చెప్పినా నువ్వు కొసరి కొసరి వడ్డించావు చూడు. ఆ ప్రేమకి కడుపుతో పాటు మనసు కూడా నిండిందిరా.
1: సరే సరే, ఇక కార్ఖానా గురించి చెప్పు.
0: 2 ఎకరాల పొలం కొని అందులో ఓ కార్పొరేట్ ఆఫీసు ఫ్యాక్టరీ కూడా కడతానురా.
1: ఒరే పాపిగా, నువ్వు ఇల్లు కట్టే తాపీ మేస్త్రివి కాదు కదరా.
0: నేను కడతానంటే ఇక్కడ మన ఊళ్ళో ఉన్న తాపీ మేస్త్రిలతో కట్టిస్తాను అని అర్థంరా సన్నాసి.
1: అలాగా? మన ఊళ్ళో ఇల్లు కట్టే ఉపరళ్ళు బతుకు తెరువు కోసం హైదరాబాద్ కు పోయినరా పాపిగా.
0: అదేరా నా బాధ, అమ్మ పాలు ఇవ్వకుంటేనే ఆవు పాలు తాగుతాం, ఊరు పని ఇవ్వకపోతేనే పట్టణానికి పోతారు. అందుకే ఊరి తలరాత మారుస్తాను అంటున్నాను.
1: అట్టగా
0: మన ఊరి వాళ్లకు పని కల్పిస్తానంటున్నాను. ఊరు దేశానికి ఆత్మ లాంటిదని ఆనాడు మహాత్మా గాంధీ అన్నారు, దాన్ని నేను నిజం చేస్తాను.
1: ఒరే పాపిగా, మహాత్మా గాంధీని నువ్వెప్పుడు కలిసినావురా? ఆయన చనిపోయినాకనే నువ్వు పుట్టినావు కదరా, ఎందుకు బట్టెబాజ్ మాటలు మాట్లాడతావురా?
0: గాంధీ గారు చెప్పారంటే నాతో చెప్పడం కాదురా వెర్రి బాగులోడా. ఆయన చెప్పినట్లు పుస్తకాల్లో రాశారు కదా, అది నేను చదువుకున్నాను.
1: ఓహో సరే సరే. మన ఊరి చివర్లో ఎంకయ్య ఎకరం బంజర్ భూమి ఉంది, దానిని అమ్మకానికి పెట్టాడు.
0: ఇంకే మరి గుడ్
1: ఏంటి, గుడ్ తింటావా అంటే ఇందాక కడుపు నిండా తినలేదారా పాపిగా?
0: గుడ్ అంటే గుడ్ కాదురా చంద్రయ్య.
1: మరేంటి?
0: ఇంగ్లీష్ లో గుడ్ అంటే తెలుగులో మంచిదని అర్థం.
1: ఒరే పాపిగా, నీకు తెలుగు వచ్చు నాకు తెలుగు వచ్చు, మధ్యలో ఇంగ్లీషు ఎందుకురా? పెద్దలు చెప్పింది నిజమేరా, చదువుకుంటే ఉన్నమతి పోతుందని ఊరికే అనలేదు. అందుకే నేను ఏ తప్పు చేయలేదు. నాతో మాట్లాడినట్టు ఇంగ్లీషులో మన ఊరోళ్లతో మాట్లాడకు, పరువు పోతుంది.
0: ఓకేలేరా?
1: మళ్ళీ ఇంగ్లీషులో కారు కూతలు కూస్తావేందిరా?
0: అలవాటులో పొరపాటులేరా?
1: అది సరే, పాయింట్కు వచ్చాయి.
0: మరి నువ్వెందుకు ఇంగ్లీష్ పదాలు వాడుతున్నావురా?
1: పాయింట్కి రా అనేది తెలుగు పదం అని మన సత్తిగాడు చెప్పిండ్రా. వాడు హైదరాబాద్ లో ఓ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా ఉంటూ బట్టలు ఇస్త్రీ చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు రా.
0: అవునా?
1: వాడు మన ఊరికి వచ్చినప్పుడల్లా ఇలా ఎంగిలి పీసును మాకు అంటగట్టిపోతాడు. అలాంటి గలీజ్ గాండ్లతోనే మన భాష మన యాస సంకరాగిపోతోందిరా. సరేరా, ఎంగిలి పీసు పదం వాడి చాలా పాపం చేసిన, తిరుపతికి పోయి గుండు పీయించుకోవాలి.
2: మీ మాటలు సరే గాని చాయ్ తాగుతారా పాపిగా?
1: వసై రాములమ్మ, పాపిగాడు నా చిన్ననాటి దోస్తు, వాడిని నేను గాడు గీడు అంటాను, నువ్వు అనడానికి వీల్లేదు. పైగా వీడు నీకు మరిది వరస.
2: అట్లనే తీ, చాయ్ తాగుతారా మరిది?
0: అలాగే వదిన. ఆహా, అమృతంలో హార్లిక్స్ కలిపి తాగినట్లు ఉందిరా చాయ్.
1: అంటే అంత చండాలగా ఎందుకు చేసినవే వసై రాములమ్మ?
0: అమృతంలో హార్లిక్స్ కలుపుకొని తాగినట్టు ఉంది అంటే చాలా కమ్మగా ఉందని అర్థంరా సన్యాసి.
2: ఇడా బర్రె సిక్కటి పాలిస్తుందిలే మరిది.
0: అందుకే ఇంత రుచిగా ఉంది. మా పట్టణంలో ఇలాంటి పీరు పాలు ఎక్కడా దొరకవదినా. పాల ప్యాకెట్లు దొరుకుతాయి, కొవ్వు తీసేసుకుంటారు, ఆ పాలు పగిలిపోకుండా ఆ అడ్డమైన కెమికల్స్ కలుపుతారు.
1: విన్నావే ఓసే రాములమ్మ?
2: ఇన్నతి,
1: పట్టణం పోదామని నాతో పోరు పెడతావు, ఇందుకే నేను వద్దనేది.
0: సర్లే వదినని తిట్టకురా. ఇక అసలు విషయానికి వస్తే, నేను మన ఊళ్ళో ఫ్యాక్టరీ కట్టడానికి ఓ 4 రోజుల పాటు ఉంటాను.
1: అట్లాగే
0: మన తాలూకాలో మంచి హోటల్ చూడరా, నా కోసం సింగిల్ బెడ్ సరిపోతుంది.
1: ఒరే పాపిగా, నేను సత్యానా? ఆ 4 రోజులు నా ఇంట్లోనే ఉండు.
0: నీ ప్రేమకు థ్యాంక్స్ రా చంద్రిగా, కానీ 4 రోజులు మీ ఇంట్లో ఉండడం బాగోదురా.
1: ఒరే పాపిగా, 4 రోజులేంట్రా, 2 కాదు 2 కాదు 6 నెలలు ఉండు, ఇది నీ ఇల్లు.
0: నీ స్నేహానికి థ్యాంక్స్ రా, కానీ మరీ 4 రోజులుంటే బాగోదు.
1: ఒరే, ఇది నీ ఇల్లు అంటే నమ్మవేందిరా? అయితే ఇప్పుడే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు పోయి ఈ ఇల్లు నీ పేరు మీద రాయిస్తాను. నువ్వు చాలా మారిపోయినావురా పాపిగా, చదువుకుంటే ఉన్న మతి పోయిందని పెద్దలు అంటారు. నేను చదువుకోనిదే.
0: వద్దులేరా, కానీ మీరు అసలే నిరుపేదలు, నా తిండి మీకు భారం కారాదు, అందుకే ఈ 4 రోజులు ఉన్నందుకు డబ్బులు ఇస్తాను. తమ్ముడు తమ్ముడే, పేకాటే పేకాటే. మరి
1: సరే, గట్టనే చేయరా, నీ మనసు నేను నొప్పిస్తానా?

0: సరే, ముందు చాయ్కి పైసలి.
1: ఇలా అడిగావు బాగుందిరా. ఇంతకు చాయ్కి ఎంత ఇవ్వమంటావురా? బయట 10 రూపాయలుంటుంది.
0: 10 రూపాయలిచ్చి నన్ను ఇన్సల్ట్ చేయవని నాకు తెలుసురా, అందుకే 10,000 ఇవ్వరా. నేనేం ఫీల్ కాను.
1: 10,000? ఒక కప్పు చాయ్కి 10,000 రూపాయల? చాయ్ మా హైదరాబాద్ లోనే 10 రూపాయలు కదరా.
0: కానీ ఆ చాయ్లో కల్తీ పాలు కలుపుతారు కదరా.
1: అవుననుకో, మరి చాయ్కి 10,000 ఇవ్వడమేందిరా?
0: నీ అసొంటి పైసగల్లోళ్ళు 5-స్టార్ హోటల్లో చాయ్ తాగి 10,000 కట్టరా ఏంది?
1: 5-స్టార్ హోటల్లో చాయ్కి 2,000 రా, 10,000 కాదు.
2: మరిది గారికి 10,000 ఇవ్వడానికి నా మోషిగా ఉన్నట్లుంది. 15,000 ఇయ్య మరిది, మేమేమి బాధపడము.
0: అవును, 15,000 ఇవ్వరా, మేము అస్సలు ఫీల్ గాం.
1: అది కాదురా, చాయ్కి 15,000 ఏంటిరా?
0: ఒరే పాపిగా, మాలాంటి గరిబోళ్లకు 15,000 అంటే పెద్ద రొక్కం రా. కాని నీలాంటి పైసగల్లోనికి 15,000 లెక్కనారా? ముఖం గట్ల ముడుచుకున్నవేందిరా, అక్కడికి 10 లక్షలు ఇచ్చినట్లు. నువ్వు చాలా మారిపోయినవురా పాపిగా. చదువుకుంటే ఉన్నమ్మది పోయిందని పెద్దలంటారు.
1: ఆపు ఆపు, పైసకు కకృతి పడేది నేను కాదు, నువ్వు. ఇందా 15,000, దీంతో మీ కష్టాలు తీరుతాయిరా.
0: మరి మీ వదిన కష్టపడి చాయ్ సప్లై చేసింది కదరా, ఆమెకు టిప్పు బావా?
1: వదినకు టిప్పు ఇవ్వాలా?
0: ఏ, మీలాంటి పైసగల్లోళ్ళు 5-స్టార్ హోటల్లో చాయ్ తాగగానే అడగక ముందు సర్వర్కి టిప్పు ఇయ్యరా? ఇది కూడా గంతే మళ్ళా.
2: అవును మరిది, టిప్పు కింద నాకు 5,000 ఇస్తే చాలు, 10,000 వద్దులే, మరి ఎక్కువైపోతాయి.
1: టిప్పు కింద 5,000 ఇవ్వాలా?
0: అరే, అంత తక్కువగా ఇవ్వడం నీకు నామోషి ఉంటే 10,000 ఇవ్వరా? అదేం ఫీల్ కాదు, తీసుకోనంటే నేను 4 దంతా.
1: టిప్పుకు 10,000? టిప్పు సుల్తాన్ కూడా అంత టిప్పు ఇచ్చి ఉండడురా.
0: నువ్వు టిప్పు సుల్తాన్ కంటే గొప్ప లక్పతివి కదరా.
2: నువ్వు టిప్పు సుల్తాన్ కంటే గొప్ప లక్పతివి కదా మరిది. 10,000 ఇవ్వు, మీ వదిన కమ్మలు చేయించుకుంటది, దానిమీద నీ పేరు రాయిస్తలే.
1: సరే, ఈ 10,000 టిప్పుగా తీసుకోవదిన.
2: మా బాబే, నీ కడుపు సల్లంగా ఉండా.
0: వాడి కడుపు సల్లగానే ఉంటది, ఎందుకంటే వాడు ఉండేది ఏసీలోనే, తిరిగేది కూడా ఏసీ కారులోనే.
1: సరే, పొలం చూడ్డానికి మనం వెళ్దాం పదరా.
0: పోదాం, తొందరేముందిరా, ముందు బిల్లు కట్టు.
1: చాయ్కి 15,000 బిల్లు కట్టానుగా, టిప్పుగా 10,000 కూడా ఇచ్చానుగా.
0: చదువుకుంటే ఉన్నమతి పోయిందని పెద్దలంటారు, అందుకే నేను నీలా చదువుకోకుండా మంచి పని చేసినా. మరి ఇందాక పులుసన్నం తిన్నావు కదరా,
1: అవును,
0: దాని బిల్లు కూడా కట్టవా? దోస్తింట్లో ఎవరైనా పుక్కట్లు తింటారా? అట్లా తింటే అది అరుగుతుందా? కడుపు నొప్పి వస్తుందిరా?
1: దానికి కూడా బిల్లు కట్టాలా చంద్రం?
0: ఒరే, నేనంటే నీ దోస్తిని, పుక్కట్లో అన్నం పెడతా. కానీ ఆ లచ్చన్న రేషన్ షాప్ లో నాకు పుక్కట్ల బియ్యం ఇయ్యాడుగా, వాడు కూడా నా దోస్తే. కానీ బియ్యం ఇచ్చి పైసలు గుంజుకుంటాడు, కక్కుర్తి ఏదవ్వా గలీజోడు.
1: సరే, హైదరాబాద్ లో ప్లేట్ మీల్స్ 100 రూపాయలు రా, 200 ఇస్తాను తీసుకో.
0: 5-స్టార్ హోటల్లో మీల్స్ ఎంత ఉంటదిరా?
1: 600 వరకు ఉంటుందిరా.
0: ఇదిగో, నాతో ఇసొంటి బట్టే బాజ అబద్దాలు చెప్పకరా. నేను కూడా 5-స్టార్ హోటల్లో అన్నం తిన్నోడ్నే. మొన్న వాడు ప్లేట్ అన్నం పెట్టి 20,000 గుంజిండు తెలుసా?
1: అంటే ఇప్పుడు నేను మీ ఇంట్లో తిన్న ఆ బోడి పచ్చి పులుసుకు 20,000 ఇవ్వాలా?
0: 20,000 ఇస్తే మాత్రం నేను తీసుకుంటానా? ఒరే పాపిగా, ఓ 50,000 ఇవ్వు.
1: 50,000?
0: అట్ట తెల్లముఖం వేస్తావేందిరా.
1: ఆ మరి,
0: నువ్వు నా లెక్క గరిబోడివా ఏంది? నా లెక్క పైసా పైసా కూడా పెడతావా? బాగా బలిసిన వాడివేగా, సముద్రంలోంచి బిందెడు నీళ్లు దోడుకుంటే ఏమైతుంది? నీలాంటి లక్పతి 50,000 ఇస్తే ఆస్తి తరిగిపోతుందా ఏంది? ఎవరా అది పెద్ద గొలుసు చేయించమని నన్ను పోరు పెడుతోంది.
1: సరే, నేను ఎక్కువగా మాట్లాడితే వదిన దూరి 50,000 ఇవ్వడానికి మరిది గారు నామోషపడుతున్నారు, 60,000 అడగండియ్యా అంటుంది.
2: నా నోట్ల మాటను గుంజుకున్నావు మరిది, 60,000 ఇవ్వు.
1: ఇందా 60,000 సమర్పయామి.
0: ఒరే, నీ దగ్గర కోట్లు గుంజుకున్నట్లు అట్లా ఏడుపు ముఖం పెడతావేందిరా? నవ్వుతూ 60,000 ఇవ్వు.
1: ఇదిగో చిరునవ్వుతో ఇస్తున్నాను లేరా, 60,000 తీసుకో. పచ్చి పులుసుతో అన్నం తిన్నదే మంచిదైంది, అదే కోడికూరతో తినుంటే 100,000 రూపాయల బిల్లు వేసేవాళ్ళురా.
0: ఫికర్ చేయకరా, రాత్రి నాటు కోడికూరతో అన్నం పెడతానులే, ప్లేట్కి 100,000 రూపాయలు. మీ వదినకి టిప్పు 15,000, సమజ్కొచ్చిందా?
1: వద్దురా చంద్రం, నాకు కోడికూర వద్దురా, పచ్చడి మెతుకులేదు సారు.
0: అదే చేత్తో మీ వదినకు టిప్పు కూడా ఇవ్వరా?
1: ఇందాక టీ ఇచ్చినందుకు టిప్పు ఇచ్చాను కదరా.
0: అన్నం కూడా కొసరి కొసరి వడ్డించింది కదరా, దానికి కూడా టిప్పు బాబాయింది. నేనంటే నీకు లంగోటి నాటి దోస్తుని, ఉప్పు కట్ల సర్వీస్ చేస్తా.

0: అదెందుకు నీకు ఉప్పు కట్ల సర్వీస్ చేస్తదిరా?
1: అది కూడా నిజమే చంద్రం. ఇందా వదిన టిప్పుకు మరో 10,000 తీసుకో.
2: అవు మరిది, ఇందాక 15,000 ఇచ్చినావు కదా.
1: అంటే నువ్వు బేరమాడావు కాబట్టి.
0: అలా ఊరికే బేరమాడితే ఏం బాగుంటదిరా? 15,000 టిప్గా ఫిక్స్ చేసుకో.
1: అలాగే చంద్రం, తప్పుతుందా?
0: ఒరే, అట్లా ఏడుపు ముఖంతో చెప్తావేంద్రా? అక్కడికి నీ బిల్ మీద ఏదో జిఎస్టీ అడిగినట్లు.
1: జిఎస్టీ కూడా కావాలా నాయన?
0: అవును మళ్ళా, 5-star హోటల్లో బిల్ మీద జిఎస్టీ వసూలు చేయరా?
1: అవుననుకో, కానీ నేను తిన్నది మన ఇంట్లో కాబట్టి.
0: నువ్వు నా లంగోటి నాటి దోస్తువు కాబట్టి జిఎస్టీ వేయలేదురా కకృతి ఎదవ. జల్ది పోదాం పద. ఉదయ రాములమ్మ.
2: చెప్పయ్యా, ఇంకోసారి చాయ్ తీసుకొని రావాలా?
1: వద్దులే వదిన.
0: ఇదిగో ఉదయ రాములమ్మ.
2: చెప్పయ్యా.
0: రాత్రికి నాటుకోడు కొయ్యి.
2: అట్లనే
0: గరం మసాల బాగా వెయ్యి. ఆ ఘాటు వాసన మన ఊరంతా సోకాలి. మన ఇంట్లో ఏసీ లేదు, ఫ్యాన్ తిరిగి సావదు, వీడు పండుకోడు. 6 బయట నవార మంచం వెయ్యి, దాని మీద నల్లులను చంపుకుంటా పండుకుంటాడు.
1: దానికి కూడా రెంట్ వసూలు చేస్తావా తండ్రి?
0: నేను వద్దన్నా, నువ్వు పుకట్ల నెల రోజులు ఉండవు కదరా.
1: రోజుకు రెంట్ ఎంత ఇవ్వమంటారు సార్ మరి?
0: రోజుకు 75,000 ఇవ్వమంటే నువ్వు ఇస్తావారా? కనీసం 100,000 రూపాయలైనా ఇస్తావని నాకు తెలుసురా. నువ్వు మా లెక్క పైసకు కక్కుర్తి పడే ఎదవవా? కాదుగా.
1: అంతేలే, నేను కోటీశ్వరునిగా సముద్రంలోంచి బిందెడు నీళ్లు తీస్తే ఏమి నష్టం?
0: బాగా చెప్పినవరా, జల్ది పదాం పద.
1: నా కారులో వెళ్దామంటే దానికి వదిన పిడకలు కొట్టింది. అద్దం నిండా పిడకలే. ఇప్పుడు ఎలా వెళ్దాము?
0: బోడి 25,00,000 రూపాయల కారు కోసం 25 రూపాయల పిడకలు పాడు చేస్తావరా దుర్మార్గుడా? నా సైకిల్ మీద పోదాం పద. నేను కూర్చుంటాను, నువ్వు దర్జాగా సైకిల్ దొక్కు. చిన్నప్పుడు నిన్ను కూర్చోబెట్టుకుని డబుల్ సవారి నేను దొక్కలేదు.
1: నేను సైకిల్ దొక్కాలా?
0: నువ్వు చాలా మారిపోయినవరా పాపిగా. చదువుకుంటే ఉన్నమది పోయిందని పెద్దలంటారు.
1: వద్దు వద్దులేరా, మాట్లాడితే నా చదువు మీద పడతావు. పద, నేనే సైకిల్ దొక్కి అఘోరిస్తాను. ఇందాక తిన్న పచ్చడి మెతుకులు అరగాలిగా.
0: అమ్మయ్యా, సైకిల్ బాగా తొక్కావురా పాపిగా.
1: పొలం పక్కనే ఉందని 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కించావు కదరా చంద్రయ్య.
0: ఒరే, 10 కిలోమీటర్లకే చెమట పడితే ఎలారా? నేను 100 కిలోమీటర్లు తొక్కినా చెమట పట్టదు, ఎరకనా?
1: సర్లే, 20 ఏళ్ల తర్వాత నాతో సైకిల్ తొక్కించి చచ్చావు. కాళ్ళు లాగేస్తున్నాయిరా.
0: ఏసీ కారులో తిరిగినందుకు నీకు బాగా కొవ్వు పట్టిందిరా. నా లెక్క సైకిల్ తొక్కితే సన్నపడతావు కదరా. అందుకే చదువుకోవద్దురా, పాడైపోతావు అని చిరక్కి చెప్పినట్టు చెప్పినా విన్నావా? హౌలగాన్ లెక్క ఇంజనీరింగ్ చదువు చదివినావు, ఇప్పుడు సైకిల్ కూడా తొక్కలేని బతుకునేది.
1: అది కాదురా, కోటీశ్వరుడిగా ఉంటూ సైకిల్ తొక్కితే జనం నవ్వుతారా?
0: రే, జనం నవ్వుతారని కొవ్వు పెంచుకుంటావురా. చదువుకుంటే ఉన్న మది పోయిందని పెద్దలంటారు. అందుకే నేను నీలా చదువుకోకుండా మంచి పని చేశాను. సరేలే, మా ఇంటి నుంచి ఇక్కడికి ఆటోలో వచ్చి ఉంటే 200 అయ్యేది. ఆ పైసలేవో నాకి.
1: సైకిల్ తొక్కింది నేను కదరా.
0: కాని సైకిల్ నాది కదరా, దానికి కిరాయి ఇవ్వవా?
1: సరేలే, ఇదిగో 200 తీసుకో.
0: బిచ్చపోనికి వేసినట్టు 200 ఇస్తావేందిరా? ఓ 2,000 కొట్టు.
1: నా కారులో వచ్చి ఉంటే 100 రూపాయల పెట్రోల్ అయ్యేది తెలుసా?
0: నువ్వు చాలా మారిపోయినారా పాపిగా. చదువుకుంటే ఉన్నమది పోయిందని పెద్దలంటారు. అందుకే నేను నీలా చదువుకోకుండా మంచి పని చేశాను. పైసా కోసం కక్కుర్తి పడతావురా? 10 కోట్లాస్తి సంపాదించావు కదరా, పోయేటప్పుడు పైకి కట్టుకుపోతావురా?
1: సర్లే, ఏడుపు ముఖం పెట్టి నన్ను తిట్టకురా. 2,000 తీసుకో.
0: ఇలా ఇవ్వు, మన దోస్తానాకి నువ్వు వాల్యూ ఇయ్యరా. పైసకు విలువ ఇవ్వకు, సంకనాగిపోతావు. ఎందుకు పనికి రాకుండా పోతావు.
1: సర్లే, పొలం చూపించరా.
0: నేను చెప్పిన పొలం ఇదే. ఒరే పాపిగా, నేను చెప్పిన ఎంకయ్యా ఇగో ఇడే.
3: నమస్తే దొరా.
1: నమస్తే నమస్తే. రండి.
3: ఏరా పాపిగా, నువ్వురా, బాగున్నావా? నన్ను గుర్తుపట్టలేదా? ఎంకయ్యనరా, నువ్వు మన చిన్నతనంలో నా బల్పాలు కొట్టేసి చాక్లెట్ లెక్క తినేటోడివి. పరీక్షలోను నా బల్పం కొట్టేసినందుకే నేను 1వ తరగతి రాయలేక ఫెయిల్ అయ్యి ఇట్లా రైతు లెక్క మారినా. లేకపోతే నీ లెక్క పైస గలవాడిని అయ్యేటోడిని.
0: ఫికర్ చేయకరా ఇంకయ్య, ఇప్పుడు కూడా నీకు పైసలు రాబోతున్నాయి. పాపిగాడు నీ పొలం కొని కారఖానా కడుతుంది ఇక్కడ.
3: అవునా? అయితే వెంటనే కొనుక్కోరా పాపిగా, ఇప్పుడే అమ్ముతా. తీ పైసలు తీ.
0: ఒరి పాపిగా, ముందు 100,000 రూపాయలు నా ముఖాన కొట్టరా?
1: నీకెందుకు ఇయ్యాలి చంద్రిగా?
0: పొలం చూపించిన కదరా, మీ హైదరాబాద్ లో ఇల్లు కనిపిస్తుంది.

0: అయితే మీడియేటర్ కి కమిషన్ ఇయ్యరా? మరి పొలం చూపించినందుకు నాకు కమిషన్ ఇవ్వరా?
1: ఇంకా నేను కొనలేదు కదరా.
0: కొన్నాక ఆ కమిషన్ వేరుగా ఇద్దులేరా? ఇది పొలం చూపించినందుకు ముంజాత కమిషన్ కొట్టు.
2: అరే పాపిగా, వెంటనే ఈ దిక్కుమాలిన మూడు మూలల పొలం కొనరా. వాస్తులేని ఈ దిక్కుమాలిన పొలం కొన్నప్పటి సంది నేను శంకనాగిపోయాను. 100,000 రూపాయల పొలాన్ని 50,000 ఇస్తానన్నా ఏదో కొనసాగట్లేదురా. ఎవడో ఒక బకరాగాడు వస్తాడని గోతికాడు నక్కలా కాసుకు కూర్చున్నాను. ఇప్పుడు నువ్వు బకరాగాడులా దొరికావు, 50,000 కొనుక్కో. నువ్వు నా చిన్ననాటి దోస్తు కాబట్టి ఓ 10,000 తగ్గిస్తా, 40,000 ఇస్తాను. కొన్ని పుణ్యం కట్టుకోరా.
1: అలాగేరా, 40,000 కొంటానురా.
0: ఏరా పాపిగా, నువ్వేంటి, నీ లెవెల్ ఏంటిరా? చిన్ననాటి దోస్తు అని ఎంకయ్య చీప్గా 40,000 కమ్మితే నీ విలువ పడిపోదా? ఓ 5 లక్షలు వాడి ముఖాన కొట్టి నువ్వు కరోడ్పతినని చాటుకోరా.
1: గజ్జికి లేని దురదా లోచనకెందుకురా చంద్రయ్య. వాడు 40,000 ఇవ్వమంటుంటే నువ్వు 5 లక్షలకు ధర పెంచుతావే.
0: చిన్ననాటి దోస్తు కాబట్టి డిస్కౌంట్ ఇవ్వమంటున్నాను.
1: డిస్కౌంట్ అంటే ధర తగ్గించడం, ఇలా పెంచడం కాదు కదా. నువ్వు నోరు మూసుకొని నిల్చోరా.
2: చంద్రగాడు చెప్పింది నిజమేరా పాపిగా. 5 లక్షలు ఇస్తేనే పొలం అమ్ముతాను, లేకపోతే అమ్మను. అయినా పైసగొల్లోడే కదరా, మా లెక్క పైసకు పెండ తింటావురా.
1: తాను చెడ్డ కోతి వనమిలా చెడిచినట్లు ఈ చంద్రయ్య అందరినీ చెడిపేలా ఉన్నాడు. సర్లే, నువ్వెన్ని కష్టాల్లో ఉండి పొలం అమ్ముతున్నావో అర్థం చేసుకోగలను. ఈ 5 లక్షలు తీసుకొని రేపే నా పేరుతో రాసివు.
0: ఒరేయ్, నా కమిషన్ ఓ 10 లక్షలు నా ముఖాన కొట్టరా పాపిగా.
1: 5 లక్షల పొలానికి 10 లక్షల కమిషనా?
0: చిన్ననాటి దోస్తువి కదరా, ఆ మాత్రం త్యాగం చేయవారా? యదవ 10 కోట్ల ఆస్తిని పైకి తీసుకుపోతావురా. నువ్వు సత్తే నీ పాడిన పైసలు మోయవరా? మాసుంటి 4 దోస్తులే మోస్తారు.
1: సర్లే, ఇస్తానులే 7వకు. కానీ ప్రతిసారి ఇలా ఆస్తిని పైకి పట్టుకుని పోతావురా అని అపశకునం కూతురు కూయకు, తదాస్తు దేవతలు ఉంటారు.
0: ఒరేయ్, నువ్వు కోట్ల కుమరయ్య లెక్క ప్రతిదానికి గీసి గీసి బేరాలు అడక్కు, అడిగినంత ఇచ్చి సావు. ఒరే పాపిగా, పొలం దొరికింది, ఇక ఈ పొలంలో కార్ఖానా కట్టే కాంట్రాక్టర్ కావాలి, వాడి దగ్గరకు తీసుకుపోతాను పద.
1: సరే, మన ఊరి వాడికే కాంట్రాక్ట్ అప్పగిస్తానురా, పక్క ఊరి వాడికి వద్దురా.
0: నాకు తెలుసులేరా. సరే, ఇండు కట్టే మేస్త్రి ఇంటికి తీసుకుపోతాను పద. సైకిల్ మీద నేను కూర్చుంటాను, నువ్వు దొరబాబులా తొక్కుదువు గాని.
1: అరే చంద్రిగా, ఇదేంట్రా మేస్త్రి ఇంటికి తీసుకుపోతానని సెలూన్ తీసుకొచ్చావు?
0: అరే పాపిగా, ఈ సెలూన్ మంగయ్య కూడా ఇండ్లు కడతాడ్రా.
1: ఇండ్లు కట్టడం వేరు, ఫ్యాక్టరీ కార్పొరేట్ ఆఫీస్ కట్టడం వేరురా. దానికి చాలా అనుభవం కావాలి కదా.
0: నిజమే, 2-3 ఇండ్లు కడితే దానికదే అనుభవం వస్తుందిరా. 2 రోగులను చంపితేనే డాక్టర్లు అయినట్లు. నువ్వు ఉండరా. ఒరే మంగయ్య, ఒరే మంగయ్య, ఉన్నావా?
2: నిన్ననే నీకు గడ్డం గీసినాను కదరా చంద్రయ్య, నాతో నీకేం పని పడింది?
3: ఒరేయ్, నాకు మంచి కమిషన్ ఇస్తానంటే నీకు 4 పైసలు వచ్చి పని అప్పగిస్తాను.
2: అయితే చెప్పు.
3: ఇగో బయట ఓ బకరగాడు ఉన్నాడు, వాడి పేరు పాపిగాడు, నా చిన్నప్పటి దోస్తు. మన ఊళ్ళో కార్పొరేట్ కార్ఖానా కట్టడానికి హైదరాబాద్ నుంచి హౌలాగాన్ లెక్క వచ్చిండు. ఆ కార్ఖానా ఫ్యాక్టరీ నువ్వే కట్టాలి.
2: నాకు తాపీ మేస్త్రి పని రాదు కదరా.
3: చదువుకున్నోడి కంటే ఏదో అన్నట్టు పెద్దలు అంటారు కదరా, అది నాకు తెలుసురా. నీకు తాపి పని రాకున్నా దాన్ని నువ్వే కట్టాలి.
2: కట్టడానికి అవి 3 ముళ్ళా వెర్రి బాగులోడా, ఇసుకకు సిమెంట్కు తేడా తెలివని నేను ఎలా కడతానురా.
3: రే, నువ్వు కట్టకురా, వేరే మేస్త్రితో కట్టించు.
2: అదెట్లరా?
3: నువ్వు వీడి దగ్గర కాంట్రాక్ట్ తీసుకుని పక్కూరి మేస్త్రికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలి. నీకు 4 పైసలు వస్తాయి, నాకు కూడా 4 పైసలు వస్తాయి. కావాలంటే నువ్వు పారాకాని లెక్క 4 రోజులు గంపలు మొయ్యి. అప్పుడు మన ఊరి వాడికి పని కల్పించినట్టు పాపిగాడు ఖుషి అవుతాడు.
2: అదేదో మన ఊరి మేస్త్రి రాజయ్యకే ఇయ్యొచ్చు కదరా.
3: వాడు నాకు నీ లెక్క కమిషన్ అయ్యాడుగా. పైగా వాడికి ఇయ్యాల్సిన 50,000 రూపాయలకు కల్లు కంపౌండ్ లో నన్ను కొట్టి సైకిల్ గుంజుకున్నాడు.
2: అయితే సరే, నేను దగ్గరుండి కార్ఖానా కట్టిస్తాను.
0: ఒరే పాపిగా,
1: చెప్పురా.
0: ఆ మంగయ్యతో మాట్లాడినాను, వాడు కట్టడానికి రెడీ అన్నాడు.
1: చూడు చంద్రిగా, ఇది 2 కోట్లతో కట్టే పెద్ద ఆఫీసు, ఇలా పనిరాని వాళ్ళకిస్తే మొదటికే మోసం వస్తుందేమో. ఒరిజినల్ కాంట్రాక్టర్కే ఇస్తానురా.
0: మరి నాకు కమిషన్ ఎట్లా వస్తుందిరా?
1: నీకు నేను ఇస్తాను కదరా, కావాలంటే హైదరాబాద్ నుంచి సివిల్ ఇంజనీర్.

0: పిలిపించి ప్లాన్ గీస్తాను.
1: మన ఇస్తారి చెప్పింది నిజమేరా, నువ్వు హైదరాబాద్కు పోయినాక చాలా మారిపోయినావు అని చెప్పిండు. ఆ మాటలు నేను నమ్మలేదు. ఇప్పుడు నమ్మాలనిపిస్తోందిరా పాపిగా. మీ పట్నం వాళ్ళు ఇంతేరా, ప్రేమానురాగాలకు ఎలువ ఇయ్యరు, పైసలకే ఎలువిత్తరని నువ్వు కూడా నిరూపించినవురా.
0: అది కాదురా చంద్రిగా.
1: ఇంకేం చెప్పకురా, సమజైందిరా. నీకు మన ఊరి వాళ్లకంటే హైదరాబాద్ ఇంజనీర్లంటేనే ప్రేమని సమజైందిరా. అయితే పోరా పోరా, హైదరాబాదులోనే కారఖానా కట్టుకోరా. మన ఊరోళ్లకు పని దొరక్క రెక్కలిరిగిన పక్షుల్లా వలసపోతే నీకు వచ్చే లాసేముందిరా.
0: సర్లే, బాధపడకురా, ఆ పనిని మన ఊరి వాడికే ఇస్తాను, నీ కమిషన్ నీకు ఇస్తానులే.
1: అయితే ఓ 10 లక్షలు కొట్టు.
0: అంత డబ్బు నా దగ్గర ఎక్కడుందిరా, హైదరాబాద్కి వెళ్ళాక పంపిస్తానులే.
1: మాట తప్పవుగా.
0: తప్పనురా, పద. ఇక మనకు కనీసం 100 మంది ఉద్యోగులు కావాలిరా. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన ఊర్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం పద.
1: 100లో ఉన్నారా?
0: మన ఊర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 100లో ఉన్నారా?
1: అవును, ఆ వివరాలు మన ఊరు సర్పంచ్ బసవయ్యకు తెలుసు. ఆయనను కలుద్దాం. పైగా వాడు మన ఊరు సర్పంచ్ కాబట్టి కార్ఖానా రిబ్బన్ కటింగ్ కూడా వాడితో చేయించాలరా.
0: అలాగే, అయితే ఆయనింటికి వెళ్దాం పద.
1: ఇంట్లో కలిస్తే మర్యాద ఉండదు. మందు తాగడానికి కళ్ళు కాంపౌండ్ కి రమ్మంటే సంతోషంగా వస్తాడు. నేను కూడా తాగుతా వాడితో.
0: సర్పంచ్ ని కళ్ళు కాంపౌండ్ కి పిలిస్తే బాగోదేమరా.
1: రే, మీ హైదరాబాద్ లో బార్లుంటాయి, మన ఊర్లో కళ్ళు సారా దుకాణాలు కలిసే ఉంటాయి. అక్కడ బార్ కి పిలిచినట్లే ఇక్కడ కళ్ళు కాంపౌండ్ కి పిలిస్తే మర్యాదగా ఉంటది.
0: సర్లే, రాత్రికి పిలు.
1: సర్పంచ్ తో పాటు నాకు తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తాను.
0: అందరినీ ఎందుకురా?
1: నువ్వు మన ఊరి వాడివని, నువ్వు వచ్చావని అందరికి తెలియాలి కదరా.
0: కరెక్టే రోయ్,
1: నువ్వు వచ్చినందుకు అందరూ ఖుషి అవుతారు.
0: అది కూడా నిజమే రోయ్, ఊళ్ళో వాళ్లకు పార్టీ వాళ్ళని ఎలాగో అనుకున్నానురా.
1: అరే పాపిగా, అయితే ఆ పార్టీ మా ఇంట్లోనే ఇద్దాంరా.
0: బాగుందిరా,
1: 4 ఆటలు వస్తే చాలు.
0: ఇంత హంగామా చేస్తే 25,000 ఖర్చు వస్తుందేమోరా.
1: నీతో 25,000 ఖర్చు చేయించే హౌలాగాడినా, 2 లక్షలు ఖర్చు చేయిస్తాను, సరేనా?
0: ఒరే చంద్రిగా, నేను వారం రోజులు ఈ ఊళ్ళో ఉంటే నేను కూడా నీలా పేదవాడిగా మారుతానేమోనని భయంగా ఉందిరా.
1: ఒరే పాపిగా, నేను ఉండగా నీకా భయం రాదురా. నువ్వు గరీబోన్ లెక్క మారితే నేను 3 పూటలా అన్నం పెడతాను పద. ఒరే పాపిగా, సంతోషంగా తాగే టైంలో కూడా నువ్వు పైసల గురించి ఆలోచిస్తున్నావు ఇందిరా కక్కుర్తి యదవ. నువ్వు పట్నం పోయాక చాలా మారిపోయావురా. పైస కోసం గడి తినే కక్కుర్తి యదవలా నలుగురు చెప్పితే నమ్మలేదు. ఇప్పుడు నమ్మాలనిపిస్తోందిరా.
0: గట్టిగా అరవకురా, అసలు విషయం సర్పంచ్తో మాట్లాడదాంలే.
2: బాబాయా, నువ్వు మా ఊళ్ళో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకోవటం మా అదృష్టం అయ్యా. నీ అసలు చదువుకున్న వాళ్ళు ఇలా సొంతకొచ్చి ఇసుంటి కంపెనీలు పెడితే మన తెలంగాణలోని అన్ని ఊళ్ళు బాగుపడతాయి.
0: అవును సర్పంచ్ గారు.
2: చెప్పండి.
0: నలుగురికి ఆదర్శంగా మారాలనే నేను మన ఊళ్ళో ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను. నేనేమి ఊరికే ఊరికి బెహర్బాని చేయడం లేదు. 4 కోట్లు ఖర్చు చేసి కంప్యూటర్ చిప్స్ తయారు చేసి విదేశాలకు అమ్మి 10 కోట్లు సంపాదిస్తాను. ఇది పక్కా వ్యాపారం. అయితే ఇందులో చిన్న మానవత్వం దాగి ఉంది. నాతో పాటు నా ఊరు కూడా బాగుపడాలి, నాతో పాటు నా గ్రామస్తులకు పని దొరకాలి అన్నది మానవత్వము అనుకుంటున్నాను. దీనిని అండర్లైన్ చేసుకోండి మరి.
1: అయితే ఇంకేముందిరా, నీ కంపెనీలో సత్తిగాడు, గంగయ్య, నారిగాడు, ఈరిగాడు, పెంటయ్య, యాదయ్య, యాదమ్మ, లక్ష్మమ్మ, కుమ్మరమ్మకు కంప్యూటర్ ఇంజనీర్లుగా కొలువియి.
0: ఆ కొలువులకు వాళ్ళు సూటు కారురా చంద్రిగా, చదువుకున్న వాళ్ళు కావాలి.
1: వీళ్ళు కూడా చదువుకున్నారా?
0: చూడ్డానికి పక్కా రైతుల్లా ఉన్నారు. వీళ్ళు చదువుకున్నారా?
1: అవునరా, బయోమెట్రిక్ చదివినరు. అంటే 1000 ముద్ర వేయగలిగేంత చదివినరు. గది లెక్క.
0: బయోమెట్రిక్ అంటే చదువు కాదురా సన్నాసి, 1000 ముద్ర వేయడం అని అర్థం.
1: అదేరా, 1000 ముద్ర వేయాలన్నా చదువుకోవాలిగా. ఇప్పుడంతా బయోమెట్రికే కదరా. ఏటీఎం లో పైసలు తీయాలన్నా 1000 ముద్ర వేయాలి, బ్యాంకులో లాకర్ తెరవాలన్నా 1000 ముద్ర వేయాలి. అందరూ 1000 ముద్రలేస్తున్నారు. ఇంకా చదువుకున్న వాడికి చదువుకోని వాడికి తేడా ఏముందిరా చెప్పు.
0: అది కాదురా చంద్రిగా, బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు మాత్రమే ఆ కొలువు చేయాలి.
1: ఒరే పాపిగా, అయితే వీళ్లకు కంప్యూటర్ ఇంజనీర్లుగా కొలువులు ఇవ్వు. వీళ్లు బీటెక్ చదువుకున్న పోరగాళ్లను హైదరాబాద్ నుంచి పిలిపించి వాళ్ల కింద అసిస్టెంట్లుగా పెట్టుకుంటారు. నువ్వు తలా 10 లక్షల జీతం ఇచ్చావే అనుకో, దాంట్లోంచి ఓ 100,000 రూపాయల జీతం ఆ పోరగాండ్ల మొహాన్ని

0: కొడతారు. 9 లక్షలు వీళ్లు తీసుకుంటారు. అప్పుడు గడప గడపకు కారు వస్తుంది, మన ఊరు బాగుపడుతుంది. నాకు అందరూ కమిషన్లు ఇస్తే నేను గాలి మోటార్ కొంటాను. గాలి మోటార్ ఉన్న ఊరుగా మన ఊరి పేరు దేశంలో మారమవుతుంది.
1: అప్పుడు నా ఆస్తి చంకనాకిపోయి నేను నీకు పైలట్ గా మారుతాను, అంతే కదరా?
0: పైలట్ అంటే గాలి మోటార్ డ్రైవరే కదా. అయితే ఆ కొలువు నీకే ఇస్తాను. నెలకు దండిగా 10,000 జీతం ఇస్తాను. రోజుకు 10 రూపాయలు టిప్పుగా ఇస్తాను. పండగ చేసుకో
2: బాబాయా. నువ్వు చంద్రిగాడి మాటలు పట్టించుకోకు.
1: సరే సరే,
2: మన ఊరి వాళ్లకు కోడి దొరికితే చాలు, అది పెట్టే గుడ్డుకు తృప్తి పడరు. దాని కడుపులో చాలా గుడ్లు ఉంటాయని కోసుకు తినే అమాయకులు.
1: అది నాకు తెలుసు సర్పంచ్ గారు, అందుకే చంద్రిగాడిని భరిస్తున్నాను.
2: మన ఊళ్ళో పుట్టి పెరిగిన సినిమా డైరెక్టర్ ముందు నీ లెక్కనా ఇడిగి వచ్చిండు.
1: తను కూడా ఈ ఊరిని బాగు చేయాలని అనుకున్నాడా?
2: అవు మళ్ళా, వాడు హైదరాబాద్కు పోయినాక సినిమా డైరెక్టర్ అయ్యి మస్తు కమాయించుండు. వాడి అమ్మ ఇదే ఊళ్ళో చనిపోయింది. ఆ తల్లి పేరుతో ఒక స్కూల్ కట్టాలని అనుకుండు. మా ఊరోళ్ళని కలిసి ఖర్చు ఎంత అవుతుంది అని అడిగిండు. 5 లక్షలు అవుతుందని మా వాళ్ళు చెప్పిండ్రు. మామూలు స్కూల్ కట్టద్దు, 10 లక్షలు ఇస్తాను, కార్పొరేట్ స్కూల్ లెక్క జబర్దస్త్గా కట్టుండ్రీ అని ఈ సన్నాసులకు 10 లక్షలు ఇచ్చి పోయిండు. దగ్గరుండి పనిచేయించే టైం వాడికి లేదుగా. ఆ పైసలతో ఈ సన్నాసులు తాగి తందనాలు ఆడిండ్రు. టీవీలు సెల్ ఫోన్లు కొని పునాదులు మాత్రమే తీసిండ్రు. మరో 10 లక్షలు ఇస్తే ఫంక్షన్ హాల్ కడతామని డైరెక్టర్కి చెప్పిండ్రు.
1: మరి డైరెక్టర్ ఏమన్నాడు?
2: ఏమంటాడు, చిన్ననాటి దోస్తులు, కులపోళ్ళు, పెద్దనాన్నలు, కాకలు, బావలు, బామద్రు కదా, కొట్టలేడు తిట్టలేడు, ఇజ్జత్ కా సవాల్ పేపర్లో కూడా ప్రకటించిండు. చచ్చినట్టు బెడ్డడు మరో 10 లక్షలు ఇచ్చిపోయిండు.
1: అప్పుడు ఆ స్కూల్ నిర్మాణం పూర్తి చేశారన్నమాట.
2: వీళ్ళ బోందా, 1 గజం గోడలు లేపిండ్రు. మళ్ళీ డైరెక్టర్ దగ్గరికి పోయి మరో 10 లక్షలు కావాలని మొత్తుకున్నారు.
1: కనీసం అప్పటికైనా స్కూలు పూర్తయిందా?
2: కాలేదు. అప్పటి సంధి ఇప్పటిదాకా డైరెక్టర్ 1 కోటి రూపాయలు ఇచ్చిండు, సగం గోడలే లేచినాయి. దాంతో వాడికి వీళ్ళ మీద కోపం వచ్చి పైసలు ఇవ్వటం ఇక నా వల్ల కాదని చేతులు ఎత్తేసిండు.
1: ఓ మై గాడ్, ఇది సగం నిర్మాణంలో ఆగిపోయిన స్కూలా?
2: అందుకే బాబాయ్, నువ్వు ఈ ఎదవలకు ఏ పని అప్పగించుకో. ఇక్కడి వాళ్లకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొలువిస్తే కంపెనీ శంకనాగి పోతుంది. కాబట్టి కాంట్రాక్ట్ పని హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చి అక్కడ పోరగాండ్లకే కొలువులు ఇవ్వు.
0: మరి మాకు కొలువు ఎట్లా వస్తాయి సర్పంచ్ గారు?
2: మీలాంటి మట్టి బుర్ర సన్నాసులకు వాచ్మెన్ కొలువులు, ఆఫీస్ బాయ్ కొలువులు, వంటవాడి కొలువులు ఇస్తాడు. ఎక్కువ నగరాలు చేస్తే ఆ డైరెక్టర్ లెక్క పాపయ్య కూడా పారిపోతాడు.
0: మరి మనం 4 రాళ్లు ఎప్పుడు సంపాదించుకుంటాం సర్పంచ్ గారు?
2: కార్పొరేట్ ఆఫీసులో కట్టినాక మనకు 4 రాళ్లు అవే వస్తాయి. అత్యాశకుపోయి బంగారు గుడ్డు పెట్టే బాతును కొయ్యకు.
1: నేను చెప్పలేని మాటలు మీరు ధైర్యంగా చెప్పారు సర్పంచ్ గారు, చాలా సంతోషం.
2: ఎరా చంద్రయ్య, నీ దోస్తు ఇంటికొస్తే 10 రూపాయలు చాయ్ పోసి 15,000 తీసుకుంటావా? నీ పెండ్లానికి టిప్పు కింద 10,000 ఇప్పిస్తావా?
0: చాలా తక్కువ తీసుకున్నానంటావా సర్పంచ్ గారు?
2: చెప్పుతో కొడతాయి అదవా. మన ఊరి వాడికి పచ్చిపులు సన్నం పెట్టి 60,000 తీసుకుంటావరా, కుళ్ళిపోతాడా?
0: ఈ ముచ్చట నీకెట్టా తెలిసింది సర్పంచ్?
2: నీ పెండ్లం రాములమ్మ.
0: రాములమ్మ కాదు, వసే రాములమ్మ.
2: అదే వసే రాములమ్మ వచ్చి నేను అమ్మాలనుకున్న సింహమూతి కడియాలు కొంటానంది, అన్ని పైసలు నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి అని గట్టిగా అడిగా. అప్పుడు హైదరాబాద్ నుంచి ఓ బకరాగాడ వచ్చాడని చెప్పింది.
0: ఇంతకు మేము చేసింది తప్ప అంటావా సర్పంచ్?
2: తప్పు కాదు, తప్పున్నారు తప్పురా. కుక్కనాయాలా, ఇసుండి దేవుడిని గుళ్ళో పెట్టి పూజించాలరా. దేవుడి పెయ్యి మీద సొమ్ములు గుంజుకుంటే పురుగులు పెడతాస్తావు.
0: ఏ రకం పురుగులు సర్పంచ్ గారు? ఆకుముడత పురుగులా, రసం పీల్చే పురుగులా?
2: కరోనా లాంటి పురుగు పెడతాస్తారా? ఒక సర్పంచ్ కాదు, ఈ ఊరి పెద్ద మనిషిగా నేను చెప్తున్నా. పాపయ్య కట్టే ఫ్యాక్టరీ స్థలాన్ని వెంకయ్య దగ్గర 40,000 ఇప్పిస్తాను.
0: 10 లక్షలు ఇస్తానని పాపిగాడు కమిట్ అయ్యుండుగా.
2: నువ్వు మధ్యలో మాట్లాడితే చెప్పుతో పడతా. ఎంత తక్కువలో ఫ్యాక్టరీ కడితే అంత మంచి లాభాలు వస్తాయిరా సన్నాసి. ఆ కంపెనీ లాభాలతో 10 కాలాలు ఉంటే మనలాంటి పేదలు 10 కాలాలు బతికి బట్టగడతాం. అప్పుడే మన ఊరు బాగుపడుతుంది.
0: సరే, నేను బాగుపడకపోయినా పర్వాలేదు, మన ఊరు బాగుపడితే చాలు.
1: చంద్రిగాడి మాటలు విన్నాక నేను కూడా పారిపోవాలి అనుకున్నాను, కానీ మీ మాటలు విన్నాక నాకు ధైర్యం వచ్చింది సర్పంచ్ గారు. ఆ పనిని మీకే అప్పగిస్తున్నాను. ఇక రేపటి నుంచే పని మొదలుపెట్టండి సర్పంచ్ గారు. అందరం కలిసి మన ఊరును బాగు చేసుకుందాం.
2: విన్నారా, అందరం కలిసి మన ఊరిని బాగు చేసుకుందాం.
1: అవును
0: అవును
3: అవును,
0: అందరం కలిసి మన ఊరిని బాగు చేసుకుందాం,
3: బాగు చేసుకుందాం.
4: మీరింతవరకు తమది సోమవారం, మందిది మంగళవారం నాటకం విన్నారు. రచన శ్రీ శరత్ బాబు, నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్.

0: సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: చంద్రయ్య శ్రీ దాసరి ఆనంద్, పాపయ్య శ్రీ ఎస్ రామగోపాల్, రాములమ్మ శ్రీమతి పి జయశ్రీ, సర్పంచ్ శ్రీ డి సత్యమోహన్, ఎంకయ్య మంగయ్య శ్రీ జీడిగుంట వెంకట్రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కుదిర్తే కప్ కాఫీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిహాల్ గానం చేసిన సిరివెన్నెల గీతం విందాం. సంగీతం యోగేశ్వర్ శర్మ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1-44-54 ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 22వ తేదీ సోమవారం సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు రైతులు, పశు పోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తి గల రైతులు, పశు పోషకులు, పశుపాలకులు మీరు ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు 040 అనే ఎస్టీడీ కోడ్ను జత చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853. వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు రైతులు, పశు పోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ సోమవారం సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853. గమనిక విన్నారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800-301-5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

చివరిగా వినండి. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కౌశల్య గానం చేసిన సాయి శ్రీహర్ష గీతం, సంగీతం చక్రి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 738 kHz, 400.5 meters మరియు డిఆర్ఎం రిసీవర్ 729 kHz పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ ఆదిత్య తేజ. ఈరోజు మీతో మాట్లాడడానికి బోల్డని విషయాలు అయితే నేను తీసుకొచ్చాను అన్నమాట. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్, లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్, LSRW. పైన చెప్పినవన్నీ మనం ఎక్కడో ఎప్పుడో విను లేకపోతే చదువుకొని ఉంటాం కదా. అవును, అవి ఒక రకంగా ప్రతి వ్యక్తిలో ఉండవలసినటువంటి సాఫ్ట్ స్కిల్స్ అన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆర్ట్. రాయడం చదవడం కూడా ఒక ఆర్టే. అరే వాడు చూడు ఎంత అందంగా ప్రింట్ చేసినట్టు రాస్తున్నాడు అనుకుంటా, అరే తను చూడు చాలా బాగా మాట్లాడుతుంది, ఎంత వినసొంపుగా, అసలు మనకు టైమే తెలియదు అని కంపేర్ చేస్తూ ఉంటాం. ఇలా ప్రతి స్కిల్ని మనం గొప్పగా కంపేర్ చేయడం లేక ప్రాక్టీస్ చేయడం చేస్తూ ఒక అలవాటుగా మార్చుకొని కొందరు ప్రయత్నిస్తుంటారు అన్నమాట. సరే, ఇప్పటివరకు బాగానే ఉంది, లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ అవసరమే అని అర్థమైంది. కానీ ఒకటి మాత్రం తక్కువ అవుతుంది అన్నమాట, ఏంటంటే క్వశ్చనింగ్. చిన్నపిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వారి వరకు, ఎత్తు నుంచి స్కై వరకు, ఓషన్ నుండి వాటర్ డ్రాప్లెట్స్ వరకు, మౌంటైన్ నుండి గ్రౌండ్ వరకు, స్పేస్ నుండి యూనివర్స్ వరకు, కామన్ మ్యాన్ నుండి సైంటిస్ట్ దాకా, ప్రతి ఒక్కటి ప్రతి ఆక్యుపేషన్ కూడా క్వశ్చనింగ్ ద్వారానే డెవలప్ అయిందన్నమాట. సో ఆ క్వశ్చనింగ్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న ప్రకటన వినేయండి.
1: రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్

0: గ్రోత్ ఫండ్ ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: సో పురాతన ఆది మానవుల దగ్గర నుండి నేటి ఆధునిక మానవుడి వరకు, హ్యూమన్ మెమరీ నుండి ఏఐ మెమరీ దాకా, లైట్ నుండి సౌండ్ దాకా, తాళపత్ర గంధ్రం నుండి ప్రింటింగ్ ప్రెస్ దాకా, న్యాచురల్ రిసోర్సెస్ నుండి ఆర్టిఫిషియల్ రిసోర్సెస్ దాకా, సైన్స్ నుండి కన్సైన్స్ దాకా, ఇన్వెన్షన్ నుండి డిస్కవరీ దాకా, ఆట నుండి పాట దాకా, కళ నుండి కళాకారుల దాకా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ క్వశ్చనింగ్తో సంబంధం లేకుండా లేదనిపిస్తుంది. నిజమే కదా, మరి ప్రతిదీ క్వశ్చన్ మీదనే డిపెండ్ అయ్యి ఉందన్నమాట. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అయితే దానికి ఒక లెక్క ఉందండి. ఫస్ట్ ఏమో LSRW అన్నారు, ఇప్పుడేమో క్వశ్చనింగ్ అంటున్నాడు, ఏదో ఉంది అనిపిస్తుంది. ఎస్, వీటితో పాటు క్వశ్చనింగ్ ఎలా ఉండాలి, ఇంకా ఇంపార్టెన్స్ ఏంటి, చిన్న చిన్న స్టోరీస్ నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈలోగా వినేయండి మంచి సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆ ఆ.

సో చక్కటి పాటైతే వినేసాము. మన టాపిక్లోకి వస్తే ఎందుకు, ఏమిటి, ఎలా, ఇది చాలా అద్భుతాలను సృష్టించగలదు, ఎన్నో ఆవిష్కరణలకు దోహదపడగలదు, పడ్డాయి కూడా. అయితే ఒక రియల్ స్టోరీ చెప్తా. నిన్న నాకు మెట్రోలో వెళ్తున్నప్పుడు ఒక చిన్న పాప ఒకటే మాట్లాడుతుందన్నమాట. వాళ్ళ నాన్నని ఒకటే క్వశ్చన్స్ అడుగుతూ, ఇదేంటి, అదేంటి, ఇది ఎందుకు అని వాళ్ళ నాన్నను కూడా ఎంతో ఓపిక్గా క్వశ్చన్స్ అడుగుతున్న తన కూతుర్ని చూస్తూ, తను కూడా ఎంతో ఓపిక్గా అడిగిన దానికి ప్రతిదానికి సమాధానం చెప్తూ ఉన్నారనమాట. అసలు భలే అనిపించింది. ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. పిల్లల్లో ఆ న్యాచురల్ క్వశ్చనింగ్ ఎబిలిటీ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు అడిగినప్పుడు మనం

0: ఇలా చేయడం ద్వారా వాళ్ళలో మెమరీ పవర్ కూడా పెరుగుతుంది, సబ్కాన్షియస్ మైండ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. ఇలా క్వశ్చనింగ్ డెవలప్ అవుతుంది పెద్ద వరకు, ఈవెన్ క్లాస్ రూమ్స్ నుండి ల్యాబ్స్ వరకు, ఈవెంట్స్ నుండి ఎగ్జామ్స్ వరకు. వాళ్ళ రూట్స్ సపరేట్గా అనిపిస్తుంది అనమాట. బికాస్ ఆఫ్ దట్ ఏజ్ చాలా చాలా గొప్ప వ్యక్తులు, ఇన్నోవేటర్స్, సైంటిస్ట్ అందరు ఇలా జిజ్ఞాసతో పనులు మొదలుపెట్టి సక్సెస్ అయిన వాళ్ళే. అయితే ఆ తపనకు ఏజ్తో సంబంధం లేదండి, ఎవరిలో అయినా ఉండొచ్చు. ఆ సాధించాలనే కోరిక తపన మనం పెద్ద వయసుల వారిలో కూడా చూడవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఒక కమర్షియల్ విందాము, తర్వాత దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: సో మనమైతే ఏజ్ గురించి క్వశ్చనింగ్కి సంబంధం లేదనుకున్నాం కదా, అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్నే సంగీత మూవీ డైరెక్టర్ గారు 94 ఇయర్స్ ఏజ్లో చేసిన సినిమా, అంటే సంగీతం శ్రీనివాసరావు గారు చేసిన సినిమా ఈకో చెందిన వాళ్ళే అనమాట. ఎలా ప్రత్యేకంగా కనిపించాలి, డిఫరెంట్ ఎబిలిటీస్ వాడాలి, కొత్తగా ఆలోచించాలి, కొత్తగా కనిపించాలి అని, ఎందుకు కాదు అనే ఆలోచన తీరు వారిని సినీ ఫీల్డ్లో 94 ఇయర్స్ వచ్చినా కూడా ఆయన ఇలా అజరామరంగా కంటిన్యూ అవుతున్నారంటే దాని వెనక ఉన్నది ఆ క్వశ్చనింగ్ అనమాట, ఆ తెలుసుకోవాలనే తపన. ఇంకొక ఎగ్జాంపుల్ సోనాలిక ట్రాక్టర్స్ ఓనర్ లక్ష్మణ్ దాస్ మిట్టల్ గారు ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు కోట్లల్లో వ్యాపారం జరుగుతుంది, దానికి మూల కారణం ఆ తపన. ఎందుకు డిఫరెంట్గా ఉండొద్దు అని చేసే ఆలోచన సెల్ఫ్ క్వశ్చనింగ్ అనమాట. పూర్వ ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి వెంకయ్య నాయుడు గారు కూడా ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అంటారు. అంటే అక్కడ ఆ జిజ్ఞాస ఇంకా ఏదో చేయాలి అనే నిరంతర క్వశ్చనింగ్ చాలా గొప్పగా ఉంటాయన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే మన చుట్టుపక్కల వారిలో కూడా మనం గమనించవచ్చు. అమ్మా నాన్న, అక్క, బాబాయి, తాత ఇలా మనకు కనిపిస్తారు. వాళ్ళు నిత్య విద్యార్థిగా ఉంటూ ఒక క్వశ్చనింగ్ అనే భావనతో సెల్ఫ్ జర్నలింగ్ ద్వారా స్వాట్ అనాలిసిస్ అనే వాటితో డెవలప్ అవుతూ సక్సెస్ అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రతి అనుభవం ఒక పాఠం, ప్రతి జ్ఞాపకం ఒక అనుభూతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: సో అయితే స్వామి వివేకానంద గారు ఒక మాట అంటారనమాట, నీతో నువ్వు మాట్లాడుకోలేకపోతే ఒక గొప్ప మనిషితో మాట్లాడే అవకాశాన్ని నువ్వు కోల్పోతావు అంటారు. హియర్ కమ్ సెల్ఫ్ క్వశ్చనింగ్ అనమాట, అండ్ స్వాట్ అనాలిసిస్. అంటే మనం చేసే ప్రతి పనిలోనూ ఒక ఆలోచన తీరు, ఒక సక్సెస్, ఒక ఫెయిల్యూర్ అన్నీ ఉంటాయి. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ ఎ గ్రేట్ ఫెయిల్యూర్స్. ఇలా అయితే మనం రివ్యూ చేసుకోవాలి, ఎక్కడ ఏ పాయింట్లో మనం ఫెయిల్ అవుతున్నాము, మన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అని, ఇలా అప్పుడే మనం సక్సెస్ వైపు వెళ్ళగలుగుతాం. ఒక రివ్యూ అవసరం. అంటే ఇక్కడ కూడా ఎందుకు, ఎలా, ఏమిటి, ఎలా అని మనం మన కోసం సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు అన్ని రివ్యూ ఫీడ్బ్యాక్ వస్తుందన్నమాట. చాలా చాలా గొప్ప వ్యక్తులు సెల్ఫ్ జర్నలింగ్, స్వాట్ అనాలిసిస్ ద్వారా రివ్యూ చేసుకుని డెసిషన్ మేకింగ్లో ఎమోషనల్ బ్యాలెన్స్ని దాటుతూ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకు క్రిటికల్ థింకింగ్ అయినా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అయినా, ప్రెజర్ సిచ్యువేషన్స్ అయినా మనం ఈజీగా బయటపడవచ్చు, బికాస్ వీ నో అవర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్, సో దట్ వీ కెన్ యూజ్ అవర్ ఓన్ మెడిసిన్ ఫర్ రికవరీ. అలా ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది పర్సనల్ లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ అని మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాం. మరి దీనికోసం ఎలా మనం వర్క్ చేయాలి అంటే, సింపుల్ థింగ్, మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్. రాయడం అలవాటు చేస్తే అది సుత్తి కంటెంట్ అయినా, ఎమోషన్స్ అయినా, స్టోరీస్ అయినా, మోటివేషన్ అయినా, బిజినెస్ స్టోరీస్ అయినా, ఏదైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ మనలో ఆ స్కిల్ డెవలప్ అవుతుంది. జర్నలింగ్ చేయొచ్చు, స్వాట్ కూడా చేయొచ్చు, బికాస్ మనం రాసింది మన ఓన్ కంటెంట్ కాబట్టి మన గురించి మనకు ఆ ఫ్లో అండ్ స్టోరీస్ ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇంకా బుక్ రీడింగ్ కూడా సెల్ఫ్ క్వశ్చనింగ్ని కంటిన్యూ

0: నీకు దోహదపడతాయి అన్నమాట. ఇట్ కెన్ బి అ బెస్ట్ థెరపీ ఫర్ ఎవర్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: సో ఇలా బుక్ రీడింగ్ గురించి చెప్తున్నాను కదా, నేను కూడా ఒక బుక్ రీడ్ చేశాను అనమాట. దాంట్లో ఒక స్టోరీ మీకు చెప్తాను, అది కలాం గారి స్టోరీ అనమాట. ఒకరోజు క్లాస్ సిలబస్లో భాగంగా వాళ్ళ మాస్టర్ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారు రామేశ్వరం తీరాన్ని తీసుకువెళ్ళి అక్కడ పక్షులు ఎగరను గమనించమని కలాం గారు చూశారనమాట. వాళ్ళు మాస్టర్ని అడిగారు అనమాట, ఎందుకు పక్షులు ఇలా ఎగురుతున్నాయని. దానికి సమాధానం ఇచ్చారు అయ్యర్ గారు. ఆ సమాధానం వారిని ఇప్పుడు ఎంతో గొప్ప శాస్త్రవేత్త స్థాయికి నిలబెట్టిందనమాట. హియర్ ఆల్ కమ్స్ ఫ్రమ్ క్వశ్చనింగ్. కలాం గారు అలా క్వశ్చన్ చేయకుండా ఉంటే అలా అయి ఉండేవాళ్ళ చెప్పండి? సో ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ క్వశ్చనింగ్. ఇట్ ప్రూవ్స్ దట్ వే ఆఫ్ క్వశ్చనింగ్ అండ్ నీడ్ ఆఫ్ క్వశ్చనింగ్. క్వశ్చనింగ్ యొక్క అవసరం ఎంతుందో మనకు ఈ యొక్క ఉదాహరణ వల్ల మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా బుక్స్ ద్వారా స్టోరీస్ చదవడం వల్ల కూడా ఇన్స్పైర్ అవుతాం, ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అది మనకు ఎప్పుడు ఒక మైక్రో హ్యాబిట్ లాగా వర్కౌట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం స్టోరీ చూసుకున్నాం, కలాం గారి స్టోరీ అవనివ్వండి, తర్వాత ఇంతకుముందు ఏజ్తో సంబంధం లేకుండా సంగీతం శ్రీనివాస్ గారి దగ్గర నుండి, తర్వాత లక్ష్మణ్ మిట్టల్ దగ్గర నుండి, తర్వాత వెంకయ్య నాయుడు గారి వరకు. సో ఇలా ప్రతిదీ కూడా ఏజ్తో సంబంధం లేకుండా, తర్వాత ఆయన చైల్డ్హుడ్ దశలో మనం తెలుసుకున్నాం, వాళ్ళేమో ఎల్డర్లో సంబంధించినటువంటి స్టోరీస్ మనం తెలుసుకున్నాం. బట్ ఇక్కడ ఏంటి అంటే ఏజ్తో సంబంధం లేదు, ఇట్ డిపెండ్స్ ఆల్ అబౌట్ క్వశ్చనింగ్ అండ్ తెలుసుకోవాలనే తపన అన్నమాట. తర్వాత మనకు ఇంకొక స్టోరీ ఉందన్నమాట, నేను చదివిందే, ప్రపంచాన్ని మార్చింది వినేవాళ్ళు కాదు ప్రశ్నించేవాళ్ళు అని. ఇది ఒక టైటిల్ అనమాట, ఇట్స్ ఎ మార్వెలస్ స్టోరీ అనమాట. ఎందుకంటే ఆ టైటిల్లో మనకు అర్థమైపోతుంది, ప్రపంచాన్ని మార్చింది వినేవాళ్ళు కాదు ప్రశ్నించేవాళ్ళు అని. ఇక్కడ మనకు ఆ స్టోరీలోని ఇంపార్టెన్స్ తెలుస్తుంది, ఆ క్వశ్చనింగ్ ఒక ఇంపార్టెన్స్ అనమాట. ప్రశ్నించే వాళ్ళ ద్వారానే ప్రపంచం మారుతుంది అంటున్నారనమాట. ఒక చిన్న బాలుడు కూడా ఎప్పుడూ ఒకే ప్రశ్న అడిగేవాడు అనమాట, అసలు ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు, అసలు ఎందుకు, ఏమిటి, ఎలా. ఇదే పద్ధతి ఎప్పుడు చూసినా కూడా ఎవరినైనా కూడా క్వశ్చన్స్ అడగడము, చికా పెట్టడం. ఇందాక ఎగ్జాంపుల్గా మనం చిన్నపిల్ల ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో అలానే ఆ ప్రశ్నలు చాలామందికి, చాలా వాళ్ళ దగ్గర ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా రిపీటెడ్గా దేనికి సంబంధించిందైనా ప్రతిదీ. ఒక సపోజ్ ఒక రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఇలా ఎందుకు జరిగింది, ఇలానే ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు అవ్వకూడదు, ఇలా ఎందుకు అవ్వదు. సో ఇట్లా మొత్తం కూడా ఒక మైండ్ మొత్తం కూడా ఒక క్వశ్చన్స్తో నిండిపోయేదనమాట, ఒక ప్రశ్నల పత్రంలాగా ఉండిపోయేదనమాట, ఒక ఎగ్జామ్ పేపర్లాగా. కానీ ఆయన ఆగలేదు, ఆ యొక్క తపన అనేది నిరంతరామంగా కొనసాగిందనమాట. ఒకరోజు అతను తన మనసులో ఒక విచిత్రమైన ప్రశ్న వేసుకున్నాడనమాట. నేను ఒక కాంతి కిరణం మీద ప్రయాణిస్తే ఏమవుతుంది అని అనుకున్నాడు. క్వశ్చన్ జాగ్రత్తగా వినంటే, నేను ఒక కాంతి కిరణం మీద ప్రయాణిస్తే ఏమవుతుంది అనుకున్నారు. ఆ ప్రశ్న ప్రపంచం గర్వించదగ్గ ఆల్బర్ట్ ఐన్స్టీన్ని చేసిందనమాట. అర్థమైంది కదా, ఆ యొక్క క్వశ్చన్, మనం ఏదైతే మనం ఫస్ట్ నుంచి ఆ క్వశ్చనింగ్ అనుకుంటున్నామో దాని గురించి. మనం ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు నేను ఒక కాంతి కిరణం మీద ప్రయాణిస్తే ఏమవుతుంది అని అనుకున్నారు కదా. సో ఆ క్వశ్చనే ఈరోజు వారిని ఒక గొప్ప శాస్త్రవేత్తగా చేసిందని కూడా మనం చదువుకోవచ్చు అనమాట. హియర్ ఆల్ కమ్స్ క్వశ్చనింగ్. సో ఈ స్టోరీ మొత్తం క్వశ్చనింగ్ మీదనే ఉంది, ఎందుకు, ఏమిటి, ఎలా అని. ఇంకా మనం ఈ యొక్క మన యొక్క యువాణి కార్యక్రమానికైతే చివరికి వచ్చేసామో. బేసిక్గా మనం చెప్పుకున్నటువంటి ఫస్ట్ చిన్నపిల్ల దగ్గర నుండి పెద్ద వారి వరకు ఆ క్వశ్చనింగ్ మీద ఇంపార్టెన్స్ చెప్పుకున్నాము, తర్వాత సెల్ఫ్ జర్నలింగ్ మీద తెలుసుకున్నాము, తర్వాత సెల్ఫ్ జర్నలింగ్తో పాటు స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి అనేది ప్రతిదీ కూడా మనకు ఒక ఆలోచన వచ్చిందనమాట. మన కోసం మనం ఆల్రెడీ స్వామి వివేకానంద గారి కోట్ని కూడా నేను యూజ్ చేశాను, మనలో మనం మాట్లాడుకోలేకపోతే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడుకునే అవకాశాన్ని కోల్పోతామంటారు. సో ఇలా మనకు ఒక స్వాట్ అనాలిసిస్ అనేది చాలా ఉపయోగం అనమాట. ఇంకా మనకు చాలా చాలా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే క్వశ్చనింగ్ అనేది ఒక పర్సనల్ డిపెండెన్సీ కాదు, అంటే ఒక ఇండివిజువల్ డిపెండెన్సీ కాదు, ఒక గ్రూప్ మీద కూడా ఆధారపడి ఉంటుంది, మనం ఎదిగినటువంటి సిచ్యువేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది, మనం డెవలప్ అయినటువంటి ఆ యొక్క సర్కమ్స్టాన్సెస్ ఏవైతున్నాయో ఆ పరిస్థితుల మీద కూడా ఆ క్వశ్చనింగ్ అనేది, ఆ యొక్క ఎబిలిటీస్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే మనం క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా సమాధానం దానికి తగినట్టుగా చెప్తేనే మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. శివసుబ్రహ్మణ్య అయ్యర్లాగా మనకు అందరూ ఉండరు కదా. సో అందుకని క్వశ్చన్ అడిగే సిచ్యువేషన్స్ని మనం, సర్కమ్స్టాన్సెస్ని కూడా మనం డిపెండెన్స్ చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ క్వశ్చన్కి తగ్గట్టు ఆన్సర్ రావాలి.

ఎప్పుడైతేనే ఎవరైతే ఒక క్వశ్చన్ అడగో దానికి సరైన ఆన్సర్ వచ్చిందో అప్పుడు మాత్రమే మనకు ఈజీగా దాన్ని మనం తెలుసుకుంటాం అనమాట. అందుకని మీ యొక్క ప్రతి తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లలు ఇప్పటికీ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థి ఏదైనా డౌట్ వచ్చినా కూడా వాళ్ళ సార్ని నిస్సందేహంగా ఎటువంటి భయం లేకుండా క్వశ్చన్స్ అడగమనండి. మీరు కూడా వాళ్ళకు ఎంతో ఓపిక్గా క్వశ్చన్స్ అనేవి చెప్పండి అనమాట. అప్పుడు మాత్రమే ఎవరికి తెలుసు అండి, చెప్పండి, ఎవరింట్లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉన్నారో, ఎవరింట్లో కలాం గారు ఉన్నారో ఎవరికి తెలుసు. సో ప్రయోగం లేనిది ప్రయాణం లేదన్నమాట. ఇది ఈరోజు యువతరంగం కార్యక్రమం. మళ్ళీ రేపు కలుద్దాం.

0: ఆకాశవాణి సమయం 12:30 మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న విబీజీ రామ్జీ చట్టం 2020 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 వ్యక్తులకు స్క్రీనింగ్ చేసి 20,00,000 క్యారియర్లను గుర్తించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63,00,000 పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకువచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని ఆయన చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని డాక్టర్ మాండవ్య తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ ద్వారా 15,00,000 పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత ద్వారా 2,18,00,000 పైగా మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,00,000 దాటనున్నాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటారు. ఇంతవరకు పీఎం కిసాన్ కింద పథకం చేసిన పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. ఈ బాధ్యతలకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించేందుకు గ్రామీణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. చట్టంలో ముఖ్యమైన అంశాలు, అమలు విధానం, సంస్థాగతమైన ఏర్పాట్లు, సాంకేతిక ఆధారిత పాలనా వ్యవస్థలు, రాష్ట్రాలు, జిల్లాలకు అందుబాటులో ఉండే సహాయక యంత్రాంగాల గురించి వారికి శిక్షణ ఇచ్చారు. ఏరియా ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు క్షేత్రస్థాయి సిబ్బందితో సంపాదిస్తారు. తద్వారా అమలు అవసరాలను అర్థం చేసుకోవడం, అనుభవాలు, ఉత్తమ పద్ధతుల మార్పిడిని సులభతరం చేయడం, సామర్థ్యాల పెంపుదల మొదలైన వాటికి సంబంధించి వీరు చర్యలు తీసుకుంటారు.

0: ఈ ఏరియా ఆఫీసర్ల సమన్వయాన్ని సులభతరం చేయడంతో పాటు అమలు అనుభవాలను కూడా పంచుకుంటారు. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ చట్టం అమల్లో మద్దతు ఇవ్వడంలో ఏరియా ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తారు. తద్వారా బీబీజీ రామ్జీ విధానంలోకి సజావుగా సమర్థవంతంగా ప్రక్రియలను ప్రవేశపెడతారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆదివారం నాడు జరగబోయే నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ నీట్ యూజీ పునః పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అధికారిక వాట్సాప్ కమ్యూనికేషన్ ఛానల్ను ప్రారంభించింది. అన్ని అధికారిక వాట్సాప్ సందేశాలను 7827980287 అనే నంబర్ కల ఎన్టీఏ వెరిఫైడ్ ఖాతా నుంచి మాత్రమే పంపుతారని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ మరోసారి 7827980287. విద్యార్థులు గమనించగలరు, ఎన్టీఏ నుంచి వచ్చినట్లుగా క్లెయిమ్ చేసే ఏ సందేశాన్ని నమ్మే ముందు బ్లూ వెరిఫికేషన్ టిక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని కూడా అభ్యర్థులకు ఎన్టీఏ సూచించింది. జూన్ 21వ తేదీన జరిగే పునః పరీక్ష కోసం ఇప్పటికే తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు వాటిని మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లా ఓంకారేశ్వర్లో ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్టస్థాయి కార్యక్రమానికి హాజరయ్యారు. వేదిక వద్దకు వచ్చిన రాష్టపతికి గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతం పలికారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా మాట్లాడుతూ, జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద సాధించిన విజయాలకు గాను రాష్ట ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ మిషన్ కింద రాష్ట్రం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. 2023లో ఈ జాతీయ మిషన్ను ప్రారంభించినప్పుడు నిర్దేశించుకున్న ముఖ్యమైన లక్ష్యాల్లో పెద్ద ఎత్తున స్క్రీనింగ్ చేయడం ఒకటని, ఈ లక్ష్యాన్ని గడువు కంటే ముందే సాధించడం సంతృప్తికరమైన విషయమని రాష్ట్రపతి అన్నారు.
1: उन्मूलन मिशन के अंतर्गत मध्य प्रदेश ने जो बहुआयामी उपलब्धियां हासिल की है इसके लिए मैं राज्य सरकार की सराहना करती हूँ. ये संतोष की बात है कि वर्ष 2023 में राष्ट्रीय मिशन का शुभारंभ करते समय जो अनेक बड़े लक्ष्य देश के सामने रखा गए थे उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है. मुझे बताया गया है कि 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है. ये कोई छोटी उपलब्धि नहीं है.
0: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆరోగ్యకరమైన మరింత సమానత్వంతో కూడిన దేశాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటించారు. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద ఇప్పటివరకు 7,19,00,000 మందికి పైగా వ్యక్తులకు స్క్రీనింగ్ నిర్వహించామని, వారిలో 20 లక్షల మందికి క్యారియర్స్ గా గుర్తించామని పేర్కొన్నారు. ఈ మిషన్ కింద 2,46,000 మందికి పైగా వ్యక్తులు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిందని, 4 కోట్లకు పైగా సికిల్ సెల్ కార్డులు పంపిణీ చేశామని నడ్డా చెప్పారు. ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ న్యాయమూర్తిగా 2026 నుంచి 2035 మధ్య కాలానికి మన దేశం తరఫున అభ్యర్థి ప్రొఫెసర్ బిమలేన్ పటేల్ ఎన్నికయ్యారు. మన దేశంపై ఈ విషయంలో విశ్వాసం ఉంచినందుకు సభ్య దేశాలకు భారత్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కీలకమైన మైలురాయిని సోషల్ మీడియాలో తెలియజేస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రొఫెసర్ బిమల్ పటేల్ తో పాటు ట్రైబ్యునల్కి ఎన్నికైన ఇతర విశిష్ట సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కేవలం 3 నెలల్లోనే దాదాపు 50 లక్షల డోసుల మైలురాయిని చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యువతుల ప్రాణాలను రక్షించడంలో మునుపెన్నడో లేని స్థాయిలో వేగాన్ని అత్యవసర ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రచారం తీవ్రమైన వేగాన్ని పుంజుకుందని, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల్లో 100% హెచ్పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించగా మిజోరాం తన లక్షిత జనాభాలో 93% చేరుకుందని పేర్కొంది. ఈ పురోగతి భారత ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతను, దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తల అలసట లేని శ్రమను తెలియజేస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

0: వస్తుంది. అదే విధంగా ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా మెక్సికోలోని గ్వాడలజారా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సౌత్ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించిన మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించిన మొదటి దేశంగా ఆవిర్భవించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు కానున్న విబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరిస్తోంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధికి రహదారుల నెట్వర్క్ ఎంతో కీలకమని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని కేంద్ర భూగోళ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ధాన్యం నిల్వలను ఏర్పాటు చేసే ప్రక్రియపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహిస్తున్న కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ అమృత్ ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ ఉదయం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ సాయంత్రం హైదరాబాద్ ఎల్వి స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇక వార్తల వివరంగా. అభివృద్ధికి రోడ్ల నెట్వర్క్ ఎంతో కీలకమని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఉదయం కేంద్ర మంత్రి పర్యటించారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో 87 కోట్ల రూపాయల విలువైన రోడ్ల అభివృద్ది పనులకు రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధాన్యం నిల్వ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో సైలో టెర్మినల్స్ ఏర్పాటు ప్రతిపాదనలపై ఏజెన్సీలతో చర్చించారు. వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం లేకుండా 47.5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 82 సైలో టెర్మినల్స్ నిర్మించాలని, దీనికి సుమారు 4,450 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. పౌర సరఫరాల శాఖను దేశంలోనే ఆదర్శ ధాన్య నిర్వహణ వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్న కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ అమృత్ ను రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్లో ఇలాంటి భారీ ఎగ్జిబిషన్ నిర్వహించడం సంతోషకరమని అన్నారు. నిర్మాణ రంగానికి అవసరమైన అత్యాధునిక యంత్ర పరికరాలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడం ద్వారా అభివృద్ది మరింత వేగవంతమవుతుందని చెప్పారు. రాష్ట్రంలోని సర్కారు పాఠశాలలు, సంక్షేమ గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు, వసతి గృహాల విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో గురుకుల విద్యార్థులకు 22, పాఠశాల విద్యార్థులకు 7, వసతి గృహ విద్యార్థులకు 10 వస్తువులతో కూడిన కిట్లను గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా ఉపాధి కల్పన, కార్మికులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జాతీయ స్థాయి ఇన్సెంటివ్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరగనుంది. ఇందులో భాగంగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ సాయంత్రం 5 గంటలకు నల్లకుంటలోని ఆర్టీసీ కళాభవన్లో ప్రాంతీయ సదస్సు నిర్వహించనుంది. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంతో పాటు జిల్లా కేంద్రాల్లో ఉర్దూ కవి సమ్మేళనాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్టంలో 20 మైనార్టీ గురుకులాల భవన నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయని వెల్లడించారు. సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి

0: నజరుద్దీన్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేయాలని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. దీనివల్ల వేలాది మంది చేనేత కార్మికుల జీవనోపాధి మెరుగుపడటమే కాకుండా ప్రభుత్వ సంస్థలకు నాణ్యమైన చేనేత ఉత్పత్తుల సరఫరా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి సురేఖ లేఖ రాశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజమంతా భాగస్వాములు కావాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా హన్మకొండ జిల్లాలో నేటి నుంచి 25వ తేదీ వరకు నషాముక్త సప్తాహంను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి కౌన్సిలింగ్ ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థులు ఈ రోజు నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికోసం రాష్ట వ్యాప్తంగా 37 హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ అనుబంధ ఆన్లైన్ సేవలకు సంబంధించి సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో సేవలు నిలిపివేయనున్నట్లు శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలియజేశారు. సర్వర్ నిర్వహణ ప్రక్రియ, ఆన్లైన్ వ్యవస్థలు మరింత సజావుగా పనిచేసేలా భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడం, సేవల్లో నాణ్యత మెరుగుపరచడం కోసం ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్టంలో నిన్న సాయంత్రం పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా రాత్రి వేళ వర్షం కురిసింది. మరోవైపు పగటిపూట వడగాలులు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిన్న 146 మండలాల్లో వడగాలుల ప్రభావం కనిపించింది. ఈరోజు, రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ సహా 13 జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో చెరువుల పరిరక్షణలో భాగంగా మొత్తం 24 చెరువుల పునరుద్దరణ పనులను ముమ్మరం చేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలియజేశారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా పరిధిలోని రావంతపూర్ పెద్ద చెరువు పునరుద్దరణ పనులకు హైడ్రా కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ,
1: హైడ్రా మొదటి విడతలో 6 చెరువుల్ని టేకప్ చేసి ఆల్మోస్ట్ అది కంప్లీషన్, 3 అయిపోయినాయి, ఇంకో 3 కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నాయి. ఇంకొక 14 చెరువులు ఇప్పుడు హైడ్రా టేకప్ చేస్తుంది. దాంట్లో ఈ రామంతపూర్ చెరువు, ఇతర వేరే చెరువులు కూడా ఉన్నాయి. ఒక సంవత్సరం లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి మా వైపు నుంచి కూడా అంతా కృషి చేస్తున్నాము.
0: పోటీ ప్రపంచంలో మెరుగైన జీవన విధానానికి యోగా తప్పనిసరని సంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ యోగా గురువులు జగన్ తెలిపారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
2: మన జీవితంలో యోగా ఒక ముఖ్య భాగం కావాలి అని మనం గుర్తించాలి. ఈరోజు ఎంతో మంది శారీరక, మానసిక అనారోగ్యాలతో సతమతమవుతున్నారు. వీటికి యోగా ఒక మంచి పరిష్కారం కావచ్చు.
0: ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందే జాగ్రత్త పడటం మంచిదని, ఆ జాగ్రత్తల్లో యోగా ఒక ముఖ్యమైన భాగమని పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ అన్నారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
3: యోగా చేయడానికి ఖరీదైన పరికరాలు కానీ పెద్ద స్థలం కానీ ఏం అవసరం లేదు. రోజుకు కేవలం 20 నుంచి 30 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. శరీరం ఫిట్ గా ఉండటంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. యోగా వల్ల ఒత్తిడి తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, నిద్ర కూడా బాగా పడుతుంది.
0: రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని జమికుంట కృషి విజ్ఞాన శాస్త్రవేత్త మహేష్ అన్నారు. వరి వేసేవారు స్వల్పకాలిక వరి సాగు చేయాలని ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
4: కేతి బచావ్ అభియాన్ అనే కార్యక్రమం రైతులకు నేల యొక్క ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించాలి, అధిక ఎరువుల వాడకం తగ్గించడం, పచ్చి రొట్టె ఎరువుల వాడకము, పంట మార్పిడి గురించి వివరించడం జరిగింది. పచ్చి రొట్టె ఎరువులు కానీ నేలలో కలియదూరినట్టయితే నేల యొక్క సారం పెరగడమే కాక రైతులు మంచి దిగుబడులు పొందుతారని వాళ్ళకి వివరించడం జరిగింది.
0: యూరియా బస్తాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ పనిచేయడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జెండా పండుగలో పాల్గొని మాట్లాడారు.
5: సెప్స్ అని ఉండే ఇక్కడ సిరిసిల్ల సెపరేట్ గా కరెంట్ వచ్చేది. ఆ సెప్స్ కాస్త మంగళారత అయిపోయింది, దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా పెడదామని చూస్తే మొత్తం గవర్నమెంట్ లో కలిసిపోయింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు సెప్స్ లో కలిసిపోతుంటే కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు.
0: కల్తీ పానీపూరి తిని అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని నిన్న రాత్రి కవిత పరామర్శించారు. దేశంలో ఈరోజు జాతీయ పట్టణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గ్రంథాలయ అక్షరాస్యత ఉద్యమ పితామహుడైన పిఎన్ ఫణి

గర్గ్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వం 1996లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేసీఆర్ నగర్లో పానీపూరి తిని అస్వస్థతకు గురై జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 10 పీఎంశ్రీ పాఠశాలల్లో కరాటే నేర్పించడానికి బ్లాక్ బెల్ట్ కలిగిన శిక్షకుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి

జిల్లాల్లో కరాటే నేర్పించడానికి బ్లాక్ బెల్ట్ కలిగిన శిక్షకుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అభివృద్దికి రహదారుల నెట్వర్క్ ఎంతో కీలకమని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ధాన్యం నిల్వలను ఏర్పాటు చేసే ప్రక్రియపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఉంటారు.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ సెక్షువల్ వైలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ 2026. ఈ అంశం గురించి అసలు 2026 థీమ్ ఏంటి, దీంట్లో జరిగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఎటువంటి చట్టాలు మహిళలకు అండగా ఉన్నాయి, ఇలాంటి అనేక అంశాల గురించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వొకేట్ ఎల్లా నాన్సీ గారు మన స్టూడియోస్లో మనతో ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం నాన్సీ గారు.
1: నమస్కారం అండి.
0: నాన్సీ గారు చెప్పండి, ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అండి, అసలు ఈ డే ఎందుకు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు అనే దాని నుంచి మనం మాట్లాడుకుందాము. ఈ డే అనేది జూన్ 19, 2015 యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వారు చాలా కాన్ఫ్లిక్ట్స్ అన్నమాట, సెక్షువల్ వయలెన్స్ మీద జరిగే ఇదొక టాక్టిక్ ఆఫ్ వార్ కింద చాలామంది యుద్ధాల్లో దీన్ని ఒక ఆయుధంగా చేసుకొని బాలికలపైన కానీ స్త్రీలపైన కానీ అమాయకులైన ఎంతోమంది మానవాళిపైన ఎన్నో అత్యాచారాలు ఒక టాక్టిక్ ఆఫ్ వార్గా తీసుకొని వీళ్ళు చేయడాన్ని ఈ యునైటెడ్ నేషన్స్ అనేవి గుర్తించాయన్నమాట. గుర్తించి దీనికోసము ఎలిమినేషన్ ఆఫ్ సెక్షువల్ వయలెన్స్ అనేది ఒక నినాదంగా ఒక లక్ష్యంగా చేపట్టాలి అని యునైటెడ్ నేషన్స్ వారు 2015 జూన్ 19 దీన్ని ఆవిష్కరించి దీన్ని ఒక ఇంటర్నేషనల్ డేగా ప్రచురించారన్నమాట.
0: ఓకే, మరి ఈ 2026 ఇయర్ యొక్క థీమ్ ఏంటి?
1: ప్రతి ఇయర్ ఒక థీమ్ ఉంటుందండి. పర్టికులర్లీ ఈ 2026 థీమ్ ఏంటి అంటే 2026 సంవత్సరం యొక్క ప్రధాన థీమ్ పిల్లలపై జరిగే సంఘర్షణ, సంబంధిత లైంగిక హింస, భవిష్యత్తును రక్షించడం మరియు సంరక్షకులకు బలోపేతం చేయడం. అంటే ముఖ్యంగా పిల్లల్ని రక్షించడం అన్నమాట. ఈ సెక్షువల్ వయలెన్స్కి గురయ్యే పిల్లలు ఇంకా ముందు ముందు వల్ల భవిష్యత్ అంతా ఎంత ప్రభావితం పడుతుంది అన్న దానిపైన ఈ ఇయర్ థీమ్ అనేది తీసుకోవడం జరిగిందనమాట.
0: ఓకే, మరి ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ డే సందర్భంగా చేపడుతుందండి?
1: అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి అనమాట అండి. ముఖ్యంగా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటూ, ఈ రోజుని గుర్తు పెట్టుకొని ఈ ఇంటర్నేషనల్ డే రోజు ప్రభుత్వం కానీ సొసైటీ కానీ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కానీ ఎన్జిఓస్ కానీ చేయాల్సిన ముఖ్యమైన పనులు, ఆలోచన చేయాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయంటే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సులు, డిజిటల్ ప్రచారాలు మరియు మానవ హక్కుల వర్క్షాప్లు నిర్వహిస్తారన్నమాట. ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి ఈ టాపిక్ మీద ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాము, ఇది అందరికీ చేరేలా అన్నమాట, దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా, టౌన్స్ వారీగా ప్రజలకి చేరేలా డిజిటల్ మీడియాను ఉపయోగించుకొని ప్రచారం చేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట ఈ డేని సందర్భించుకొని.
0: మరి చట్టపరంగా వస్తే ఎటువంటి

0: చట్టాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయి అంటారు?
1: చట్టపరంగా అయితేనండి, ఇప్పటి వరకు మనకి చాలా చట్టాలు ఉన్నాయి మహిళలకు అండగా నిలిచే చట్టాలు. ముఖ్యంగా అంతర్జాతీయంగా CADAW అనే ఒక చట్టం ఉందన్నమాట. అదేంటి అంటే కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ ఉమెన్. అంటే ఉమెన్స్ ప్రొటెక్షన్ కోసం గ్లోబల్లీ ఉమెన్స్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్లోబల్లీ వ్యాలిడ్ అవ్వాలి, దానిపైన ఒక అవేర్నెస్ ఉండాలి. ఉమెన్స్కి క్రిమినల్ లా అమెండ్మెంట్ కింద, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013, ఐపీసీ సెక్షన్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఇంకా చాలా ఉన్నాయండి ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్స్ కింద. సో యాక్చువల్లీ ఈ అంతర్జాతీయ CADAW వంటి ఒప్పందాలు మహిళల హక్కులను కాపాడుతాయన్నమాట. భారతదేశంలో అయితే నిర్భయ చట్టం, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013, ఐపీసీలోని కఠినమైన సవరణలు, మైనర్ బాలికల రక్షణ కోసం పోక్సో చట్టం మరియు గృహహింస నిరోధక చట్టం వంటివి మహిళలకు బలమైన చట్టపరమైన రక్షణ మరియు ఆసరాలను కనిపిస్తాయన్నమాట.
0: ఇప్పుడు సమాజం నుంచే ఏదైనా మార్పు మొదలవ్వాలి కదా మనకి, ఏ ప్రాబ్లం వచ్చినా. సో సమాజం బాధ్యత చాలా ఉంటుంది, ప్రతి పౌరుడి బాధ్యత చాలా ఉంటుంది. అంటే సమాజంలో ఎటువంటి మార్పులు చేయడం వల్ల ఈ సమస్యను మనం అధిగమించవచ్చు అంటారు?
1: సమాజమే చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో. ఇందులో ప్రభుత్వం చొరవ ఎంతైతే ఇంపార్టెంటో, సమాజం చొరవ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటి అంటే అండి, షిఫ్టింగ్ ద బ్లేమ్ ఫ్రమ్ విక్టిమ్ టు ద పర్పిట్రేటర్. అంటే ఎవరైతే బాధపడేవారు ఉంటారో, విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళని మనం అవమానించడం కాదు, వాళ్ళని అగౌరవపరచడం కాదు, ఎవరైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైకి ఆ షేమ్ అనేది షిఫ్ట్ చేయాలి. అది సమాజం చేతిలోనే ఉంటుంది, సొసైటీ హ్యాండ్స్లోనే ఉంటుంది. ఆ బాధించబడిన వారికి, ఆ విక్టిమ్స్కి సొసైటీలో వాళ్ళకి గౌరవమైన స్థానాన్ని ఇవ్వాలి. వాళ్ళు కూడా డిగ్నిటీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయడానికి ఆపర్చునిటీస్ అనేవి సొసైటీయే ఇవ్వాలన్నమాట. సొసైటీ వాళ్ళకి హక్కులని, వాళ్ళు సంరక్షణగా తలెత్తుకొని తిరిగేలా వాళ్ళు జీవించగలిగే జీవితాన్ని సొసైటీ వాళ్ళకి కల్పించాలి. అలాంటి పరిసరాలని, అలాంటి ఏమంటారు, ఎన్వైర్న్మెంట్ని సొసైటీనే ఇవ్వగలదన్నమాట వారికి. సో సమాజంలో బాధితులను తప్పుపట్టే ధోరణి మారి నేరస్తులను సామాజికంగా వెలివేసే మార్పు రావాలి. చిన్నతనం నుంచే పిల్లలకు లైంగిక మానవత్వం, నైతిక విలువలపై విద్యను అందించాలి. బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను బలోపేతం చేయడం మరియు సమాజం మౌనంగా ఉండకుండా అన్యాయాన్ని ఎదిరించేలా సామాజిక చైతన్యం లేవనెత్తేలా ఆలోచన చేపట్టాలి.
0: అంటే బేసిక్గా ఏ సమస్యకైనా ఒక రూట్ కాజ్ ఉంటుంది. అంటే మన ప్రపంచాన్ని చూసే కోణంలోనే మనం ఏ వైలెన్స్ కన్నా మనం చేయడానికి పాల్పడతాం. అంటే అటువంటి ఆలోచనలు మన మనసులో వస్తాయి. ఈ సెక్షువల్ వైలెన్స్ అనే దానికి రూట్ కాజ్ ఏమై ఉంటుంది అంటారు?
1: రూట్ కాజ్ అంటే అండి, సమాజంలో బలంగా నాటుకుపోయిన పితృస్వామ్య భావజాలం. ఏంటంటే దీన్ని ఇంగ్లీష్లో పేట్రియార్కల్ మైండ్ సెట్స్ అంటారన్నమాట. లింగ వివక్ష అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ, మరియు యుద్ధ సమయాల్లో చట్టం, న్యాయం వ్యవస్థలు పూర్తిగా విఫలం కావడం దీనికి మూల కారణాలు. ఇవే రూట్ కాజెస్ అన్నమాట. ఏంటంటే ఈ పర్పెట్రేటర్స్ మిస్యూజ్ చేసుకుంటారు సెక్షువల్ వయలెన్స్ని ఒక డెలిబరేట్ వెపన్గా, వాళ్ళ పవర్కి కానీ డామినేషన్కి కానీ, ఒక టెర్రర్ అటాక్కి హ్యూమానిటీని రెస్పాన్సిబుల్ చేస్తూ వాళ్ళు దాన్ని ఒక వెపెన్గా యూజ్ చేసుకోవడమే ఇది ఒక రూట్ కాజ్ అన్నమాట. దీంట్లో ముఖ్యంగా చట్టం విఫలం అవడమే ఆ సమయంలో ప్రభుత్వాలు కానీ, పోలీసు వారు కానీ, మిలిటరీ వాళ్ళు కానీ విఫలమయ్యి దాన్ని అక్కడికక్కడ అరకట్టకుండా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇవి జరుగుతాయి.
0: ఓకే,
1: ముఖ్యంగా
0: అంటే ఈ ఉమెన్ ప్రొటెక్ట్ చేసే చాలా లాస్ ఉన్నాయని చెప్పారు, అవి ఎంతవరకు కరెక్ట్గా అమలు పరుస్తున్నారు, ఇంకా ఏ విధమైన మార్పులు చేస్తే దీన్ని మనం ఇంకా అధిగమించవచ్చు అంటారు?
1: ఖచ్చితంగా అండి, ఉమెన్కి సంబంధించి ఎన్నో లాస్ ఉన్నాయి మన భారతదేశంలోనే కానీ, ఇంటర్నేషనల్లోనే కానీ. మన భారతదేశంలో అయితే ప్రస్తుతానికి ఉమెన్కి డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అని, సెక్షువల్ ప్రొటెక్షన్ అని, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అని, ఇలా చాలా ఉన్నాయి. అయితే ఇవి ఎంతవరకు అమలవుతున్నవి అన్న వాటిపైన అందరికీ తెలిసిన ఓపెన్ క్వశ్చనే అన్నమాట ఇది. సో మన ప్రభుత్వాలు కానీ, మన జ్యుడిషియల్ సిస్టమ్ కానీ ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఇన్ఈక్వాలిటీ, జెండర్ జస్టిస్, ఇప్పుడు

0: ఆడవారికి ఒక న్యాయం, మగవాడికి ఒక న్యాయం. ఇప్పటికి కూడా మన సమాజంలో మనం చూసుకుంటే మేల్ డామినేషన్ అంటారు, ఖచ్చితంగా అది ఉందనే నేను అనుకుంటున్నాను. అన్ని వర్గాల్లో ఇప్పుడు ఆడవాళ్ళు అన్ని వర్గాల్లో ముందున్నారు. రాకెట్ నడపడం నుంచి ఇదిగోండి రేడియో స్టేషన్ వరకు ప్రతి విషయంలో ఆడవారు లేని రంగం అంటూ లేదు. అయినప్పటికీ కూడా ఆడవారి పైన దౌర్జన్యాలు, ఇంకా మనం చూస్తూనే ఉన్న అత్యాచారాలు, బలవంతపు మరణాలు, ఈ ఏమంటారు వరకట్నపు చావులు, ఇంకా ఈ సొసైటీ 2026 లో కూడా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇంకా ఆడవారి పైన చట్టాలైతే ఉన్నాయి కానీ వీటిని అమలు పరచడం ఇంకా స్ట్రాంగ్ గా, ఇంకా స్ట్రిక్ట్ గా, ఇంకా కఠినంగా అమలు చేస్తేనే కానీ మన దేశంలో ఆడవారిపై జరిగే దౌర్జన్యాలు, ఈ అత్యాచారాలు తగ్గుతాయని నా అభిప్రాయం. చట్టాలని ఎంతైనా సవరించాలి. ఇప్పుడు పెళ్ళైన స్త్రీలకు కానీ పెళ్లి కాని స్త్రీలకు కానీ ఎన్నో అవమానాలు సొసైటీలో. ఇప్పుడు పెళ్ళైన గృహిణిని మనం తీసుకున్నట్టయితే ఇంట్లో నుంచే మొదలైతే, మనకి బయట ఎక్కడో కాదు, తన సొంత ఇంట్లో నుంచి సొంత కుటుంబంలో నుంచే మొదలైతే తనకి ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది మనకు ఫండమెంటల్ రైట్ అన్నమాట. సో ముఖ్యంగా ఆడవారికి డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది దొరికినప్పుడే స్వచ్ఛమైన సమాజం మనము చూడగలమన్నమాట. అది ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా, అది కంట్రీ లెవెల్లో నేషనల్ లెవెల్ అయితేనేమి, స్టేట్ లెవెల్ అయితేనేమి, డిస్టిక్ టౌన్ విలేజ్ ఏదైనా కానీ, ఆడవారికి మాటల్లోనే కాదు పుస్తకాల్లోనే కాదు ప్రాక్టికల్లీ వారికి ఆ ప్రత్యేకతని, ఆ రెస్పెక్ట్ని, ఆ ప్రొటెక్షన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్వైవల్ సిస్టమ్ ఆడవారికి ఇచ్చినప్పుడే నిజంగా ఈ నేరాలు అనేవి తగ్గుతాయి. దీంట్లో ప్రభుత్వం చొరవ, జుడిషియరీ చొరవ ఎంతైనా అవసరము. ఖచ్చితమైన కఠినమైన శిక్షలు ఎప్పుడైతే అమలు పరుస్తారో అప్పుడే ఇవి కొంచెం తగ్గుముఖం పడతాయని నా అభిప్రాయం.
1: ఓకే నాన్సీ గారు, మనం చూసినట్లయితే మీరు అన్నట్టుగా ఏదైనా మన కుటుంబం నుంచే స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఒక మార్పు అనేది ఎప్పుడు మంచిదే. ఇప్పుడు నేను అనుకుంటాను ఇది బ్రాటప్ దగ్గర నుంచే ఈ అవేర్నెస్ అనేది ఉండాలి. అంటే ఒక కుటుంబంలో ఒక పిల్లల్ని పెంచడం అనేది చాలా ఇప్పుడు ఒక ఛాలెంజ్. సో ఆ బ్రాటప్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. సో ఈ సెక్షువల్ వైలెన్స్ అనే దానికి మనం ఒక రూట్ కాజ్, రూట్ నుంచే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు అని అంటాను. దీనిపైన మీరు ఎలా అడ్రస్ చేస్తారు?
0: డెఫినెట్లీ అండి, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు మనము మారుతున్న సమాజము, ఇప్పుడు మనం ఏ జనరేషన్లో ఉన్నాము కానీ మన విలువలు, మన సంస్కృతి, మన కల్చర్స్ అండ్ కస్టమ్స్, ఇండియా అవి చాలా డిఫరెంట్ అనమాట. చాలా రెస్పెక్టబుల్ కంట్రీ మనది. ఇది ఇండియన్ ఎలా పిలుస్తారంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని పిలుస్తారనమాట. అంటే రకరకాల భాషలు, రకరకాల సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మారుతున్న సమాజంతో ఈ మోడర్నైజేషన్ అన్న పేరుతోటి వ్యవస్థలో చాలా మార్పులు మనం చూస్తున్నాం సొసైటీలో. మనం ఇది చెప్పలేము కానీ అందరికీ తెలిసినవే అనమాట. కానీ ఎప్పుడైతే కుటుంబంలో మీరు అన్నట్టు చిన్నతనం నుంచే విలువలు నేర్పాలి, ఖచ్చితమైన విలువలు, అది మగపిల్లలకైనా సరే ఆడపిల్లలకైనా సరే. ఇప్పుడు కేవలం మగవారి వల్లనే ఆ అన్యాయాలు అత్యాచారాలు జరుగుతున్నాయని నేను అనను. ఖచ్చితంగా కొన్ని వర్గాల వారు కూడా ఉన్నారు, మహిళలు కూడా. అది చెప్పడానికి చాలా బాధాకరము కానీ మనం పొద్దున్న లేస్తే ఎన్నో న్యూస్ చూస్తున్నాము, సోషల్ మీడియాలో కానీ ఎన్నో వింటున్నాము. ఎన్నో ట్రోల్ చేస్తూ ఉంటారు అందరూ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితేనేమి, యూట్యూబ్లో అయితేనేమి ఎన్నో చాలా విభిన్నమైన విచిత్రమైన విషయాలు కూడా మనం వింటున్నాము. అది కేవలం మగవారనే నేను చెప్పను, ఆడవారు కూడా. ఇది చాలా బాధాకరం. మన సంస్కృతిని, మన పద్ధతులు, మన అసలు మన కంట్రీలో మన కల్చరే డిఫరెంట్. మనం ఒక ప్లెడ్జ్ చెప్పేవాళ్ళం చిన్నప్పుడు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. ఆ ప్లెడ్జ్ ఎటు వెళ్తుంది అని నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజు.
1: అండ్ ఇంకొకటి, మన వేదాల ధర్మాల దగ్గర నుంచి చూసుకున్నప్పుడు అయితే మన దేశం ఎలా అంటే స్త్రీలను దేవతగా పూజించే,
0: ఎగ్జాక్ట్లీ
1: ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు వెలుస్తారు అని చిన్నప్పటి నుంచి మనకు ఉగ్గుపాలతో నేర్పిన భూమి మంది. బట్ స్టిల్ వీఆర్ ఫేసింగ్ ఈ రోజుకి కూడా ఈ సెక్షువల్ వైలెన్స్ అనేది చాలా బాధాకరం,
0: చాలా బాధాకరము. ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒక ప్రాంతంలో, దేశంలో మనం వింటూనే ఉంటాం. అసలు వయసు తారతమ్యం లేకుండా విచ్చలివిడిగా, విచక్షణ రహితంగా పిల్లల పైన, మహిళల పైన, కాలేజ్ స్టూడెంట్స్ అయితే స్కూల్కి వెళ్ళిన స్టూడెంట్స్ పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, పాలు దాగే చిన్న పిల్లల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అది ఇప్పుడు మనం బయట ఎవరో చేశారంట కాదు, కొంతమంది కుటుంబ సభ్యులే, తాతలని, మామయ్యలని, బావయ్యలని. అసలు విలువలు ఎక్కడ ఉన్నాయి? అసలు ఏం కోల్పోతున్నారు? అసలు ఎలా ఆలోచిస్తున్నారు? అసలు ఈ సమాజం ఎటు పోతుంది అనే దానిపైన చాలా విచారంగానే ఉందండి. ఇది లోపం ఎక్కడుంది? సమాజంలో ఉంది. అదేవిధంగా

0: ప్రభుత్వాలు కూడా కఠినమైన చర్యలు ఎప్పుడైతే తీసుకుంటారో ఇది సగానికి సగం అరికట్టచ్చు. అదేవిధంగా మీరు ఇందాక అన్నట్టు ఇంట్లో నుంచే, కుటుంబంలో నుంచే స్టార్ట్ అవ్వాలని ఖచ్చితంగా అండి. పిల్లలని చిన్నప్పటి నుంచి మనం ఎన్నెన్నో నేర్పిస్తుంటాం, వాళ్ళు మ్యూజిక్ నేర్చుకోవాలని, సాంగ్స్, డ్యాన్స్ ఈ వీటన్నిటితో పాటు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ యూకేజీ నుంచే కంప్యూటర్ ల్యాబ్స్, కంప్యూటర్స్ నేర్చుకోవాలి వాళ్ళు, ఆ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్, ఏఐ అన్ని నేర్చుకోవాలి. అలాగే ఇది కూడా ఒక సబ్జెక్ట్ లాగా కుటుంబంలో పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఎవరైనా రెస్పాన్సిబుల్ పీపుల్ పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాలి, ఏంటి అసలు సమాజంలో ఒక మనిషి విలువలు ఎలా ఉండాలి, మనము మర్యాద, రెస్పెక్ట్, బిహేవియర్, డిసిప్లిన్, ఒక మనిషిగా బ్రతకాలంటే మినిమం క్వాలిటీస్ ఏముండాలి అనేవి చిన్న చిన్నగా పిల్లలకి చిన్నతనం నుంచే నేర్పియాలి, అబ్బాయిలకి, అమ్మాయిలకి. అది కుటుంబ వ్యవస్థ నుంచే స్టార్ట్ అవుద్దని నా అభిప్రాయము. స్కూల్స్లో కూడా సపరేట్ సబ్జెక్ట్ అనేది కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి. ఏంటి అంటే ఈ సెక్షువల్ వయలెన్స్ మీద అబ్బాయిల బిహేవియర్ ఎలా ఉండాలి, అమ్మాయిల ప్రవర్తన ఎలా ఉండాలి, దీనివల్ల సమాజానికి కానీ జీవితాలకు కానీ భవిష్యత్తుకు కానీ ఎంత చేటు, ఎంత హానికరం, ఎంత బాధాకరం. ఇప్పుడు ఒక అమ్మాయి ఎఫెక్ట్ అవుతుంది అంటే అది ఆ అమ్మాయితోటే ఆగిపోదు, ఆ అమ్మాయి భవిష్యత్తు, తన కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులందరూ, తల్లిదండ్రులు మొత్తం, వాళ్ళ కుటుంబమే తల్లకిందులు అయిపోతుంది. యాసిడ్ దాడులు అయితేనేమి, ఈ లైంగిక దాడులు అయితేనేమి, ట్రాఫికింగ్ అంటారు, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు, బలవంతంగా అమ్మాయిలను ప్రాస్టిట్యూషన్ చేయించడం, బలవంతపు ప్రెగ్నెన్సీస్, ఇవి ఇంకా చాలా ఉన్నాయండి ఆడవారి మీద జరిగేవి. అవి బయటకు వచ్చేవి కొన్ని, మనకి తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. అవి మనం వినడానికి కూడా చాలా భయంకరంగా ఉంటాయి చెప్పాలంటే. ఇప్పుడు వింటున్న వారు అందరికీ తెలుసు, మనం మాట్లాడలేము పబ్లిక్ లో, కానీ ఇలాంటివన్నీ అసలు సీరియస్లీ మీరు అన్నట్టు కుటుంబ వ్యవస్థ నుంచే స్టార్ట్ అవ్వాలి. కొంతమంది కుటుంబ వ్యవస్థ నుంచి స్టార్ట్ అయినప్పటికీ పాఠశాలలో కూడా ఇప్పుడు నాన్ డీటెయిల్లో మనకి ఎన్నో ఎన్నో పెడుతూ ఉంటారు, ఇది కూడా ఒక సబ్జెక్ట్గా పెట్టాలి. ఏంటి అసలు ఈ సెక్షువల్ వయలెన్స్కి పాలు పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఇది ఎంత నేరము, దీన్ని అనుసరిస్తూ ఎలా ప్రవర్తించాలి, ఎలా ఎదగాలి, దీనికి ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా ఒక పాఠ్యాంశంగా పిల్లలకి పెడితే అన్నది నాకు ఒక ఉద్దేశం అండి. ఏంటంటే అందులో ఏం తప్పు లేదు, ఎందుకంటే పిల్లలకి ఎందుకు ఇంత చిన్నప్పటి నుంచి లేదు, పిల్లలు ఈరోజు పిల్లలే రేపటి పౌరులు.
1: యాక్చువల్గా దీన్ని ఓపెన్ గా మాట్లాడనివ్వాలి,
0: మాట్లాడనివ్వాలి. ఇప్పుడు మనకి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు హెచ్ఐవి చూసుకున్నాం అనుకోండి, దాని గురించి మాట్లాడాలంటేనే భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్నో ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే దాని గురించి తెలియాలి, అవగాహన చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్ నుంచే, ఎందుకంటే అది దాని కంటామినేషన్ ఎలా ఉంటుంది, ఎంత జాగ్రత్తగా ఉండాలి, అసలు క్లీన్లీనెస్ ప్రతి దాని గురించి మనం ఇప్పుడు అవేర్నెస్ ఇస్తున్నాం. అలాగే జరిగిపోయాక అది మొత్తము ప్రబలించాక కాకుండా ముందు నుంచే దాని గురించి ఒక అవేర్నెస్ అనేది ఇస్తే ఒక మంచి అవగాహనతోటి, ఒక మంచి సంస్కృతితోటి, ఒక మంచి పద్ధతితోటి స్కూల్ లెవెల్ నుంచే ఏదైనా మనకి నేర్చుకుంటాం. అక్కడ నేర్చుకున్నవే మనకి ఫౌండేషన్ అనమాట, మన లైఫ్ లాంగ్ మన బిహేవియర్ అంతా మన స్కూల్ లెవెల్లో మనం ఏం నేర్చుకున్నాం అన్న దాన్నే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. సో స్కూల్ లెవెల్ నుంచే ప్రభుత్వాలు ఇంట్రడ్యూస్ చేయాలి ఈ వయలెన్స్ కాన్ఫ్లిక్ట్స్ గురించి అనేది నా అభిప్రాయం.
1: ఓకే, నాన్సీ గారు యాజ్ ఏ హైకోర్ట్ అడ్వకేట్గా మీరు ఎన్నో కేసులు రోజు చూస్తూ ఉంటారు, ఇలా వచ్చిన విక్టిమ్స్కి మీరు ఏ విధమైన కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళని మళ్ళీ తిరిగి సమాజంలో నార్మల్గా జీవితాన్ని జీవించే అవకాశాన్ని మీరు ఎలా కల్పిస్తారు?
0: ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు విక్టిమ్స్ అండి, పాపం అండి వాళ్ళు నిజంగా. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఆ శిక్షను పొంది, అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళకి తెలియకుండా, పాపం చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు, అమాయకులు, ఆడవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, వాళ్ళు కొన్ని కొన్ని డిఫరెంట్ కేసెస్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు బాధపడి శారీరకంగా, మానసికంగా నేను బాధపడమే కాకుండా ఈ సొసైటీ పరంగా ముఖ్యంగా వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాలేరు, ఎవరితో మాట్లాడలేరు, ఇంతకు ముందులాగా ఫంక్షన్స్కి, పార్టీస్కి వెళ్ళలేరు, ఎట్లీస్ట్ స్కూల్కి వెళ్ళలేరు. స్కూల్ పిల్లలు అయితే వాళ్ళు ఏదన్నా దేనికైనా గురైనప్పుడు ఇంట్లో పేరెంట్స్ కూడా అండి, పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారాలి. ఎందుకు విక్టిమ్ ఎందుకు బాధపడాలి, భయపడాలి? బాధ ఉంటుంది, కానీ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారిపైన కఠినమైన చర్య తీసుకునేలా ముందుకు రావాలి. కొంతమంది ఏంటంటే చాలా వరకు చాలా కేసెస్ బయటికి రావు, ఎందుకు ఆడపిల్ల పరుగు పోతుంది, అయిపోయింది ఏదో అయిపోయింది అని అవుతారు.

0: కానీ అలా కాదు, సొసైటీలో తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. ఇప్పుడు చాలా మీడియాస్లో కానీ సోషల్ మీడియాలో అయినా కానీ ఫిజికల్గా అయినా కానీ అండి, వాళ్ళ డీటెయిల్స్ అనేవి గోప్యంగానే ఉంచుతారు. అమ్మాయి ఫేస్ కనిపించదు, అమ్మాయి డీటెయిల్స్ ఏమి సొసైటీకి కనిపించకుండానే తన కేసు ముందుకి తీసుకెళ్లడం జరుగుద్ది. ఎన్నో మొబైల్ కోర్ట్స్ కానీ డైరెక్ట్ కోర్ట్స్ లో కానీ అమ్మాయిలు ముందుకు రావాలి. వాళ్ళపైన ఎంత చిన్న చర్య అయినా సరే, స్కూల్ లెవెల్లో అయినా సరే, కాలేజ్ లెవెల్లో అయినా సరే, ఆఫీస్లో అయినా సరే, ఎవరైనా సెక్షువల్ అబ్యూస్కి పాలు పడినట్టయితే భయపడకండి, ముందుకు రండి. వారిపైన మీ ఇమ్మీడియట్ అధికారి, ఇప్పుడు మీరు స్కూల్ లెవెల్లో ఉంటే టీచర్ మిమ్మల్ని ఏమన్నా అబ్యూస్ చేస్తే వెంటనే ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయండి. ఆ తర్వాత పేరెంట్స్ త్రూ మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి, కంప్లైంట్ చేయండి డెఫినెట్గా. ఎందుకంటే ఈరోజు మీ దగ్గర మీరు చెప్పినంత మాత్రాన వాళ్ళు మారిపోరు, అది అక్కడికి అయిపోదు, అది రేపొద్దుట ఇంకొక కాన్ఫ్లిక్ట్ అవుతుంది, ఇంకొక పెద్ద నేరంగా అది మారుతుంది. కాబట్టి ఎంత చిన్న నేరమైనా సరే ఈ అబ్యూస్కి సంబంధించి, సెక్షువల్ అబ్యూస్కి సంబంధించి మీరు అస్సలు ఎవరిని ఎక్స్క్యూజ్ చేయొద్దు. అది మీ హక్కు, డిగ్నిటీ ఆఫ్ లైఫ్, పీస్ ఆఫ్ లైఫ్. మీరు వర్క్ ప్లేస్లోనే కానీ, స్కూల్లోనే కానీ, కాలేజ్లోనే కానీ హ్యాపీగా ప్రొటెక్టివ్గా మీరు జీవించడం అనేది రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు, మీరు జీవించాలి. అలాగే ఎవరైనా మిమ్మల్ని అబ్యూస్ చేస్తే వెంటనే మీ పై అధికారికి, ఆఫీస్ లెవెల్ అయినా, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఎక్కడైనా మీ పై అధికారికి ఇన్ఫార్మ్ చేయండి, కంప్లైంట్ చేయండి. వెంటనే ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వారిపైన యాక్షన్ తీసుకునేలా మీరు ముందుకు రండి. మీరు మీ కుటుంబ సభ్యులు వారికి ధైర్యంగా నిల్చోవాలి. ఎవరైతే ఈ బాధకు గురయ్యాలో వాళ్ళని నిందించకండి. బాధకి ఎందుకు గురయ్యారు, ఎలా గురయ్యారు, ఎవరి వల్ల గురయ్యారు, అసలు ఈ గ్రౌండ్స్ ఏంటి, దీన్ని ఎలా అరికట్టాలి, దీనికి పాల్పడ్డ వారికి శిక్ష పడేలా ముందుకు రండి. ఎందుకంటే అది వాళ్ళు చేసిన తప్పు కాదు, ఎవరో చేసిన తప్పుకి ఎవరు తప్పు చేశారో వాళ్ళే శిక్ష అనుభవించాలి, తప్పు చేసిన వాళ్ళే అవమానం అనుభవించాలి, అంతేగాని బాధను పొందిన వాళ్ళు కాదు. కాబట్టి సమాజం ఈ కోణంలో, కుటుంబం కూడా ఈ కోణంలోనే ఆలోచించాలి. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ బాధపడి ఉంటారు, వాళ్ళని ఇంకా బాధ పెట్టద్దు, వాళ్ళని ఇంకా అవమానించొద్దు, వాళ్ళని ప్రోత్సహించాలి అన్ని రంగాల్లో. నార్మల్గానే ఎవరైతే ఈ నేరస్తులు ఉంటారో, ఈ నేరం ఆరోపించబడ్డవారు, వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేలా కుటుంబం, వ్యవస్థ, సొసైటీ అందరూ ఈ విక్టిమ్కి సపోర్టివ్గా నిల్చోవాలి.
1: ఓకే, చాలా చక్కగా చెప్పారు నాన్సీ గారు. కుటుంబం పాత్ర ఎంత ఉందో అలాగే సొసైటీ పాత్ర అంతగా మించి ఉంది. ఎందుకంటే అందరూ ప్రాణం కన్నా పరువు ముఖ్యం అనేది తాపత్రయపడే సొసైటీలో మనం ఉన్నాం. కానీ ఒకటి నేను రివర్స్ చెప్తున్నాను, ఒక ప్రాణమే ముఖ్యం పరువు కన్నా.
0: డెఫినెట్లీ.
1: సో ఈ తరుణంలో సొసైటీ పాత్ర ఎంతో ఉంటుంది. ఇప్పుడు విక్టిము నాకేదో అన్యాయం జరిగింది అనే దానికన్నా నలుగురు ఏమనుకుంటున్నారు అనే దానికి చాలా కుమిలిపోయి, కృంగిపోయి, కృషించిపోతూ ఉంటాడు. సో డెఫినెట్గా మీరు అన్నట్టుగా సొసైటీ పాత్ర, సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా వరకు ఉంది. అయితే నాన్సీ గారు, ఇప్పుడు మీరు హైకోర్టులో మనం చూసినట్లయితే అది చాలామంది కోర్టు మెట్లెక్కుతావా, మన పరువు తీస్తావా అలాంటి మాటలే ఎక్కువ వింటూ ఉంటాం. అండ్ మూవీస్లో చూస్తున్నట్టుగా చాలామంది ఉంటారు హైకోర్టులో, వాళ్ళందరి ముందు ఇవన్నీ చెప్పడం వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు రియల్గా కోర్టులో ఇలాంటి కొంచెం ప్రైవసీ ఉంటుందా, లేకపోతే అందరి ముందు అలా ఓపెన్గా విక్టిమ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుందా?
0: లేదండి, డెఫినెట్గా ప్రైవసీ కూడా ఉంటుంది. మనము ఇప్పుడు ఎవరైతే మైనర్ బాలికలు ఉంటారో, మైనర్ బాలికలు అయితేనేమి, ఇంకా అన్మ్యారీడ్ గర్ల్స్, ఉమెన్స్ ఎవరైనా కానీ, వారికి సపరేట్గా వాళ్ళని విచారించే అవకాశం ఉంటుంది. సపరేట్గా జడ్జి గారు వారిని, వారితోటి సంభాషించి వారి వాంగ్మూలం తీసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. కోర్టు మెట్లెక్కితే పరువు పోతుంది, అది అసలు అదేంటంటే అదొక మిత్. ఇప్పుడు మారుతున్న సొసైటీలో ఎంతో మోడర్నైజేషన్, అమ్మాయిలు రాకెట్లు ఎక్కి వెళ్తున్నారు, చెప్తున్నాం మనం, మాట్లాడుకుంటున్నాం. కోర్టు మెట్లు ఎక్కడం వల్ల మీకేం అన్యాయం జరగదు, డెఫినెట్గా న్యాయమే జరుగుద్ది. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, చట్టానికి అందరు సమానులే అన్నమాట. ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ ఉంటుంది న్యాయదేవతకి, చాలా మందికి తెలీదు ఎందుకు చట్టానికి కళ్ళు లేవు అని వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. కానీ అది కాదు, న్యాయదేవత కళ్ళకి ఉండే బ్లైండ్ ఫోల్డ్ యొక్క పర్పస్ ఏంటి అనేసి అంటే, అది న్యాయదేవత కట్టిన ఆ బ్లైండ్ ఫోల్డ్ చూడకుండా, అంటే చిన్న పెద్ద, గొప్ప బీద, పెద్ద పొలిటీషియనా, పెద్ద రిచ్ పర్సనా, పూరా అని ఎవరిని చూడకుండా న్యాయం చెప్పడమే దాని ముఖ్యమైన లక్ష్యం అన్నమాట. సో మీ కోర్టులు ఎక్కితే, కోర్టు కొంచెం కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో కొంచెం టైం పడుతుంది,

0: కాదని నేను అనట్లేదు. టైం పట్టినప్పటికి దోషులకు ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది, నిర్దోషులకు ఖచ్చితంగా న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుద్దండి. మన మన వైపు నుంచి ఎవిడెన్స్, మన వైపు నుంచి అంత ప్రాపర్గా ఉన్నప్పుడు, మన కోర్టులో అన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు డెఫినెట్గా కోర్టు అనేది మనకి రిలీఫ్ ఇస్తుంది. ఎవరైతే పర్పిట్రేటర్స్ ఉంటారో, నేరస్తులు, వాళ్ళకి ఖచ్చితంగా కోర్టు వారు శిక్షని విధిస్తారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు నాన్సీ గారు. చివరిగా మనం కార్యక్రమాన్ని ముగించే ముందు ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ సెక్షువల్ వైలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ అనే అంశం గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. చివరిగా మీరు శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
0: చివరిగా నేను శ్రోతలందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే అండి, ఈ పర్టికులర్ డేని మనం ఈ సందర్భంగా ముఖ్యంగా ఎవరైతే సెక్షువల్ వైలెన్స్కి గురైనారో వాళ్ళందరికీ కూడా మనము చాలామంది ప్రాణాలతో పోరాడుతూ ఇంకా జీవించే వాళ్ళు ఉన్నారు, చాలామంది ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నామండి. ఇంకోటి ఏంటంటే, ఈ వీటికి గురైన వాళ్ళు మీరు బాధపడుతూ భయపడుతూ అవమానపడుతూ బతకాల్సిన అవసరం లేదు. సొసైటీ కూడా వారి చుట్టూ కట్టిన తెర ఏదైతే ఉందో దాన్ని తెంచేయాలండి. వాళ్ళకు ఆపర్చునిటీస్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక సిస్టమ్ సర్క్యులేటెడ్ అంటే ఒక మంచి భవిష్యత్తు, వాళ్ళు కూడా జీవించేలా, వాళ్ళు కూడా అందరిలాగా ఊపిరి పీల్చుకునేలా సమాజం వారికి ఒక పునరావాసం, కంఫర్ట్ జోన్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా కల్పించాలి. ఈ బర్డెన్ ఆఫ్ షేమ్ అనేది విక్టిమ్స్ మీద ఉంచకండి. దయచేసి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారి మీదకి షిఫ్ట్ చేయండి. ఆ కోణంలో ఆలోచించినప్పుడే సమాజము ఇలాంటి విషయాల్లో అవగాహన ఖచ్చితంగా అందరికీ ఇంపార్టెంట్ అండి, పిల్లల నుంచి పెద్దల వరకు. అసలు ఈ సెక్షువల్ వైలెన్స్కి గురైన వాళ్ళు ఎంత అవమానపడుతున్నారు, ఎంత బాధలు పడుతున్నారు అన్న దాని మీదనే ఈ నేషనల్ అవేర్నెస్ డే అనమాట. యాక్చువల్గా ఈరోజు ఇంటర్నేషనల్ డే యునైటెడ్ నేషన్స్ వారు ఈ ఆర్గనైజ్ చేసిందే అందుకనమాట. ఈ బాధని పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనము ఇచ్చే వెసులుబాటు, వాళ్ళని బాధపడుతూ అవమానిస్తూ వాళ్ళని ఇంకా ఇంకా కృంగదీయకుండా సొసైటీ వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలి, ప్రభుత్వాలు వాళ్ళకి రిలీఫ్నివ్వాలి. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అయితేనేమి, చదువుకునే ఆపర్చునిటీస్ ఏవైనా కానీ వాళ్ళని కూడా సమానంగా అన్ని హక్కులు ఇస్తూ నార్మల్గా బిహేవ్ చేయాలి. ఇదే అండి నేను ఇచ్చే మెసేజ్ అయితే అందరికీ. అందరూ సంతోషంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆడవారిని గౌరవించండి. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ సో మచ్ నాన్సీ గారు, మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి అనేక అంశాలు మాతో పంచుకున్నందుకు
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు ఇంతవరకు ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ సెక్సువల్ వైలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ 2026 ఈ అంశం గురించి హైకోర్టు అడ్వకేట్ నాన్సీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము.
2: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
3: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
2: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
3: మేము పాల్గొంటున్నాం,
2: మీరు కూడా పాల్గొనండి.
3: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.

వనితా లోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 22వ తేదీ సోమవారం సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాగిలిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం

ఇంతవరకు వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమంలో అకాడమిక్ హెడ్స్ పబ్లిక్ స్కూల్ మల్లంపేట్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన ఆంగ్ల కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: స్వచ్ఛత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: మేము పాల్గొంటున్నాం,
1: మీరు కూడా పాల్గొనండి.
2: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
3: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
4: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 22వ తేదీ సోమవారం సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు

రైతులు, పశు పోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తిగల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు, మీరు ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853. ఫోన్ నెంబర్లు మరోసారి 040 అనే ఎస్టీడీ కోడ్ను జత చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ నెల 22వ తేదీ సోమవారం సాయంత్రం 7:15 గమనిక విన్నారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800-301-5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఇప్పుడు వినండి చిత్రగీతాలు. ముందుగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి గానం చేసిన శ్రీహర్ష ఈమని గీతం, సంగీతం యువన్ శంకర్ రాజా.

చివరిగా వినండి, మేం ఫేమస్ చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట. గీత రచన కళ్యాణ్ నాయక్, హనీసార్య. సంగీతం కళ్యాణ్ నాయక్.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వర్షాకాల సన్నద్ధతపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్, హైడ్రా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన

ముందస్తు చర్యలపై చర్చ జరిగింది. జీహెచ్ఎంసీలోని సమస్యాత్మక ప్రాంతాలు, నీట మునిగే ప్రాంతాల పరిస్థితిపై సమీక్ష జరిగింది. మల్కజ్గిరిలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. కాంగ్రెస్ పాలన ఫస్ట్ హాఫ్ అంతా అటర్ ఫ్లాప్ అని కేటీఆర్ విమర్శించారు. తులం బంగారం రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని గ్యారంటీ కార్డు కూడా ఇచ్చారని, అయితే హామీలు నెరవేరాయని ప్రశ్నించారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో అల్లు అర్జున్ను A11గా చిక్కడపల్లి పోలీసులు చేర్చారు. ఈ కేసులో A1 నుంచి A10 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన వారు నిందితులుగా ఉన్నారు. నీట్ రీఎగ్జామ్ కు లైన్ క్లియర్ అయింది. నీట్ రీఎగ్జామ్ నిలిపివేయాలనే పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఈ నెల 21వ తేదీన పరీక్ష యథాతథంగా జరగనుంది. నీట్ రీఎగ్జామ్ నిర్వహణపై సుప్రీంకోర్టును కొందరు అభ్యర్థులు ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ధాన్యం నిల్వ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ధాన్యం నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలను ఆధునీకరించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 4,450 కోట్ల రూపాయల పెట్టుబడులతో సైలో టెర్మినల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలపై అధికారులకు సూచనలు జారీ చేశారు. 47.5 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యంతో సైలోల నిర్మాణ ప్రతిపాదన ఉందని తెలిపారు. 82 సైలో టెర్మినల్స్ ద్వారా శాస్త్రీయ పద్దతిలో ధాన్యం నిల్వ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలియజేశారు. చార్మినార్ ప్రాంతంలో ఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్ ఫాస్ట్ తనిఖీ చేసింది. అధికారులు గోదాంలో 90 లీటర్ల కల్తీ నూనె, 110 కిలోల ఫ్రైడ్ చికెన్ స్వాధీనం చేసుకున్నారు. ఆహారంలో నిషేధిత పదార్థాలు, రంగులు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. టెలిగ్రామ్ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కేంద్రం ఆంక్షలు విధించడాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ వేసిన పిటిషన్ను తిరస్కరించింది. టెలిగ్రామ్పై తాత్కాలిక ఆంక్షలు విధించడాన్ని సమర్థించింది. గుమ్మడిదల్ల మున్సిపాలిటీలో 3.13 కోట్ల నిధులతో పలు అభివృద్ది పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రభుత్వ పరిశ్రమల సీఎస్ఆర్ నిధులతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 35 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వర్షాకాల సన్నద్దతపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్, హైడ్రా అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చ జరిగింది. జీహెచ్ఎంసీలోని సమస్యాత్మక ప్రాంతాలు, నీట మునిగే ప్రాంతాల పరిస్థితిపై సమీక్ష జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలో 87 కోట్ల రూపాయల రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, అభివృద్దికి రోడ్లే కీలకమని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్న కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ అమృత్ను రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈరోజు ప్రారంభించారు. నిర్మాణ రంగానికి అవసరమైన అత్యాధునిక యంత్ర పరికరాలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. మంత్రి అజారుద్దీన్తో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా కవి సమ్మేళనాలు నిర్వహిస్తామని, అలాగే ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న 20 మైనార్టీ గురుకుల భవనాలను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద ప్రధాని మోదీ 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను పంపిణీ చేయనున్నారు. గత ఏడాది ఆగస్టు నుండి ఈ పథకంతో 63 లక్షల మందికి పైగా ఉద్యోగులు అధికారిక శ్రామిక శక్తిలోకి వచ్చారని, అందులో 30% మహిళలేనని మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలియజేశారు. నీట్ రీఎగ్జామ్కు లైన్ క్లియర్ అయింది. నీట్ రీఎగ్జామ్ నిలిపివేయాలనే పిటిషన్ను సుప్రీంకోర్టు తెలుసు.

తిరస్కరించింది. దీంతో ఈ నెల 21వ తేదీన పరీక్ష యథాతథంగా జరగనుంది. నీట్ రీఎగ్జామ్ నిర్వహణపై సుప్రీంకోర్టును కొందరు అభ్యర్థులు ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
3: ఆకాశవాణి సమయం 5:10. భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రోజ్గార్ మేళా 2026 నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: లెరోయన్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమం ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి సమయం 6:33 దాటి 35 సెకండ్లు.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: PLI है ना?
3: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.

0: सहायता टेलीलॉके ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: आकाशवाणी प्रांतीय वार्ता।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. గవర్నర్ ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలో ఈరోజు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి ఎప్పుడూ మద్దతునిస్తుందని, అందువల్లే మెగా బుల్లెట్ రైలు కారిడార్ల కోసం హైదరాబాద్ను ఎన్నుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలోని 20 ప్రధాన జిల్లాల్లో అధునాతన సైలోస్ ధాన్యపు నిల్వల వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి దాదాపు 15,000 మంది సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. దీంతోపాటు విద్యా సంస్థలను మాదక ద్రవ్యరహితంగా ఉంచాలని గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్య కోసం బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామని, భవిష్యత్తు తరాల కోసం నిధులు ఖర్చు చేస్తున్నామని అన్నారు.
3: హమారే తెలంగాణ రాజ్య సర్కార్ నే హమారే బచ్చోం కో అచ్చా క్వాలిటీ ఎడ్యుకేషన్, తెలుగు కే సాత్ సాత్ ఇంగ్లీష్ భీ హమ్ సికానా చాహతే హై, ఉస్కే సాత్ సాత్ జర్మనీ జపనీస్ సౌత్ కొరియన్ లాంగ్వేజ్ భీ హమ్ సికానా చాహతే హై, హమారే ఇంజనీరింగ్ బచ్చే ఆజ్ సిలికాన్ వ్యాలీ కు చలా రహే అమెరికా మే.
2: 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని అన్నారు.
3: మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను.
2: రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రామాలయంలో జరిగిన 25వ వార్షిక బ్రహ్మోత్సవాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు కందుకూరు మండలంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రాంతీయ రోడ్డు అనుసంధానం కోసం 87 కోట్ల కేంద్ర నిధులను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న చెల్లింపులను పరిష్కరించాలని రాష్ట ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరినట్లు తెలిపారు. రాబోయే ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల గురించి వివరిస్తూ, భారతదేశంలో ప్రణాళికాబద్దంగా నిర్మించ తలపెట్టిన 7 బుల్లెట్ రైలు కారిడార్లలో 3 హైదరాబాద్ అనుసంధానం కానుందని ఆయన ప్రకటించారు. దాదాపు 10 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను ఇది కలుపుతుందని చెప్పారు. దీంతోపాటు రీజనల్ రింగ్ రోడ్డు కోసం వేగంగా భూసేకరణ జరుగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై హైదరాబాద్లోని నాగోల్లో నిర్వహించిన ఒక వర్క్షాప్లో తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రసంగించారు. ఓటర్ల జాబితాలను సవరించడానికి చేపట్టిన ఈ కార్యక్రమం ఒక రాజ్యాంగబద్దమైన ప్రక్రియ కానీ బీజేపీ సొంతంగా చేపట్టిన కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా 11 సార్లు జరిగిందని పేర్కొన్నారు. ముస్లిం ఓట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వంటి ప్రతిపక్ష పార్టీల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. కేవలం ఒకే పేరుతో 2 చోట్ల ఉన్న ఓట్లు, మరణించిన వారి ఓట్లు,

అక్రమ వలసదారుల ఓట్లను మాత్రమే తొలగిస్తారని ఆయన చెప్పారు. అసలైన ఓటర్లకు సహాయం చేయడానికి, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి బూత్ను సందర్శించాలని పిలుపునిచ్చారు. వరిని ఎక్కువగా పండించే 20 ప్రధాన జిల్లాల్లో అధునాతన సైలోస్ ధాన్యపు నిల్వ కేంద్రాల ఏర్పాటును పరిశీలించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన ధాన్యపు నిల్వ వ్యవస్థను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలంగాణ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిల్వ రవాణా రంగ నిపుణులతో కలిసి దీనికి సంబంధించిన అవకాశాలను సమీక్షించిన ఆయన, తొలి దశలో 50,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నెట్వర్క్ను అభివృద్ది చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జూన్ 21 జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ సజావుగా సాగేందుకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఈ ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుంపులుగా చేరడాన్ని పరీక్షా సమయంలో పూర్తిగా నిషేధించారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో ఇది ఒక ప్రధాన ముందడుగు. గోల్కొండ ఆర్టిల్లరీ సెంటర్ పరిధిలోకి వచ్చే 533.42 కోట్ల విలువైన 83.818 ఎకరాల భూమిలో బాపుఘాట్ను గాంధీ సరోవర్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం వర్కింగ్ పర్మిషన్ను మంజూరు చేసింది. ఈ అనుమతి లభించిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నదుల సంగమ ప్రాంతంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వానికి అనుమతినిచ్చినందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. యోగా మన సంస్కృతి అని, ఆరోగ్యం మన సంపద అని పెద్దపల్లికి చెందిన యోగా గురువు పోతర్ల సాగర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను తమ జీవితంలో భాగంగా చేసుకుంటున్నారన్నారు. రోజుకు కనీసం 20 నిమిషాలు యోగాకు కేటాయిస్తే ఆరోగ్యమైన శరీరం, ప్రశాంతమైన మనసు, అందమైన జీవితం సొంతమవుతుందని అన్నారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూన్ 21 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరగనున్న నీట్ యూజీ 2026 పరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మైనర్ డ్రైవింగ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలతో జరిగిన ట్రాఫిక్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, మైనర్ డ్రైవింగ్కు సంబంధించి పాఠశాలలు డీమెరిట్ పాయింట్ విధానాన్ని అమలు చేయాలని, విద్యార్థుల రవాణాను నిశితంగా గమనించాలని కోరారు. ఇటీవలి డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనల నేపథ్యంలో పాఠశాల బస్సు డ్రైవర్లను తప్పనిసరిగా పర్యవేక్షించాలని హెచ్చరించారు. అశ్వాపురం మండలంలో జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ఓటరు నమోదు ప్రక్రియ కోసం కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని భద్రాచలం కొత్తగూడెం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, పినపాక నియోజకవర్గ ఎన్నికల అధికారి బి రాహుల్ బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లను ఆదేశించారు. ఒక శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన ఓటర్లను కలిసి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి వాటిని జూలై 24 నాటికి సేకరించాలని అధికారులకు ఆదేశించారు. గడిచిన 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై గ్రామీణ, జిల్లా స్థాయి జర్నలిస్టులకు అవగాహన కల్పించేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మహబూబ్ నగర్లో వార్తా ల్యాబ్ మీడియా వర్క్షాప్ను నిర్వహించింది. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పీఐబీ మీడియా కమ్యూనికేషన్స్ అధికారి వి గాయత్రి అన్నారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం జరిగే విచారణకు హాజరు కావాలని ఆయనను ఆదేశించింది. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు ఆయనను 11వ నిందితుడుగా చేర్చగా, థియేటర్ యాజమాన్యం 1వ మంది నిందితులుగా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 19 మందికి సమన్లందాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ నుండి ఏసీఐ యాక్సెసిబిలిటీ ఎన్హాన్స్మెంట్ అక్రిడిటేషన్ లెవెల్2 గుర్తింపును సాధించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రకటించింది. దివ్యాంగులు, శారీరక కదలికలు తక్కువగా ఉన్న ప్రయాణికులకు అందరితో సమాన

0: మైన సురక్షితమైన గౌరవప్రదమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి విమానాశ్రయం నిరంతరం కట్టుబడి ఉంటుందనే విషయాన్ని ఈ గుర్తింపు తెలియజేస్తుంది. ప్రయాణికులందరికీ సమానమైన సేవలు అందించడంలో ఈ సౌకర్యాల లభ్యత అనేది అత్యంత కీలకమైన భాగమని సీఈఓ కదిర్ కదిరవన్ పేర్కొన్నారు. ఈ నిబంధనల పరిధిలో మరింత ముందుకు సాగడానికి విమానాశ్రయం సిద్ధంగా ఉందని చెబుతూ ఈ విజయాన్ని సాధ్యం చేసిన భాగస్వాములందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఓటు వేయడం అనేది ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కు, ప్రజాస్వామ్య బాధ్యత అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రత్యేక సవరణ ప్రక్రియపై మక్తల్లో కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఓటర్ల సవరణ సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మక్తల్లో పెద్ద సంఖ్యలో ఓట్లను అక్రమంగా తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అర్హత ఫారాలు ప్రతి ఓటరుకు చేరేలా ఏజెంట్లు చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. గవర్నర్, ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలో ఈరోజు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి ఎప్పుడూ మద్దతునిస్తుందని, అందువల్లే మెగా బుల్లెట్ రైలు కారిడార్ల కోసం హైదరాబాద్ను ఎన్నుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలోని 20 ప్రధాన జిల్లాల్లో అధునాతన సైలోస్ ధాన్యపు నిల్వల వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: హలో లిజనెస్, వీ నౌ బ్రింగ్ యూ ఎ లెసన్ ఫ్రమ్ ఎంబీఏ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ద టైటిల్ ఈస్ Codification Methods. Dr. K. Sasikumar will present the lesson.
4: Greetings to listeners. Today, we had a radio lesson on the topic Codification Methods from the subject Production Management. It's a common topic to both MCOM as well as MBA students. Initially, we'll understood what is this codification. Codification is a process of representing each item by a number, the digit of which indicates the group, subgroup, the type, and the dimension of the item. Many organizations in the public and private sectors, railways, have their own system of codification, varying from 8 to 13 digits. Generally, we call it as barcoding. The first two digits represents the major groups such as raw materials, spare parts, subcontracted items, hardware items, packing materials, tools, oil and stationery, etc. The next two digits indicates the subgroups such as ferrous and non-ferrous metals. Dimensional characteristics of length, width, head and diameter, etc. constitute further three digits, and the last digit is reserved for minor variations. Codification is largely a process of uniquely identifying the item in the organizational setup. It basically varies across the organizations from a manufacturing setup to a service-oriented organizations. Whatever may be the basis, each code should uniquely represent one item. It should be simple and capable of being understood by all. Codification should be compact, concise,

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడొక చిత్రగీతం.

0: మీరు విన్న పాట తోడికోడలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన గీతం. ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్ధిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 21వ శతాబ్దంలో నైపుణ్యం కలిగిన ప్రతిభను పెంపొందించే ఆవిష్కరణను ప్రోత్సహించే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించే దేశాలకే అవకాశాలు సొంతమవుతాయని అన్నారు. భారత్ దీనికి ముందుండి నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉందని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధి ఆవిష్కరణల రంగంలో దేశ యువత ముందంజలో ఉంటారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
2: దునియా భారత్ కే యువాఓ కీ క్షమతా కో భలీ భాతి పహచాన్నే లగీ హై ఔర్ ఐసే సమయ మే హమారీ కోషిష్ హై కి భారత్ కా హర్ యువా అప్నీ క్షమతా కో అవసర్ మే బదల్ సకే ఔర్ ఇసీ సోచ్ కే సాథ్ ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కా ఆరంభ హువా. యే రోజ్గార్ యోజన సామాన్య తౌర్ పర్ సోచే జానే వాలీ రోజ్గార్ యోజన సే బహుత్ ఆగే బఢ్కర్ పహలీ నౌకరీ పానే వాలీ యువా కే సపనో కో శక్తి దేనే వాలీ యోజన హై.
1: పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది మొదటిసారి ఉద్యోగాల్లో చేరుతున్న వారికి సాధికారత కల్పించడం, యువతకు పరిశ్రమలకు మధ్య ఒక వారధిని నిర్మించడం వంటిదని మోదీ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిశాలోని జార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. దేశంలో వాణిజ్య బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL, కోల్ ఇండియా లిమిటెడ్ CIL సంయుక్త సంస్థ అయిన భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తోంది. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలను ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014

0: ముందు కేవలం 1000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగ్పూర్లోని అంబాజారిలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునికమైన అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ కు రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ద ఆయుధాల సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడంలో వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
1: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रॉक्सिमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रॉक्सिमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
0: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతినిచ్చినట్లు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతినిచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్లతో కలిసి ఈరోజు మేఘాలయలోని రిబోయ్ జిల్లాలో బోయిరింగ్బుంగ్లో ఈశాన్య ప్రాంతంలోని అతిపెద్ద సేంద్రియ సుగంధ ద్రవ్యాల శుద్ది కర్మాగారాన్ని ప్రారంభించారు. సుమారు 32 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ యూనిట్ అల్లం, పసుపు, నల్ల మిరియాలు, మిరపకాయలతో సహా 10,000 మెట్రిక్ టన్నులకు పైగా సేంద్రియ సుగంధ ద్రవ్యాలను శుద్ది చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, 2024లో జియోటెక్ పొందిన లకాడాంగ్ పసుపుతో సహా నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులలో మేఘాలయకున్న ప్రాముఖ్యతను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి దాదాపు 15,000 మంది సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. దీంతోపాటు విద్యా సంస్థలను మాదక ద్రవ్యరహితంగా ఉంచాలని గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్య కోసం బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు.
2: మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఏ కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా.
0: గత 12 ఏళ్లలో దేశం తన ఆలోచన విధానంలో గొప్ప మార్పును చూసిందని, విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమంతో కూడిన సుపరిపాలనా విధానం వైపు అడుగులు వేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. గాంధీనగర్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనంలో ప్రసంగిస్తూ మంత్రి, పేదవర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే బాధ్యతను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు.
3: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. यहाँ पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहाँ गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसको पूरा कर.
0: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రభుత్వం ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి హర్ష సంఘ్వి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బీహార్లోని పాట్నాలో ఎస్టీపీఐ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రాష్టంలో ఐటీ వ్యవస్థను అభివృద్ది చేయడంపై చర్చించామని తెలిపారు. బీహార్లో ఐటీ రంగవృద్దిని ప్రోత్సహించడంలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి చేస్తున్న కృషిని వైష్ణవ్ అభినందించారు. యువతకు అపూర్వమైన అవకాశాలు కల్పించడమే వికసిత్ భారత్ ప్రధాన లక్ష్యమని

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పంచుకుంటూ, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన భారీ స్థాయిలో ఉద్యోగ కల్పనకు పరివర్తనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. జాతీయ మహిళా కమిషన్ అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా జారీ చేసింది. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 పోస్ట్ చట్టం కింద సమగ్ర చర్యలను తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట ప్రభుత్వాలు జిల్లా పరిపాలనలు తక్షణ చర్యల కోసం 18 సూచనలను ఈ అడ్వైజరీ సిఫార్సు చేస్తుందని కమిషన్ తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జూన్ 21 తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ సజావుగా సాగేందుకు మల్కేజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 178,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఇనటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, అనంతరం మొక్కల పెరుగుదలలో సేంద్రియ కర్బనం ప్రాముఖ్యత ఈ అంశం గురించి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి విజ్ఞాన కేంద్రం జహీరాబాద్ భూసార పరీక్ష నిపుణుడు శ్రీ ఈ స్వామి గారి వివరాలు. ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం విందాము.

0: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోట ముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ కళాశాలలో ఉద్యాన విద్యను చదువుతున్న విద్యార్థులం. ఏమయ్యా, పోయిన ఏడాది వానాకాలంలో కూరగాయల సాగు చేస్తుంది, కానీ అంతగా దిగుబడి రాలేదు. కూరగాయలు అమ్మినా కూడా నష్టాలే తప్ప లాభాలు లేవాయే.
1: అవును రాణి, పోయిన ఖరీఫ్ కాలంలో పండించిన మాట వాస్తవమే. నా ప్రయత్నం నేను చేస్తిని.
0: ఆ చేసినావు లే, ఆదాయం లేని పని.
1: అవును, ఆ కూరగాయల పంటకు ఎప్పుడంటే అప్పుడు రసాయన మందులు కొడితిని మంచి దిగుబడి వస్తుందని, కాని రాకపాయే.
0: అగో, సారు యాదిలోనే వచ్చిండు, అందుకే ఈసారన్నా కూరగాయ పంటల్లో మంచిగా దిగుబడులు రావాలంటే ఏం చేయాలో తెలుసుకున్నావా మరి?
1: పోయినసారిలాగే చెయ్యంలా ఈసారి. మా అన్న కూతురు ప్రియ ఉంది కదా, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో చదువుతుంది కదా, ఆమె చెప్పింది ఏవో విత్తన శుద్ధి మరియు నేల శుద్ధి గురించి చెప్పడానికి. మన ఊరుకు ఉద్యాన కళాశాల మోజర్ల నుండి శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ సార్ వస్తున్నారంట. ఆ సార్ గారిని అన్ని విత్తన శుద్ధి గురించి, వాటిని ఏ విధంగా కూరగాయల పంటలలో వాడాలో చెప్తారంట.

0: అవునా, చాలా మంచిది. ఆ సార్ని వివరాలు అన్ని అడిగి తెలుసుకుందాం.
1: తప్పకుండా రాణి. అగో సార్ యాదిలోనే వచ్చిండు. సార్ నమస్కారం.
2: నమస్కారం రాజు, బాగున్నారా?
1: బాగున్నాం సార్.
0: మీరింత దూరం వచ్చి మా రైతులకు కావాల్సిన విత్తన శుద్ధి గురించి చెప్తున్నందుకు ధన్యవాదాలు సారు.
2: రైతన్నలకు కూరగాయ పంటల్లో ఎలాంటి అవసరమున్నా ఉద్యాన విశ్వవిద్యాలయం ఎల్లవేళ్ళ తోడ్పడుతుంది. మీకు ఏవైనా సందేహాలుంటే అన్నీ అడగండి, అన్నిటికీ వివరాలు చెప్తా.
1: తప్పకుండా సారు.
0: అడుగుతాం సారు. సారు, విత్తన శుద్ధి అంటే ఏమిటి?
2: ప్రస్తుతం వర్షాకాలంలో అధిక తేమ కారణంగా అనేక శిలీంధ్ర, బ్యాక్టీరియా మరియు నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళు, అలాగే రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా అనిపిస్తాయి. సరైన విత్తన శుద్ధి మరియు జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల్ని ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. అయితే ఈ విత్తన శుద్ధి అంటే ఈ విత్తనాలను విత్తే ముందు శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్లు మరియు నేలలో ఉండే హానికర సూక్ష్మజీవుల నుండి రక్షించేందుకు చేసే ప్రక్రియనే మనం విత్తన శుద్ధి అంటాం. కూరగాయ పంటల్లో ముఖ్యంగా టమాటా, వంకాయ, మిరప, బెండ, దోస, కాకర మరియు బీరకాయ, అలాగే గుమ్మడికాయ, క్యాబేజీ మరియు కాలీఫ్లవర్ వంటి పంటల్లో విత్తన శుద్ధి అనేది చాలా అవసరం.
1: సారు, విత్తన శుద్ధి ఎందుకు చేయాలి, కొంచెం వివరిస్తారా?
2: రైతులు ధృవీకరించబడిన విత్తనాన్ని కొనుగోలు చేయడం ఎంత ముఖ్యమో, విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తన మొలక శాతం పెరుగుతుంది. మొలక దశల్లో వచ్చే కుళ్ళు వ్యాధులు, ఈ శిలీంధ్రము, బ్యాక్టీరియా నుంచి వ్యాపించేటువంటి డ్యాంపింగ్ ఆఫ్, రూట్ రాట్, విల్ట్ వంటి నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు తగ్గుతాయి. రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుంది. అలాగే మొక్కల ప్రారంభ దశలో రక్షణ కల్పించబడుతుంది. దాదాపు 30 నుంచి 45 రోజుల వరకు మనం ఈ పంటను కాపాడుకోవచ్చు. అలాగే నేల ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణ జరుగుతుంది. మొక్కల ఎదుగుదల అనేది చాలా ఉధృతంగా ఉంటుంది. అదేవిధంగా వేర్ల పెరుగుదల అనేది చాలా చక్కగా వస్తుంది అన్నమాట. ఈ వేర్ల పెరుగుదల వల్ల మనకు ఈ పంట యొక్క దిగుబడి అనేది చాలా వరకు పెరుగుతుంది. దాదాపు 10 నుంచి 20% పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనము మొదటి దశలో విత్తన శుద్ధి చేయడం వల్ల తర్వాత పంట పెరిగే దశలో వచ్చే చీడపిండల నుంచి కాపాడుకోవడానికి మనం ఉపయోగించేటువంటి రసాయన మందుల అవసరం అనేది తగ్గుతుంది. తద్వారా మనం రసాయనాల కొనుగోలు పైన మనం వెచ్చించేటువంటి ఖర్చు మరియు కూలీలపైన పెట్టేటువంటి ఖర్చును మనం తగ్గించుకోవచ్చు. అలాగే మనము విత్తన శుద్ధికి చాలా తక్కువ మోతాదులో మనకు ఈ జీవ నియంత్రణ కారకాలు లేదా రసాయనాలు అవసరం ఉంటుంది. తద్వారా మనకు ఈ వాతావరణ కాలుష్యం అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు.
0: అట్లాగే సారు, జీవ శిలీంధ్ర నాశకాలతో విత్తన శుద్ధి ఎలా చేయాలో చెప్తారా?
2: తప్పకుండా అండి. ఈ జీవ శిలీంధ్ర నాశకాలను చూసినట్లయితే మొదటిది ట్రైకోడర్మా విరిడే. ఇది శిలీంధ్ర వ్యాధులను అరికట్టే మిత్ర శిలీంధ్రం. దీన్ని కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున మనము పట్టించి విత్తనాలను విత్తినట్లయితే మనం చాలా వరకు ప్రయోజనాలను పొందవచ్చు. దీనిలో ప్రయోజనాలు చూసినట్లయితే మనకు వేరుకుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు, అటువంటి డ్యాంపింగ్ ఆఫ్, రూట్ రాట్, కాలర్ రాట్ వంటి వ్యాధులను తగ్గించుకోవచ్చు. అలాగే మనకు మొక్క యొక్క వేర్ల అభివృద్ధి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ జీవ శిలీంధ్ర నాశకాలని వాడినట్లయితే మనము పంటను 30 నుంచి 45 రోజుల వరకు పంటను కాపాడుకోవచ్చు. ఈ ట్రైకోడర్మా విరిడే అనేది కేజీ ధర వచ్చేసి 200 రూపాయలకు మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. రెండవది సూడోమోనస్ ఫ్లోరసెన్స్. ఇది బ్యాక్టీరియా మరియు శిలీంధ్ర వ్యాధుల నియంత్రణ కోసం ఉపయోగించేటువంటి జీవ శిలీంధ్ర నాశకం. దీన్ని కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున పట్టించి మనం విత్తినట్లయితే మొక్క యొక్క వేర్ల పెరుగుదల ప్రోత్సహించవచ్చు. అలాగే మొక్కల యొక్క వ్యాధి నిరోధక శక్తిని కూడా మనం పెంపొందించవచ్చు.
1: అలాగే జీవ ఎరువులతో విత్తన శుద్ధి ఎలా చేయాలో కొంచెం వివరిస్తారా సారు గారు?
2: జీవ ఎరువుల విషయం చూసినట్లయితే మొదటిది అజోస్పిరిల్లం. ఇది అజోస్పిరిల్లాన్ని కిలో విత్తనానికి 25 గ్రాముల చొప్పున పట్టించి మనం విత్తినట్లయితే చాలా లాభాలను పొందవచ్చు. అలాగే రెండవది పాస్ఫో బ్యాక్టీరియం. మొదటిది అజోస్పిరిల్లం, రెండవది పాస్ఫో బ్యాక్టీరియాను కిలో విత్తనానికి 25 గ్రాముల చొప్పున పట్టించి విత్తినట్లయితే మనము నత్రజని స్థిరీకరణ చేసుకోవచ్చు, ఫాస్ఫరస్ వినియోగం అనేది మెరుగవుతుంది. అలాగే ఈ రెండింటి వల్ల మనకు మొక్కల పెరుగుదల అనేది చాలా వేగవంతం అవుతుంది. ఇక జీవ ఎరువులతో విత్తన శుద్ధి విధానం చూసినట్లయితే మనకు అవసరమైన జీవ పదార్థాన్ని కొద్దిగా నీటితో కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి. ఆ పేస్ట్ని విత్తనాలకు సమంగా పూయాలి. విత్తనాలకు మనం ఈ జీవన ఎరువుల్ని పట్టించిన తర్వాత నీడలో 30 నిమిషాల పట్టు ఆరబెట్టి ఆ తర్వాత మనం విత్తుకోవాలి.
0: అలాగే ఖరీఫ్ కాలంలో ముఖ్యమైన సమస్యలు ఏమొస్తాయో చెప్తారా సారు?
2: ఖరీఫ్లో మనకు అధిక వర్షపాతం చూస్తాము. తద్వారా నేలలో

0: అధిక తేమ వల్ల శిలీంధ్ర వ్యాధులు, వేరుకుళ్ళు, నూలి పురుగులు, రసం పీల్చే పురుగులు అయినటువంటి తెల్లదోమలు, తామర పురుగులు ఎక్కువగా కనిపిస్తాయి. అందువల్ల ముందస్తు చర్యలు చాలా అవసరం.
1: అలాగే బయోపెస్టిసైడ్స్ అంటే ఏమిటో కొంచెం వివరించండి.
0: సహజంగా లభించే సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా మరియు మొక్కల ఉత్పత్తుల ఆధారంగా తయారయ్యే కీటక వ్యాధి నియంత్రణ కారకాలను బయోపెస్టిసైడ్స్ అంటాము. ఇందులో ముఖ్యమైన బయోపెస్టిసైడ్స్ చూసినట్లయితే, మొదటిది ట్రైకోడర్మా విరిడే, ఇది శిలీంధ్ర వ్యాధుల నియంత్రణకు ఉపయోగిస్తాం. రెండవది సూడోమోనస్ ఫ్లోరసెన్స్, బ్యాక్టీరియా మరియు శిలీంధ్ర వ్యాధుల నియంత్రణకు ఉపయోగిస్తాం. అలాగే నూలి పురుగుల నియంత్రణకు కూడా మనము సూడోమోనస్ ఫ్లోరసెన్స్ ని వాడతాము. మూడవది బవేరియా బసియానా, ఇది రసం పీల్చే పురుగుల నియంత్రణకు ఉపయోగిస్తాము. నాలుగవది మెటారాజియం అనిసోఫ్లై, ఇది నేల పురుగులు మరియు రసం పీల్చే పురుగుల నియంత్రణకు ఉపయోగిస్తాము. ఐదవది వెటిసెల్యం లెకానే, ఇది రసం పీల్చే పురుగుల నియంత్రణకు మనం ఉపయోగిస్తాం.
2: అలాగే ఎఫ్ఐఎం మరియు వర్మీ కంపోస్ట్ లతో బయోపెస్

0: ఉపయోగిస్తాము. నాలుగవది మెటారాజియం అనిసోఫ్లై, ఇది నేల పురుగులు మరియు రసం పిలిచే పురుగుల నియంత్రణకు ఉపయోగిస్తాము. ఐదవది వెటిసిలియం లెకానే, ఇది రసం పిలిచే పురుగుల నియంత్రణకు మనం ఉపయోగిస్తాం.
1: అలాగే ఎఫ్ఐఎం మరియు వర్మీ కంపోస్ట్ లతో బయోపెస్టిసైడ్స్ ఎలా వినియోగించుకోవాలో కొంచెం చెప్తారా సారు?
0: తప్పకుండా. ఒక ఎకరానికి బాగా కులిన పేడ ఎరువు ఎఫ్ఐఎంని ఫార్మాడ్ మెన్యూర్ 100 కిలోలు తీసుకుని దానికి ట్రైకోడర్మా విడిడే 2 కిలోలు జోడించుకొని మనము వినియోగించుకోవచ్చు. ఈ విధానం చూసినట్లయితే దానికంటే ముందు వర్మీ కంపోస్ట్ కూడా 100 కేజీల వర్మీ కంపోస్ట్కి 2 కేజీల ట్రైకోడర్మా విరిడేని కలుపుకొని మనం పంట పొలాల్లో వినియోగించుకోవచ్చు. ఈ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ని తయారు చేసుకునే విధానం చూసినట్లయితే మొదటగా బాగా కుళ్ళిన 100 కేజీల ఎఫ్ఐఎంని షెడ్ కింద కానీ చెట్టు నీళ్ళలో కానీ తీసుకుని నేలపైన పరచాలి. దానికి 2 కేజీల ట్రైకోడర్మా జీవ శిలీంద్రాన్ని మనం కలుపుకోవాలి. కలుపుకొని మనము తేమ శాతం ఉండేలాగా నీళ్లతో తడి చేసుకోవాలి లేదా చిలకరించుకోవాలి. ఆ తర్వాత మనం ఈ కలిపిన మిశ్రమాన్ని కుప్పలాగా చేసుకొని దానిపైన మనము గోనె సంచులతో కప్పుకోవాలి. కప్పడం వల్ల మనం ఒక ఈ పేడ ఎరువులో ఉన్నటువంటి తేమ శాతాన్ని మనం కాపాడుకోవాలి. ఇలాగా మనము దాదాపు 7 నుంచి 10 రోజుల తర్వాత మనము గమనించినట్లయితే ఈ గోనె సంచులను తీసి చూసినట్లయితే మనకు తెల్లటి బూజు లాంటి ఆకారము పేడే రూపాయన చూడవచ్చు. దీని ద్వారా మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఏంటంటే శిలీంద్రం అనేది చాలా గొప్పగా అభివృద్ధి చెందిందని. ఆ తర్వాత ఈ పేడ ఎరువు మరియు శిలీంద్రము కలిసినటువంటి ఎన్రిచ్డ్ అయినటువంటి ఈ మిశ్రమాన్ని తీసుకొని మనము పొలంలో చల్లుకోవచ్చు. ఈ చల్లుకునేటప్పుడు మనం పొలంలో మరియు ఈ పేడ ఎరువులో తగినంత తేమ శాతం ఉండేలాగా తగు జాగ్రత్తలు పాటించవాలి. అలాగే మనము ఈ ఎఫ్ఐఎం మరియు వర్మి కంపోస్ట్తో బయోపెస్టిసైడ్స్ వినియోగించడం వల్ల ప్రయోజనాలు చూసినట్లయితే నేలలో వ్యాధికారక శిలీంద్రాల నియంత్రణ అనేది చాలా చక్కగా జరుగుతుంది మరియు మొక్కల యొక్క వేర్ల ఆరోగ్యం మెరుగుదల చాలా బాగుంటుంది. నెక్స్ట్ మొక్కల ఎదుగుదల అనేది చాలా చక్కగా మనం చూడవచ్చు.
2: అలాగే కూరగాయల పంటలలో సూచనల గురించి వివరించండి సార్.
0: రైతులకు ఈ సూచనలను మనం తీసుకున్నట్లయితే రైతు మొదటగా ధృవీకరించిన విత్తనాలను మాత్రమే వాడాలి. ఈ ధృవీకరించిన విత్తనం కొనుగోలు చేసిన తర్వాత విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. అదేవిధంగా బయోపెస్టిసైడ్స్ నేరుగా ఎండలో ఉంచకూడదు. ఈ విత్తన శుద్ధి చేసేటప్పుడు బయోపెస్టిసైడ్స్ని నేరుగా ఎండలో ఉంచకూడదు. రసాయన మందులతో కలిపి వెంటనే వాడవద్దు. మరియు ఈ పేడ ఎరువు లేదా వర్మి కంపోస్ట్తో కలిపి నేలలో వేస్తే చాలా చక్కటి ఫలితాలని పొందవచ్చు. అలాగే నేల శుద్ధి చేసేటప్పుడు నేలలో తగినంత తేమ శాతం ఉండాలి. అలాగే ఈ జీవ నియంత్రణ పద్ధతులు రైతు విత్తన శుద్ధి చేసేటప్పుడు చేతికి గ్లౌజ్ వేసుకోవాలి, గ్లౌజ్తో పాటు ముఖానికి మాస్క్ ధరించాలి. అలాగే విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాన్ని పశువులకు దానగా లేదంటే ఇంట్లో తినడానికి ఆహారంగా ఉపయోగించకూడదు.
2: కూరగాయల పంటలలో సూచనలను కొంచెం వివరిస్తారా సారు?
0: ఈ కూరగాయల పంటలు చూసుకున్నట్లయితే మొదటగా టమాటోలో మనము ట్రైకోడర్మా విరిడేని 10 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి మనము విత్తుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు పొందవచ్చు. అలాగే టమాటా పంట నాటే ముందు పేడ ఎరువు మరియు ట్రైకోడర్మా విరిడే 2 కేజీలు 100 కేజీల పేడ ఎరువుతో కలిపి మనం ముఖ్యమైన పంటలో వేసుకున్నట్లయితే ఈ యొక్క చీడపీడల నివారణ అనేది దాదాపు 30 నుంచి 45 రోజుల వరకు అరికట్టవచ్చు. అలాగే మిరప పంటలో చూసుకున్నట్లయితే మనం సూడోమోనస్ ఫ్లోరసెన్స్ని 10 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించినట్లయితే మనము చాలా చక్కటి ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ టమాటో మరియు మిరప పంటలో ఈ మధ్యకాలంలో చూసినట్లయితే బ్లాక్ థ్రిప్స్ తామర పురుగు అనేది చాలా విస్తృతంగా వస్తుంది. ఈ రైతులు ముఖ్య పంటలో మనం పేడ ఎరువుతో మెటారైజం అన్సోఫ్లై అనే జీవ నియంత్రణ కారకాన్ని మనం 2 కేజీలు ప్రతి 100 కేజీల పేడ ఎరువుతో మిశ్రమంగా చేసుకుని మనం ముఖ్య పంటలో తగినంత తేమ శాతం ఉంచుకొని మనం చల్లినట్లయితే ఈ యొక్క నల్ల తామర ఉధృత అనేది చాలా వరకు అరికట్టవచ్చు. అలాగే వంకాయ పంట చూసినట్లయితే మనము ట్రైకోడర్మా 10 గ్రాములు ప్రతి కేజీ విత్తనానికి పట్టించి విత్తుకోవడం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ట్రైకోడర్మా ప్లస్ అజస్పెరిల్లం 25 గ్రాములు ప్రతి కేజీ విత్తనానికి మనం పట్టించి విత్తుకున్నట్లయితే మనకు మంచి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బెండ పంటలో చూసినట్లయితే విత్తన శుద్ధి తప్పనిసరి. దీనికి కాను మనం ట్రైకోడర్మా విరిడే 10 గ్రాములు ప్రతి కేజీ విత్తనానికి పట్టించినట్లయితే వేరుకుళ్ళు తెగును అరికట్టవచ్చు.
1: అదేవిధంగా మాలాంటి రైతులకు మేము పాటించాల్సిన ముఖ్యమైన

0: వ్యవసాయ సూచనలు కూడా కొంచెం చెప్పండి సారు.
1: రైతులు పాటించవలసిన సూచనలు చూసినట్లయితే, రైతులు ధృవీకరించిన విత్తనాలను కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన తర్వాత విత్తన శుద్ధి అనేది తప్పకుండా పాటించాలి. ఈ విత్తన శుద్ధి అనేది బయోపెస్టిసైడ్స్ని ఉపయోగించి కానీ లేదా రసాయన మందులని ఉపయోగించి కానీ చేయవచ్చు. అలాగే విత్తన శుద్ధి చేసిన తర్వాత నేల శుద్ధి చేసుకోవడం. ఈ నేల శుద్ధి అనేది మనం రైతుకు ఏవైతే అందుబాటులో ఉంటాయో, పేడేరు కావచ్చు లేదంటే వర్మి కంపోస్ట్ కావచ్చు, వాటితో ఈ ట్రైకోడర్మా విరిడే మరియు మెటారాజియం అన్సోఫ్లై, సూడోమానస్ ఫ్లోరెసెన్స్, బవేరియా బెస్సియాన వీటిని మిశ్రమంగా కలుపుకొని ముఖ్య పంటలో వేసుకొని నేల శుద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నేల శుద్ధి చేసుకునేటప్పుడు తగినంత తేమ శాతం ఉండేలాగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఈ విత్తన శుద్ధి చేసేటప్పుడు రైతు ఒక ముఖ్యమైన జాగ్రత్త వహించాలి. ఏంటంటే విత్తన శుద్ధి చేసేటప్పుడు చేతులకు గ్లౌస్ ధరించడము, ముఖానికి మాస్క్ ధరించడము, అలాగే విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాన్ని పశువులకు దానగా ఉపయోగించకూడదు, లేదంటే తన కుటుంబానికి ఆహారంగా కూడా తీసుకోకూడదు.
2: అలాగే ఆధునిక పురుగు మందులతో విత్తన శుద్ధి ఎలా చేయాలో కొంచెం వివరించండి సారు.
1: ఈ కూరగాయ పంటల్లో మొలక దశల్లో రసం పీల్చే పురుగులు, తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక, జార్సిస్ మరియు నేలలో ఉండే పురుగుల వల్ల నష్టం జరుగుతుంది. ఈ సమస్యలను ప్రారంభ దశలో నివారించడానికి విత్తన శుద్ధి చాలా ఉపయోగపడుతుంది. అందుకు గాను మనకు థయామిథాక్సమ్ 30 FS 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి పట్టించినట్లయితే ఈ రసం పీల్చే పురుగుల విధృతిని నియంత్రణ చేసుకోవచ్చు. అలాగే మనం థయామిథాక్సమ్తో విత్తన శుద్ధి చేసినట్లయితే మనం పంటను 30 నుంచి 45 రోజుల వరకు ఈ చీడపీడల బారి నుంచి కాపాడుకోవచ్చు. అలాగే మొలక శాతం కూడా పెంపొందించుకోవచ్చు. రెండవది ఇమిడాక్లోప్రిడ్. ఇమిడాక్లోప్రిడ్ 48 FS 5 మిల్లీలీటర్ ప్రతి విత్తనానికి పట్టించినట్లయితే మనం ఈ రసం పీల్చే పురుగుల నుండి 30 నుంచి 45 రోజుల వరకు పంటను కాపాడుకోవచ్చు. మూడవది సయనాంట్రనిప్రోల్ మరియు థయామిథాక్సమ్ కాంబి ప్రోడక్ట్ని 5 ml ప్రతి కేజీ విత్తనానికి పట్టించినట్లయితే మనము రసం పీల్చే పురుగుల నుండి మరియు కొరికే పురుగుల ఉధృతి నుంచి పంటను కాపాడుకో. నాలుగవది పిప్రోనిల్ 5 SC ఇది 5 మిల్లీలీటర్లు ప్రతి కేజీ విత్తనానికి పట్టించినట్లయితే మనము చెదలు, నేల పురుగులు, వేర్లను దెబ్బతీసే కీటకాల నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు.
0: అట్లాగే సారు, విత్తన శుద్ధి చేసేటప్పుడు పాటించాల్సిన క్రమాన్ని గురించి కూడా కొంచెం చెప్పండి సారు.
1: రైతులు విత్తన శుద్ధి చేసేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, మొదటగా శిలీంద్రనాశినితోనే విత్తన శుద్ధి చేయాలి. మనము రసాయన శిలీంద్రనాశిని గురించి చూసినట్లయితే కార్బనజిమ్ 3 గ్రాములు ప్రతి కేజీ విత్తనానికి, లేదా థైరా 3 గ్రాములు ప్రతి కేజీ విత్తనానికి, లేదా మ్యాంకోజెబ్ 3 గ్రాములు ప్రతి కేజీ విత్తనానికి పట్టించాలి. శిలీంద్రనాశిని పట్టించిన తర్వాత రెండవ దశలో పురుగు మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇందుకు గాను థయామిథాక్సమ్ లేదా ఇమిడాక్లోప్రిడ్ను 5 మిల్లీలీటర్ ప్రతి కేజీ విత్తనానికి పట్టించాలి. మూడవ దశలో జీవ నియంత్రణ కారకాలు ట్రైకోడర్మా లేదా సూడోమోనస్ ఫ్లోరసెన్స్ని 10 గ్రాముల చొప్పున ప్రతి కేజీ విత్తనానికి పట్టించాలి. అంటే మనము ఈ క్రమం చూసుకున్నట్లయితే మొదటగా శిలీంద్రనాశిని, ఆ తర్వాత కీటకనాశిని, ఆ తర్వాత జీవ నియంత్రణ కారకాలను మనం విత్తన శుద్ధి భాగంలో ఉపయోగించుకోవాలి. అలాగే ఈ ఫంగిసైడ్స్ శిలీంద్రనాశిని రసాయనంతో విత్తన శుద్ధి చేసిన తర్వాత కనీసం 24 గంటలు విరామం ఇచ్చి జీవ నియంత్రణ కారకాలను వాడాలి. కూరగాయ పంటల్లో విత్తన శుద్ధి అనేది చిన్న పెట్టుబడితో పెద్ద ప్రయోజనం ఇచ్చే సాంకేతిక పద్ధతి. విత్తన శుద్ధి వినియోగించడం ద్వారా ప్రారంభ దశలో వచ్చే పురుగు, వ్యాధి సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చు. ఖరీఫ్ కాలంలో ట్రైకోడర్మా, సూడోమోనస్ ఫ్లోరసెన్స్ వంటి బయోపెస్టిసైడ్స్ను పేడ ఎరువులు మరియు వర్మి కంపోస్ట్తో కలిపి నేలలో వినియోగించడం ద్వారా వ్యాధులను తగ్గించడంతో పాటు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి అధిక దిగుబడులు సాధించవచ్చు.
0: ఇప్పటి వరకు తోటముచ్చట్లు కార్యక్రమంలో కూరగాయల పంటల్లో విత్తన శుద్ధి, వాటి ఉపయోగాలు మరియు ఖరీఫ్ కాలంలో బయోపెస్టిసైడ్స్, FIM, వర్మి కంపోస్ట్తో కలిపి నేలల్లో వినియోగించే విధానం అనే అంశం గురించి చర్చించుకున్నాం. మళ్ళీ వచ్చే వారం మరొక అంశంతో తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: మీరింతవరకు తోటముచ్చట్లో ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు విందాం, మొక్కల పెరుగుదలలో సేంద్రియ కర్బన ప్రాముఖ్యత, ఈ అంశం గురించి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి విజ్ఞాన కేంద్రం జహీరాబాద్ భూసార పరీక్ష నిపుణులు శ్రీ ఈ స్వామి గారి వివరాలు విందాం.
1: రైతు సోదరులకు మరియు శ్రోతలకు అందరికీ నమస్కారం. నా పేరు ఈ స్వామి. నేను మన డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం జైరాబాద్ లో మన డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రంలో భూసార పరీక్ష నిపుణుగా పనిచేస్తున్నాను. ఈ రోజు మనం మాట్లాడుకునే అంశము ఏమిటి అంటే, సేంద్రియ కార్బనం అంటే ఏమిటి, దాని ఉపయోగం, మొక్క పెరుగుదలలో దాని పాత్ర ఏ విధంగా ఉంటుంది, మరియు దాన్ని మన భూములలో ఏ విధంగా పెంచుకోవాలనే విషయాలపైన ఈ రోజు మాట్లాడుకుందాము. మొదటగా సేంద్రియ కార్బనం అంటే ఏమిటో తెలుసుకుందాం. మనము సేంద్రియ కర్మణం అంటే ఏమిటో కాదు, మన భూమిలో ఉన్న పోషకాల అవశేషాలు మరియు పశువుల ఎరువు, కంపోస్టు, పచ్చి పదార్థాలు, కుళ్ళి ఏర్పడిన పదార్థాన్నే సేంద్రియ కర్మణము అంటారు. ఇది భూమి సారాన్ని పెంచడానికి ముఖ్యమైన సూచిక. ఈ భూసార పరీక్ష ప్రకారము మనము సేంద్రియ కర్మణం పర్సెంటేజ్ చూసినట్లయితే, ప్రస్తుతం చాలా భూములలో 0.3 నుండి 0.5 మధ్య మాత్రమే సేంద్రియ కర్మణ పర్సెంట్ చాలా భూములలో కనిపిస్తుంది. ఇది ఇలాగే ఉంటే రాను పంటలు పండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రోజు మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా మన భూమిలో సేంద్రియ కర్బనం పరిమాణాలు చూసుకున్నట్లయితే 0.5 కన్నా తక్కువ ఉన్నట్లయితే మన భూమిలో తక్కువ సేంద్రియ కర్బనం ఉన్నట్టు మనము అనుకోవాలి. 0.5 నుంచి 0.75 మధ్యలో ఉన్నట్లయితే మన సేంద్రియ కర్బనం మధ్యమ స్థాయిలో ఉన్నట్టు మనం నిర్ధారించుకోవాలి. 0.75% పైగా ఉన్నట్లయితే మన భూమిలో సేంద్రియ కర్బనం ఎక్కువ ఉన్నట్టు, అంటే మంచి స్థాయిలో ఉన్నట్లు అని మనం నిర్ధారణ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మొక్కల పెరుగుదలలో సేంద్రియ కర్బనం పాత్ర గురించి తెలుసుకున్నట్లయితే, అది ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకున్నట్లయితే, మొదటగా ఏంటంటే మన భూమిలో సేంద్రియ కర్బనం ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మన భూమి నిర్మాణం మెరుగుపడుతుంది. అనగా భూమి మెత్తగా ఉండి వేళ్లు సులభంగా విస్తరించేలా చేస్తుంది. దీని వలన మనకు పంట ఏపుగా పెరిగి దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ భూమి మెత్తగా ఉండడం వల్ల ఈ సేంద్రియ కర్బనం ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇంకొకటి నీటి నిల్వ ఉంచడం. మనం పంటలు పండించాలంటే కూడా నీటి ఉపయోగం కూడా చాలా అవసరం. కాబట్టి ఈ సేంద్రియ పదార్థం మన భూమిలో ఒక స్పాంజ్ లాగా పనిచేసి నీళ్లను పట్టి ఉంచి మన మొక్కలకు అవసరమైనప్పుడు అందించడం జరుగుతుంది. సో ఈ సేంద్రియ కర్బనం మన భూమిలో ఎక్కువ ఉన్నప్పుడు ఎండాకాలంలో కూడా మన భూమిలో ఎప్పుడు తేమ ఉండేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఈ సేంద్రియ పదార్థం మన భూమిలో ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ సూక్ష్మజీవుల వృద్ధి. మనకు సేంద్రియ కర్బనం సూక్ష్మజీవులకు ఆహారం. ఇది ఉన్నట్లయితే, మనకు సేంద్రియ కర్బనం ఎక్కువ ఉన్నట్లయితే మనకు సూక్ష్మజీవులు కూడా పెరుగుదల ఎక్కువగా ఉండి మొక్కలకు ఈ పోషకాలను అందుబాటులోకి తేవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మజీవుల వృద్ధి కూడా ఈ సేంద్రియ కర్బనం ద్వారానే ఉంటుంది. కాబట్టి ఇది పెంచడానికి చాలా అవసరము. నెక్స్ట్ ఎరువుల వినియోగం సామర్థ్యం పెరుగుతుంది. సో ఎరువుల వినియోగ సామర్థ్యం ఏ విధంగా పెరుగుతుందంటే, మొక్కలకు అవసరమయ్యే పోషకాలు అనగా నత్రజని, భాస్వరం, పొటాషు, ఇంకా సూక్ష్మ పోషకాలు చూసినట్లయితే జింక్, ఐరన్, మాంగనీస్, ఇటువంటి పోషకాలను కూడా మనకు ఈ భూమిలో సేంద్రియ కర్బనం ఎక్కువ ఉన్నప్పుడు అవి మనకు మొక్కలకు అందుబాటులోకి తెచ్చి ఈజీగా మొక్కలు తీసుకునే విధంగా చేస్తుంది. కాబట్టి ఈ సేంద్రియ కర్బనం ఇక్కడ కూడా చాలా ఉపయోగం పడుతుంది. ఇంకొకటి దిగుబడి మరియు నాణ్యత పెరుగుదలలో కూడా ఈ సేంద్రియ కర్బనం పాత్ర చాలా ఉంది. సో మన భూమిలో సేంద్రియ కర్బనం సరిపడా ఉన్నప్పుడు పంటల ఆరోగ్యం బాగా ఉంటుంది. పంటల ఆరోగ్యం బాగా ఉంటే మనకు దిగుబడి కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. నెక్స్ట్ మన భూములలో సేంద్రియ కర్బనం తగ్గడానికి కారణాలు చూసుకున్నట్లయితే, సేంద్రియ కర్బనం భూమి ఆరోగ్యానికి మూలాధారం. అయితే ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఇది తగ్గిపోతుంది. దీనికి ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే, రైతులు ముఖ్యంగా పంట అవశేషాలను కాల్చడం, పంట కోత తర్వాత మిగిలిన అవశేషాలను కాల్చడం వల్ల భూమిలో ఉండే సేంద్రియ కర్బన పదార్థం పూర్తిగా నశించడం వల్ల సూక్ష్మజీవులు కూడా చనిపోతున్నాయి. దీని వల్ల సూక్ష్మజీవుల వృద్ధి తగ్గి మనకు ఈ పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఇంకొకటి చూసుకున్నట్లయితే, వరుసగా ఒకే పంట వేయడం. రైతులు ఎప్పుడు ఒకే పంట వేయడం వల్ల భూమిలో ఒకే రకమైన పోషకాలను కోల్పోతుంది. దీని

వలన సేంద్రియ పదార్థం అనేది అటువంటి భూముల్లో పునరుద్ధరణ జరగదు. దీని వల్ల కూడా మనకు పంట లాసు అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఒకే పంట వేయకుండా మనకు మల్టిపుల్ క్రాప్లు వేసుకోవాల్సిన అవసరం అక్కడ ఉంది. సో ఇంకొకటి, మన రైతులు ఇప్పుడు చూసుకున్నట్లయితే రసాయన ఎరువుల పైన అధికంగా ఆధారపడడం వల్ల కూడా మనకు భూమిలో ఈ సేంద్రియ కార్బనం తగ్గడానికి చాలా కారణమవుతుంది. సో సేంద్రియ ఎరువులు వేయకుండా కేవలం రసాయన ఎరువులపై ఆధారపడడం వల్ల భూమిలో సేంద్రియ పదార్థం కూడా తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే పశువుల వినియోగం తగ్గడం. మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే పశువుల సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది. దీని వలన సేంద్రియ ఎరువులు మన భూమికి వేయకపోవడం వల్ల కూడా సేంద్రియ కార్బనం మన భూమిలో పెరగట్లేదు. ఇంకొకటి ఏంటంటే పచ్చిరొట్ట ఎరువులు వేయకపోవడం. పచ్చిరొట్ట ఎరువులు అంటే మనకు పూర్వం ఏంటంటే మనకు పంట కోసిన తర్వాత వాటి అవశేషాలు దాంట్లోనే దున్నడం, ఇంకొకటి పెసర, మినుము, జనుము, జీలుగు వంటి కూడా మనకు పూర్వకాలంలో ఆ పంటని ఆ భూమిలోనే దున్నడం వలన సేంద్రియ కార్బనము ఒక స్థిరంగా ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ జనుము, పిల్లి పెసర ఇటువంటి పంటలు మన రైతులు చాలా తక్కువ భూమిలో దున్నడం వల్ల కూడా ఈ సేంద్రియ పదార్థము ఎక్కువ మొత్తంలో చేరట్లేదు. దీనివల్ల కూడా మనకు ఈ సేంద్రియ పదార్థం మన భూమిలో తగ్గిపోతుంది. ఇంకొకటి సాయిల్ ఎరోజన్, మట్టి ధూపం అంటారు. ఇది ఎట్లా అంటే వర్షాలు గాలుల కారణంగా పైభాగంలో ఉన్న మట్టి కొట్టుకుపోవడం వల్ల కూడా ఈ సేంద్రియ కార్బనము తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి అధికంగా దున్నడం. మన రైతులు ఎక్కువ మిషనరీ ఉపయోగిస్తాం. ఒకప్పుడు ఏంటంటే నాగలతో దున్నేవాళ్ళు, కాబట్టి మన భూమిలో ఈ మట్టి ఎక్కువ కొట్టుకోవడానికి ఆస్కారం లేదు. అధిక దున్నడం అంటే ఎక్కువ పెద్ద పెద్ద ట్రాక్టర్లను ఉపయోగించి ఎక్కువ సార్లు దున్నడం వల్ల ఏమవుతుందంటే ఈ సేంద్రియ పదార్థం వేగంగా మనకు గాలిలో కరిగి వాతావరణంలోకి కలిసిపోతుంది. దీనివల్ల కూడా మనకు ఈ సేంద్రియ పదార్థం అనేది తగ్గిపోవడానికి కారణమవుతుంది. ఈ ప్రభావాల వల్ల మన భూమిలో నీటి నిల్వ, ఎరువుల సామర్థ్యం తగ్గిపోవడం, వేళ్ల పెరుగుదల తగ్గి మన ఎరువుల వినియోగం సరిగ్గా వాడకపోవడం వల్ల కూడా ఈ మన భూమిలో సేంద్రియ పదార్థం చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి మనకి ఈ భూమిలో సేంద్రియ కార్బన్ పెంచడానికి ఎటువంటి పద్ధతుల్ని వాడాలో కూడా తెలుసుకుందాము. సేంద్రియ కార్బన్ ని పెంచే మార్గాలు చూసుకున్నట్లయితే మొదటగా పచ్చిరొట్ట ఎరువులు అంటే ఏంటో కాదు, మనం జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పంటల్ని ఒక 40 నుంచి 45 రోజులు పెంచి తర్వాత భూమిలో దున్నడం వల్ల మన భూమిలో హ్యూమస్ అంటే పైన ఉన్న పొరలో హ్యూమస్ ఎక్కువ పెరిగి ఈ సేంద్రియ కార్బన్ పర్సెంటేజ్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా నేల నిర్మాణం కూడా పెరుగుతుంది. ఇంకొకటి మనకి పంట అవశేషాలు మరియు పచ్చి ఆకు ఎరువులు కూడా మనకు భూమిలో తుండటం వల్ల కూడా మనకి సేంద్రియ కార్బనం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పంట అవశేషాలు కూడా పంట కోత తర్వాత మిగిలిన గడ్డి కావచ్చు, అవశేషాలు కాల్చకుండా వాటితో పాటు పచ్చి ఆకు ఎరువులైన కానుగాకులు గాని, వేపాకులు గాని, సీతాఫల ఆకులు, గ్లైరిసీడియా, సుబాబుల్ వంటి లేత కొమ్మల్ని మనకు భూమిలో ఒక 4 ఇంచుల వరకు వేసుకుని షెడ్డర్తో గాని రోటవేటర్తో గాని భూమిలోనే కలియ దున్నడం వల్ల కూడా మన భూమిలో ఈ కార్బన నిల్వలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పద్ధతులు కూడా మన రైతులు అవలంబించినట్టయితే మనకు భూమిలో సేంద్రియ కార్బనం పెంచడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి సేంద్రియ ఎరువుల వినియోగం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రసాయన ఎరువుల పైన ఆధారపడకుండా మనకు ఉన్న పేడ కావచ్చు, ఆ మూత్రంతో కావచ్చు చాలా రకాల సేంద్రియ ఎరువులను కూడా తయారు చేసుకుని మన భూమిలో వేసుకున్నట్లయితే ఈ సేంద్రియ ఎరువులు అంటే వర్మి కంపోస్ట్ కావచ్చు, ఘనజీవామృతం రూపంలో గాని, ఫార్మేడ్ మెన్యూర్, ఫార్మేడ్ పెంట ఎరువు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ తక్కువ పెంటతోనే మనం వర్మి కంపోస్ట్ గాని, ఘనజీవామృతం గాని, ఈ పంచగవ్య, వర్మి వాష్ ఇట్లాంటి మనకు చాలా రకాల సేంద్రియ ఎరువులు కూడా మనం తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇటువంటి ఎరువుల్ని మనము ఎకరానికి 1-5 టన్నులు కూడా మనం ప్రతి సంవత్సరము వేసుకుంటా పోతే ఈ సేంద్రియ కార్బనాన్ని మన భూమిలో స్థిరంగా ఉంచడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి మనకు పంట మార్పిడి మరియు మిశ్రమ పంటలు కూడా పాటించినట్లయితే మనకు ఈ సేంద్రియ కార్బన్ పెరగడానికి ఉంటుంది. సో పంట మార్పిడి ఎలా చేయాలంటే మనము ప్రతి సంవత్సరం ఒకే పంట కాకుండా వేరే పంటలతో, అనగా మనం పప్పుధాన్య పంటలతో గాని, లెగ్యుమినస్ పంటలతో గాని మనం పంట మార్పిడి చేయడం వల్ల నేలలో జీవక్రియలు పెరిగి మనకు సేంద్రియ కార్బనము అందుబాటులోకి ఉండేటట్టు ఉంటుంది. ఇంకొకటి మిశ్రమ పంటలు, అనగా మనం మిశ్రమ పంటలు అంటే మనకు రైతులు ఇప్పుడు ఒకటే పంట పత్తి గాని చెరుకు గాని ఒకటే పంట కంటిన్యూగా వేస్తారు. దీనివల్ల మనం మొదటగా చెప్పుకున్నట్టు పోషకాలు అనేది ఒకే రకమైన పోషకాలు లాస్ అవుతున్నాం. కాబట్టి దీంతో పాటు మిశ్రమ పంటలు అంతర పంటల రూపంలో గాని, మిశ్రమ పంటల రూపంలో గాని ఎక్కువ వేసుకున్నట్లయితే ఈ పోషకాలు కూడా సమతుల్యత అంటే కొన్ని రకాల పంటలు ఎక్కువ పోషకాలు తీసుకుంటే, కొన్ని రకాల పంటలు తక్కువ పోషకాలు తీసుకుంటే గాని అవుతుంది. కాబట్టి ఈ మిశ్రమ వ్యవసాయం ద్వారా మనకు ఆ పోషకాలు కూడా సమానంగా ఆ పంటలు పంచుకుంటాయి. కాబట్టి మనకు అక్కడ పోషకాల ఎరువులు సమతుల్యంగా పాటిస్తాయి. కాబట్టి అక్కడ మనం ఇటువంటి పరిస్థితులు మన సేంద్రియ కార్బనం కూడా ఒక స్థిరంగా ఉంటుంది. సో ఈ మిశ్రమ పంటలు కూడా ఎక్కువ వేసుకోవడానికి రైతులు చూడాలి. సో

0: ఇంకొకటి మల్చింగ్. సో మల్చింగ్ అంటే ఏం లేదు, మనకు పంట మధ్యలలో వరి గడ్డితో గానీ చెరుకు వాడతో గానీ మరి ఇతర ఆకులతో గానీ మల్చింగ్ చేయడం వలన ఈ కలుపు నివారణతో పాటు తేమను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం మీద పాటు ఈ సూక్ష్మజీవుల వృద్ధిని కూడా పెంచుకోవచ్చు. ఇంకొకటి,
1: మీరు ఇంతవరకు మొక్కల పెరుగుదలలో సేంద్రియ కర్బనం ప్రాముఖ్యత ఈ అంశం గురించి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి విజ్ఞాన కేంద్రం జహీరాబాద్ భూసార పరీక్షా నిపుణులు శ్రీ ఇ స్వామి గారు అందించిన వివరాలు విన్నారు. ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు పిఎంఈఎంఈ స్కీమ్ గురించి, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం గురించి నవీన్ కుమార్ బసూరి గారితో పరిచయం వింటారు. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ అయిన ఈ కార్యక్రమం వికసిత్ భారత్ కార్యక్రమంలో.
2: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: నవీన్ కుమార్ గారు
3: చెప్పండి సార్.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే పిఎంఎఫ్ఎంఈ, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
3: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే పిఎంఎఫ్ఎంఈ ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకి కానీ దానివల్ల ప్రభుత్వానికి కానీ జీడిపిలో తోడ్పాటు అయ్యే అవకాశం అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020 మొదలు పెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70-80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచే రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసమని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్ గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం, అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి. ఎందుకంటే గ్రూప్లో

0: చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో ఒక 10 మంది కానీ లేదా అంతకు మించి 100, 300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
0: తప్పకుండా సాంబశీరావు గారు, ఈ స్కీమ్ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకుని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికి మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి, సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్నీ బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
1: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి, ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా లేకపోయినా అందుతుందా?
0: ఈ స్కీమ్లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్గా ఏమిస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెనర్షిప్ స్కీమ్ అనేది కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలాటరల్ కూడా అప్ టు ద మినిమం బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
1: ఇందులో మహిళలకి కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి, వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సిబిల్ కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదట నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్నీ తెప్పించి వాళ్ళ బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తర్వాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకు అయితే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకుని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అన్ని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్లో సంబంధించి అర్హతలు అండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అంటే ఎన్పిఏస్ కాకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్ ఒక పర్సన్ తీసుకోవాలి అనే

0: అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటిఎస్యు హైదరాబాద్లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మిషనరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మిషనరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ మిషనరీస్ అన్ని ఒక మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మిషనరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా బిజినెస్ అనేది ఇండివిజువల్గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు, స్వయం సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్. ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకోని ఈ అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకుని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
0: సో స్టేజ్ వైజ్గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనేవాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్కి స్టార్టింగ్ అవసరం అయిన మెషినరీస్ కానీ, సర్టిఫికేషన్స్ తీసుకోవడం కానీ, ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువురాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు, వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
0: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకేంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చాలామంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలను వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నార్మ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
1: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
0: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తరువాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయానిపైన వాళ్ళు చెక్ చేస్తూ ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
0: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి, 7341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
1: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో

0: లో ఈ పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్
1: మీరు ఇంతవరకు పీఎంఎఫ్ఎంఏ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం గురించి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ శ్రీ నవీన్ కుమార్ బసూరి గారితో డాక్టర్ సాంబశివరావు కన్రాతి గారు జరిపిన సంభాషణ విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద నరేంద్ర మోదీ 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ 21వ శతాబ్దంలో నైపుణ్యం, ప్రతిభ, ఆవిష్కరణలు, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కలిగిన దేశాలకే మరిన్ని అవకాశాలు లభిస్తాయని మోదీ చెప్పారు. విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాలను పెంపొందిస్తూనే మాతృభాష సంస్కృతులను రక్షించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉపాధ్యాయులకు సూచించారు. లోక్భవన్లో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు ఈఎఫ్ఎల్యు నిర్వహించిన 2 వారాల ఆంగ్ల శిక్షణ ముగింపు సభలో ధృవపత్రాలు అందజేశారు. ఈ శిక్షణ కోసం గవర్నర్ తన విచక్షణా నిధుల నుండి 12,80,000 రూపాయలను మంజూరు చేశారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గవర్నర్తో కలిసి అభివృద్ది కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి శంకుస్థాపనలు చేశారు. మినీ స్టేడియంల నిర్మాణం, క్రీడా మౌలిక సౌకర్యాల అభివృద్దికి శంకుస్థాపన చేశారు. విద్యార్థులు ఆత్మగౌరవంతో చదువుకోవాలనే లక్ష్యంతోనే ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలతో ఏర్పడిందని పేర్కొన్న సీఎం తరగతి గదులను పునరుద్ధరిస్తామని తెలిపారు. విద్యారంగానికి బడ్జెట్లో 8.5% నిధులు కేటాయించామని, వెనుకబడిన తరగతుల విద్యార్థుల వికాసం కోసం 26,600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బాపుఘట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. నీట్ రీఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లు ఇన్స్టాగ్రామ్లో వస్తున్న వార్తలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీవ్రంగా ఖండించింది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. పీఐబీ చేసిన ఫ్యాక్ట్ చెక్ నివేదికను షేర్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవన్నీ కేవలం తప్పుడు వార్తలేనని ఎన్టీఏ స్పష్టం చేసింది. జాతీయ మహిళా కమిషన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా జారీ చేసింది. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం, 2013 పోస్ట్ చట్టం కింద సమగ్ర చర్యలను తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించారని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అమరవాణి సంస్కృత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో అభిజ్ఞాన శాకుంతలం, మానవీయ మౌల్యని ఈ అంశం గురించి డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి ప్రసంగం విందాం.

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ధ్వని సంస్థాపకాచార్యస్య ఆనందవర్ధనస్య ఉక్తిస్తూ అపారే కావ్యసంసారే కవిరేవ హి ప్రజాపతిహి ఇది కిల కవికుల గురుః కాళిదాసః కావ్యసంసారే ప్రజాపతీనాం ప్రజాపతిహి ఇత్యత్ర నాస్తి కశ్చన విప్రతిపత్తిః. ధన్వంతరిక్షపణకామరసింహశంకు వేతాళభట్టఘటకర్పర కాళిదాసాః ఖ్యాతో వరాహమిహిరో నృపతేః రత్నాని వరరుచిర్నవ విక్రమస్య. జ్యోతిర్విద్యాభరణే విద్యమానేన అనేన శ్లోకేన కాళిదాసః విక్రమార్కస్య ఆస్థాన నవరత్నేషు అన్యతమః ఇతి జ్ఞాయతే. కాళిదాసస్య కాల విషయే భేదాభిప్రాయాః సంతి. కేచన క్రీస్తోః పరం ప్రథమశతాబ్దీయః ఇతి, అన్యే కేచన క్రీస్తోః పరం పంచమశతాబ్దీయః ఇతి కథయంతి. ఏవం భిన్నవాదాః దృశ్యంతే. పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాది

అనేన శ్లోకేన కాళిదాసస్య వైశిష్ట్యం తథైవ వర్తతే. అధునా అపి తాదృశీయేవ స్థితి, కాళిదాస తుల్యః నాస్త్యేవ, తస్య భావనాశక్తి అనుపమా అనిర్వచనీయా భవతి. ఆలంకారికః ఆనందవర్ధనః అపి స్వకీయ గ్రంథే ధ్వన్యాలోకే కాళిదాసస్య ప్రశంసాం కరోతి ఏవం. ఏనాస్మిన్ అతివిచిత్ర కవి పరంపరావాహిని సంసారే కాళిదాస ప్రభృతయో ద్విత్రాః పంచశావా మహాకవయః ఇతి గణ్యంతే. కాళిదాస మహాకవినా రూపకత్రయం విరచితం వర్తతే. మాళవికాగ్నిమిత్రం విక్రమోర్వశీయం అభిజ్ఞాన శాకుంతలం ఇతి. అధునా అభిజ్ఞాన శాకుంతలే మానవీయ మూల్యాని కథం సంతీతి ఆలోకనం మయా క్రియతే. కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతలా, తత్రాపి చ చతుర్థోంకః తత్ర శ్లోక చతుష్టయం. అనేన శ్లోకేన సంస్కృత వాంగ్మయీ అభిజ్ఞాన శాకుంతలస్య వైశిష్ట్యం జ్ఞాయతే. కాళిదాస గిరాంసారం కాళిదాస సరస్వతి, చతుర్ముఖోధవా విధుర్నాణ్యేతు మానవాః. వ్యాఖ్యాన విద్యా శిరోమణి మల్లినాథ ఏవ కాళిదాస గిరాం సారం కథయితుం నశక్నోతి చేత్ కథం వా మాతృషాః, తథాపి కశ్చన ప్రయత్నః మయా క్రియతే. అస్మిన్ అభిజ్ఞాన శాకుంతలే నాటకే శకుంతలా దుష్యంతయోః కథా ఏవ ప్రధానా అస్తి, తథాపి ప్రసంగవశాత్ కాళిదాసః అనేకైని సుభాషితాని అకథయత్, తేషు సుభాషితేషు అనేకాని మానవీయ మూల్యాని సంతి. కాళిదాసః అభిజ్ఞాన శాకుంతల ప్రారంభే ఏవ స్వస్య వినయగుణం అనుపమ శైల్యా ప్రకటయతి. ఆపరితోషాత్ విదుషాం న సాధుమన్యే ప్రయోగ విజ్ఞానం, బలవదపి శిక్షితానాం ఆత్మన్య ప్రత్యయం చేతః. బుధమండలే విషయే కాళిదాసేన గౌరవ ప్రదర్శితః, కవికులగురుః నానాశాస్త్ర విశారదః భూత్వాపి కాళిదాసః జ్యేష్ఠానాం విషయే గౌరవం ప్రదర్శయతి. వినీతవేష ప్రవేష్టవ్యాని తపోవనాని నామ ఇతి రాజా దుష్యంతః ఏవ ఆశ్రమ విషయమధికృత్య కథయతి. అనేన ఆశ్రమే కథం ప్రవేష్టవ్యమితి సూచయతి కాళిదాసః. చతుర్థాంకే విద్యమాన శ్లోకచతుష్టయం గృహస్థాశ్రమ జీవనే సార్వజనీన మూల్యం భవతి వదతి ఆదౌ యాస్యత్యత్య.

కుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా కంఠస్తంభిత బాష్పవృత్తి కలుషశ్చింతాజడం దర్శనం వైక్లవ్యం మమతావదీత్విషమహో స్నేహాదరణ్యౌకసః పీఠ్యంతే గృహిణః కథం ను తనయా విశ్లేష దుఃఖైర్నవైః. పుత్ర్యాః వివాహ అనంతరం తాం యథా పతిగృహం ప్రేషయామః తదానీం మాతాపితరౌ కథం దుఃఖమనుభవంతి ఇతి కాళిదాసః కణ్వమహర్షిణా కథయతి. అపి చ పాతుం న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మాస్వపీతేషు యా నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేన యా పల్లవం ఆత్యేవః కుసుమ ప్రసూతి సమయే యస్యాః భవత్యుత్సవః సేయం యాతి శకుంతల పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం. అస్మిన్ శ్లోకే న కేవలం శకుంతలాయాః దైనందిన జీవనం, అస్మాకం కృతే పర్యావరణ రక్షణాయ సూచన అనేన శ్లోకేన కాళిదాసేన పరోక్షమార్గేణ దత్త. అప్యేవం కథయతి అస్మాన్ సాధు విచింత్య సంయమధనానుచ్చైః కులం చాత్మనః త్వయ్యస్యాః కదమప్యబాంధవ కృతాం స్నేహ ప్రవృత్తిం చ తాం సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం దారేషు దృశ్యాత్వయా భాగ్యాయత్తమతః పరం నకలు తద్వాచ్యం వదూ బంధుభిః. మహర్షిణః సంయమధనాః భవంతి వనౌకసాః భవంతి చేతపి తే లోకజ్ఞాః భవంతి. అతః ఏవ కాళిదాసేన ఏవం ప్రయుక్తం వర్తతే శుశ్రూషస్వ గురూన్ కురు ప్రియ సఖీ వృత్తిం సపత్నీజనే వర్తుః విప్రకృతాపి రోషణతయా మాస్మ ప్రతీపంగమః భూయిష్టం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకిని యాంత్యేవం గృహిణీ పదం యువతయో వామాః కులస్యాధయః. అయం ఉపదేశః కణ్వమహర్షిణా కృతః. అద్యాపి అయం విచారః ఉపదేశః అస్మాభిః క్రియతే ఏవ. యువతయః ఉభయవంశ ప్రదీపికాః భవంతి. పరదారా విషయే అపి అస్మాకం ప్రవర్తనం కథం భవేదితి సూచయతి కళిదాసస్తావత్. ఆశంకశేయదగ్నిం తదిదం స్పర్శక్షమం రత్నం ఇయం భావనా తావతి చిత్తవృత్తేః స్వభావోక్తిః ఏవ నాణ్యా ఇతి వక్తుం శక్యతే. అనిర్వర్ణ్యం పరకళత్రం పరాణాం భార్యాణాం వర్ణనస్య నిషేధం కరోతి కాళిదాసః. అయం విచారః భారతీయానాం చింతనధానాయాః వైశిష్ట్యం అనుపమశైల్యా కాళిదాసేన ప్రోక్తం ఇత్యత్ర నాస్తి సందేహః. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ఇతి కిల భారతీయానాం భావన. స్త్రీణాం విషయే మహాన్ ఆదరః గౌరవః అస్మాభిః ప్రదర్శ్యతే. స్త్రీణాం విషయే గౌరవః భారతీయానాం సంస్కృతిరేవ. అపిచ కథయతి అతిస్నేహః పాపశంకీ స్నేహసుగంధః కథం వాతీతి అనయా ఉక్త్యా ఏవ జ్ఞాయతే. సుహృద్భావనాయాః వృద్ధిః కరణీయః భవతి. సుశిష్యపరిదత్తా విద్యేవ అశోచనీయాసి సంవృత్తా ఉక్తిరియం ఏకస్మిన్ పార్శ్వే విద్యా ప్రదాన ప్రధాన విషయం అన్యస్మిన్ పార్శ్వే కన్యా ప్రధాన విషయం ద్యోతయన్ దేహళీదత్త దీపన్యాయమివ ఉభయతారకం వర్తతే. సుశిష్యాయ దత్తా విద్యా సమాజహితాయ భవత్విది అన్యాతావతి సమాజనాశాయ ఏవ భవతి. అతః తావత్ అధ్యాపి కాశ్చన విద్యానాం అధ్యయన పూర్వం ప్రవేశ పరీక్షాః చాల్యంతే. హంసో హి క్షీరమాదత్తే తన్మిశ్రావర్జయత్యపః. సూక్తిరియం అనేకేషు సందర్భేషు అస్మాకం కృతే మార్గదర్శికా భవతి. ఆధునిక కాలే నవతాం ఇచ్ఛంతః జనాః.

0: మానవతాం విస్మరంతి. వయం మానవాః, మానవతా అస్మాకం ప్రధానం లక్షణం. ఇత్యేవం ప్రకారేణ అభిజ్ఞాన శాకుంతలే మానవీయ మూల్యాని కథం వర్తంతే, తాని మూల్యాని అస్మాకం జీవనే కథం ఉపకుర్వంతి ఇతి యథాశక్తి మయా నిరూపితం. సర్వే జనా సుఖినో భవంతు.
1: మీరింతవరకు అభిజ్ఞాన శాకుంతలం మానవీయ మౌళ్యని డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి అమరవాణి సంస్కృత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా శ్రీరామదాసు చిత్రం కోసం ఎస్పి చరణ్, సునీత గానం చేసిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800

0: 5700008 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
0: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట చిత్రం స్టూడెంట్ నెంబర్ 1.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008

0: చేసుకొని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
0: మేము పాల్గొంటున్నాం,
1: మీరు కూడా పాల్గొనండి.
0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
2: చిత్రగీతాలలో తర్వాత హనుమాన్ చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో గౌరా హరి పాడిన పాట సాహిత్యం కాసర్ల శ్యామ్.

0: అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
0: మేము పాల్గొంటున్నాం,
1: మీరు కూడా పాల్గొనండి.
0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
2: రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చగా హరిహరన్ కౌసల్య పాడిన పాట చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు.

శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే 22వ తేదీ సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలులో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తిగల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు, మీరు ఫోన్ చేయండి, సరి అయిన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు 040, ఈ ఎస్టీడి కోడ్ నెంబర్ను జత చేసి 2324-0852, ఇంకో నెంబర్ 2324-0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అంశం మరొకసారి, వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ. ప్రకటన విన్నారు. చిత్రగీతాల తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం కోసం రమణ గోగుల, మధుప్రియ పాడిన పాట, రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం భీమ్సర్.

ఈ ప్రసారంలో రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు పాత సినిమా పాటలు, మధుర గీతాలు వినవచ్చు. చిత్రగీతాలలో చివరిగా మట్కా చిత్రం కోసం సాయిదేవ హర్ష పాడిన గీతం, సంగీతం భవానీ రాకేష్, సాహిత్యం కరుణ కుమార్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పాత సినిమా పాటలు, మధుర గీతాలు. ముందుగా అప్పు చేసి పప్పుకూడు చిత్రం కోసం ఘంటశాల పి సుశీల గానం చేసిన పింగళి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మీరు విన్న పాట అప్పు చేసి పప్పుకూడు చిత్రం కోసం ఘంటసాల పి లీల పాడిన పాట. తర్వాత గుండమ్మ కథ ఈ చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో పి సుశీలతో కలిసి ఘంటసాల పాడిన పాట. సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకోండి.

0: ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
0: మేము పాల్గొంటున్నాం,
1: మీరు కూడా పాల్గొనండి.
0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
2: శ్రోతలకు ఓ ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే 22వ తేదీ సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు రైతులు, పశుపోషకులు, పశు పాలకులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తిగల రైతులు, పశుపోషకులు, పశు పాలకులు మీరు ఫోన్ చేయండి, సరి అయిన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టిడి కోడ్ 0400 జత చేసి 2324-0852, ఇంకో నెంబర్ 2324-0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అంశం మరొకసారి, వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ప్రకటన విన్నారు. తర్వాత శ్రీశ్రీ సాహిత్యానికి మాస్టర్ వేణు సంగీతాన్ని సమకూర్చగా పి సుశీల ఘంటశాల పాడిన పాట చిత్రం మాంగళ్య బలం.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 31 5708 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
0: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: మధుర గీతాలలో తరువాత రాజముకుటం చిత్రం కోసం పీలీలా గానం చేసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం సంగీతం మాస్టర్ వేణు.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
0: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: ధనమా దైవమా చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం టీవీ రాజు.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 31 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం.

0: యోగా
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: భాగ్యచక్రం చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన పింగళి గీతం, సంగీతం పెండ్యాల.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800031 57

తర్వాత భలే రాముడు చిత్రం కోసం పి లీల పాడిన పాట, సాహిత్యం సదాశివ బ్రహ్మం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.

డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి రాజన్ నాగేంద్ర సంగీతాన్ని సమకూర్చగా ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట చిత్రం అగ్గిపిడుగు.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: తర్వాత బాలమిత్రుల కథ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం సత్యం.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: గులేబికావలి కథ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన గీతం, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం జోసెఫ్ అండ్ కృష్ణమూర్తి.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
2: బ్రతుకు తెరువు చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో ఘంటసాల పాడిన పాట సాహిత్యం సముద్రాల జూనియర్.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 31 5708 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
0: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: మిస్సమ్మ చిత్రం కోసం ఏఎం రాజా, పి సుశీల పాడిన పాట, సాహిత్యం పింగళి నాగేంద్రరావు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
0: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి ఎస్ హనుమంతరావు, సంగీతాన్ని సమకూర్చగా మహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన పాట చిత్రం ఆరాధన.

0: रही है भारत की, और शायद वही एक वजह है जिसकी वजह से दुनिया भर में जहां भी प्रधानमंत्री मोदी जाते हैं अपने नागरिकों की बात करते हैं और उनसे मुलाकात करते हैं। तो ये एक नीति इसने देश के नागरिकों में आत्मविश्वास और राष्ट्रीय गौरव की भावना को किस तरह से और कितना मजबूत किया है, क्या मानती हैं?
1: ये जब हम इस नीति को देखते हैं या इस पूरे फिनोमिना को देखते हैं, तो ये हमारी विदेश नीति का एक आधार स्तंभ है, जिसमें हम राष्ट्रीय सुरक्षा, आर्थिक विकास और नागरिक कल्याण की बात करते हैं। तो हमारे जो लोग हैं वो हमारी डिप्लोमेसी के एपिसेंटर में हैं, और इसके माध्यम से हम किसी के दबाव में नहीं आते, स्वतंत्र निर्णय लेते हैं और विश्व मंच पर अपने हित की तो बात करते हैं, वसुधैव कुटुंबकम की भी बात करते
0: जी
1: हैं, लेकिन हम इस बात को सुनिश्चित रखते हैं कि देश विदेश में जो अपने लोग रह रहे हैं, भारतीय प्रवासी जो हैं, उनकी सुरक्षा और उनके विकास को हम आगे बढ़ा सके। और इसमें फिर हम देखिए एक संतुलन बना के रखते हैं, और इसके जरिए हम अलग अलग जो स्वभाव के देश हैं उनके साथ अपने पारंपरिक और नए तरीके के संबंधों को आगे ले जा रहे हैं। संकट के समय हम दूसरे देशों की तो सहायता करते हैं, लेकिन इस बात को भी सुनिश्चित करते हैं कि हमारे लोग किसी संकट में ना फंसे। तो ये हमारी नेशन फर्स्ट की प्रतिबद्धता का सबसे बड़ा उदाहरण है कि संकट में फंसे हुए भारतीयों को हम सुरक्षित रूप से स्वदेश लेकर के आते हैं। सबसे बड़ा बिंदु, आतंकवाद पर जिस प्रकार का रुख पिछले 12 वर्षों में भारत ने अपनाया है, जीरो टॉलरेंस टूवर्ड्स टेररिज्म, तो ये अपने नागरिकों की सुरक्षा को प्राथमिकता है। ये नेशन फर्स्ट की बात है, ये पीपल फर्स्ट की बात है, और इसमें एक बहुत ही गजब का समन्वय हमने अपनी डिप्लोमेसी और अपनी रक्षा शक्ति के बीच में एस्टेब्लिश किया है। और इसके चलते, इस नेशन फर्स्ट की बात के चलते, आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस की जो नीति है उसको हमने अंतरराष्ट्रीय मंचों पर भी बड़ी दृढ़ता से रखा है।
0: बिल्कुल। तो अंशु जोशी जी और एमपी नाथाले साहब, आप दोनों का बहुत बहुत धन्यवाद इस चर्चा में शामिल होने के लिए।
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के विशेष श्रृंखला के अंतर्गत अभी आप सुन रहे थे मोदी सरकार की राष्ट्र प्रथम की नीति पर परिचर्चा। इसमें भाग ले रहे थे सीआरपीएफ के पूर्व महानिरीक्षक एमपी नथैनियल और अंतर्राष्ट्रीय मामलों की विशेषज्ञ प्रोफेसर अंशु जोशी। परिचर्चा का संचालन कर रहे थे पत्रकार सौरभ शुक्ला। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया।
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భావన భ్రాంతి గురించి సుసరళ శైలజ గారి లఘు ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ప్రసారమవుతాయి. 6:30 పొలం పనులు, 7:00 ఖమ్మం జిల్లా సమగ్ర నివేదిక. రచన శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన జీవనశైలి వ్యాధుల్లో యోగా ప్రాముఖ్యత, డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ శంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వాసు బృందంచే నాదస్వర వాద్యం ప్రసారమవుతుంది. 11:03 ఈ వారం అతిథి పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఓలెటి గోపిచంద్. 12:40 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమంలో పారడైజ్ లాస్ట్ అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక రెండవ భాగం ప్రసారమవుతుంది. ఇక రేపు 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో జిగ్నాస్ ప్రైమరీ స్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం వినవచ్చు. 5:30 జానపద సంగీత కార్యక్రమంలో గొల్లకేతమ్మ మల్లన్న కళ్యాణ ఘట్టం ఒగ్గుకథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ సింగరపు ఉదయ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయశ్చిత్త కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 ఇల్లు వాకిలి. ఇందులో రాష్ట్రంలో పట్టు పరిశ్రమ విస్తరణ అభివృద్ధి పథకం గురించి మహబూబ్ నగర్ జిల్లా పట్టు పరిశ్రమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి జి నాగరత్న గారితో పరిచయం ప్రసారమవుతుంది. 8:03 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక కథనం, మైండ్ఫుల్నెస్ యొక్క లయను ఆస్వాదించడం. ఈ అంశం గురించి అనిరుద్ధ్ జోషి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో వివేక్ కర్మహాగ్ గారి గాత్రం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నిలయంలో సమయం సరిగ్గా 11:47 దాటి 20 సెకండ్లు. ఇంతటితో

ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెర్ట్స్పై, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపు ఉదయం 5 గంటల 58 నిమిషాలకు రేపటి ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.